శ్రోతులకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 3వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 24వ తేదీ, ఆదివారం. నిలయంలో సమయం 5:58 దాటి 45 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ప్రభోద గీతం విందాం.

ఇంతవరకు ప్రబోధ గీతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
1: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
0: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
1: వింటూ ఉండండి 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీ జేఏ పీటర్.
3: ప్రియమైన రేడియో శ్రోతలకు క్రీస్తు నామమున వందనాలు. ఉప్పు పాలస్తీన దేశంలోనే గాక మన దేశంలోనూ అనేక తూర్పు దేశాలలో విరివిగా వాడబడే వస్తువు. పూర్వ దినాలలో వస్తువులన్నిటికంటే ఉప్పునకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. బైబిల్లోని పాత నిబంధన గ్రంథంలో యూదులు దేవునికి అర్పించు బలులలో నైవేద్యంలో ఉప్పును తప్పనిసరిగా చేర్చేవారు. గ్రీకులు ఉప్పునకు దైవత్వమును ఆపాదించి అది తెల్లగా ఉండుటను బట్టి సాల్ట్ ఈజ్ డివైన్, అనగా ఉప్పు దైవీకమైనది, పవిత్రమైనదని పిలిచేటటువంటి వారు. ఉప్పునకు ఉన్న ముఖ్య గుణాలలో వస్తువులు చెడిపోకుండా కాపాడే గుణం, అనగా నశించు వస్తువులను చావకుండా కాపాడే గుణం, జీవము గల గుణం లేక శక్తి ఉప్పునకు ఉన్నదని మనకందరికీ తెలుసు. ప్రపంచంలో ప్రిజర్వేటివ్గా ఉపయోగపడుతున్న ముఖ్యమైన వస్తువు ఉప్పు. ఊరగాయలు, పచ్చళ్ళు, చేపలు, మాంసము వీటన్నిటినీ చెడిపోకుండా నిల్వ ఉంచి కాపాడు లక్షణం ఉప్పునకున్నది. అలాగే చెడిపోయిన లోకమును, లోకులను, కుళ్ళుతో నిండిన సమాజమును, మానవులను బాగు చేయాలంటే క్రైస్తవుడు లోకానికి, లోకులకు ఉప్పు వంటివాడుగా ఉండాలని క్రీస్తు కోరుచూ ఉన్నాడు. ఇదే నిజమైన క్రైస్తవ్యం. ఎందుకనగా క్రైస్తవుడైన వాడు ఒక వ్యక్తిగా ఇతరులను గూర్చి తెలుసుకునేవాడు మాత్రమే గాక సంఘమును గూర్చి, దేశమును గూర్చి, లోకమును గూర్చి యోచించువాడుగా ఉండాలి. క్రీస్తు యేసు అలాంటి గుణలక్షణములు గలవాడుగా జీవించినాడు. మానవులకు అర్థం కాని భాషను, ప్రశ్నింపబడే కథలను, అగౌరవపరిచే సలహాలను సరైన రీతిలో వివరించి సవరించేవాడుగా క్రైస్తవుడు తానున్న చోటులో, సంచరించు సమాజములో, పనిచేయు చోటులో యాంటీసెప్టిక్గా పనిచేయాలి. అంతేకాదు ఉప్పు రుచికి శుచికి ఉపయోగపడు వస్తువుగా ఉన్నదని గ్రహించాలి. అందుకే ఉప్పు లేని కూర, పప్పు లేని పెండ్లి లేదనే సామెత మనకు వచ్చినది. నేడు పప్పు లేని పెండ్లి జరగవచ్చునేమో కానీ ఉప్పు లేని కూర తినుబండారమే లేదు. క్రైస్తవుడనదగినవాడు ఇలాంటి రుచిగలవాడుగా ఉండాలని క్రీస్తు కోరుచూ ఉన్నాడు. నీవు నీడగా ఉపయోగపడకూడదు, ఎందుకనగా అది తడిసిన దుప్పటితో సమానం. ధైర్యంతో, నిరీక్షణతో, ఓర్పుతో, ఉత్సాహంతో, దయతో, ప్రేమతో క్రొత్త రుచిని ఇతరులకు అందివ్వగలవాడే నిజమైన క్రైస్తవుడు. అంతేకాదు

0: చెడిన నేలను సారవంతమైనదిగా చేయాలంటే ఉప్పును ఉపయోగిస్తారు. తద్వారా నేల బాగుపడి పైరులు ఏపుగా పెరుగుటకు ఆస్కారమున్నది. అలాగే హృదయమనే నేల చెడిపోయినప్పుడు దానిని బాగు చేయుటకు ఉప్పు వంటి సారవంతమైన యేసు బోధలు ఉపయోగపడగలవు. అలాగు బాగుపడి ఆత్మీయ జీవితము దేవుని యందు ఏపుగా పెరుగుటకు ఉప్పు వంటి క్రైస్తవుడు అవసరం. క్రీస్తును వెంబడించువారు చేయవలసిన పని ఇదే. అందుకే అపోస్తలుడైన పౌలు ప్రతి మనుష్యుడు ఎలాగు ఉత్తరమీయవలనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి అని తెలిపియున్నాడు. అందుకే క్రీస్తుకు వారసులుగా శిష్యులుగా అనుచరులుగా క్రైస్తవులుగా జీవించేవారు రుచికరమైన వారి మాటల ద్వారా జీవితము ద్వారా జీవించి ఫలించినట్లు పరిశుద్ధాత్మ తన దివ్య కృపను అనుగ్రహించునుగాక. ఆమెన్.
1: ఇంతవరకు సూక్తి ముక్తావళి విన్నారు వ్యాఖ్యాత శ్రీ జేఏ పీటర్. ఈ ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, తర్వాత చరిత్రలో ఈరోజు, అనంతరం మనసులోని మనస్సు ధారావాహిక నవలా పఠనం 7వ భాగం వింటారు. రచన మాలతీ చందూర్ గారు, చదివిన వారు శారదా శ్రీనివాసన్ గారు. ఆ తర్వాత కామన్వెల్త్ డే గురించిన వివరాలు వింటారు.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు పొలం కబుర్లు విందాం.
1: నమస్కారం, పొలం కబుర్లకు సుస్వాగతం. ఈనాటి మన పొలం కబుర్లలో మొక్కలలో కనిపించే వివిధ పోషక లోప లక్షణాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా మొక్కలలో కనిపించే వివిధ పోషక లోప లక్షణాలు. ఒక పంట కావచ్చు, ఆ పంటలో ఉండే మొక్కలు మనం చూడంగానే అది ఏదో ఒక లోపంతో ఉంటుంది. కొన్నిసార్లు ఆ లోపాన్ని మనం గుర్తించలేకపోవచ్చు. కాబట్టి ఆ లోపం ఎలా ఉంటుంది, ఏ విధంగా మనం దాన్ని గుర్తించాలి, వెంటనే మనం ఆ లోపాన్ని సరిచేసే విధానం ఏంటి అనే విషయం గురించి రైతు సోదరులకు సరైన అవగాహన ఉండాలి. అలా అవగాహన లేకుండా ఉండినట్లయితే పంటలో అధిక నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ పోషక లోపం లోపిస్తే ఆ మొక్క ఏ రూపంలోకి మారుతుంది, దాన్ని మనం ఎలా గుర్తించాలి, ప్రతిదానికి మనకు అధికారులు అందుబాటులో ఉండి వాటిని సరిచేయాలని ఆ సమయం ఉండకపోవచ్చు. కాబట్టి మనకు మనమే గుర్తించగలిగే శక్తి ఉండాలి. అలా ఉన్నప్పుడు మన పంటల్లో అధిక దిగుబడులు సాధించడానికి వీలవుతుంది. ముందుగా నత్రజని అనగానే మీ అందరికి తెలుసు. మరి ఇది కానీ లోపిస్తే ఆ మొక్క ఎలా ఉంటుంది అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఈ లోపం మొక్కలపైన పెరుగుదల సరిగా లేకుండా ఉంటుంది. ఎట్లున్న మొక్క అట్లే ఉంటుంది, పొట్టిగా ఉండడం వల్ల, లేదా లేత ఆకు పచ్చగా ఉండి రంగు ఉండడం, క్రమేపీ అది పసు పచ్చగా మారడం. అది అసలు ఎక్కువగా నత్రజని కానీ లోపిస్తే తీవ్ర దశలో అంటే ఎక్కువ దశలో ముదురాకులు ఎండిపోయి రాలిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇది నత్రజని లోపంగా భావించాలి. ఇక భాస్వరం. ఈ భాస్వర పోషకం లోపిస్తే మొక్క ఎలా ఉంటుంది? ఈ లోపం వలన మొక్క ఎదుగుదల తగ్గి గిడసబారిపోతుంది. ఆకులు నిటారుగా నిలబడినట్లుంటాయి. ఆకు అడుగు భాగంలో ఎర్రని గోధుమ రంగు మచ్చలు ఏర్పడడం జరుగుతుంది. ఈ గోధుమ రంగులో మచ్చలు కానీ ఆకుపైన ఉంటే మనం అది భాస్వరం లోపం అని మనం గుర్తించాలి. ఇక పొటాషియం. ఈ పొటాషియం పోషకం కానీ లోపం ఎలా గుర్తించాలి అంటే ముదురు ఆకులు పసుపు రంగుకు మారిపోతాయి. ఆకుల చివరిలో ఎండిన తుప్పు మచ్చలు ఏర్పడడం, ఆకుల కొసలు ముడుచుకుపోవడం, కణజాల క్షయం అంటే నెక్రోసిస్, ఇది ఆ కణజాలం అంతా కొంచెం డివైడ్ అయిపోయినట్టు జరుగుతుంది. ఇక కాల్షియం. ఈ పోషకం కానీ మొక్కలో లోపిస్తే ఎలా ఉంటుంది? ఆకులు మొదళ్ళు ఆకుపచ్చగా ఉండి చివర్లు పాలిపోతాయి. లేత ఆకులు సరిగా

ఒక వంకరలు తిరగడం, మొవ్వ ఆకులు జిగురు కలిగి ఉండడం, కొక్కెం మాదిరిగా ఏర్పడడం, ఆకులు అంచులు ఎండిపోవడం, లోపం కానీ ఎక్కువగా అయితే చిగురుటాకులు ఎండిపోయి రాలిపోతాయి. దీన్ని మనం కాల్షియం లోపంగా మనం గుర్తించాలి. ఇక మెగ్నీషియం లోపం ఏర్పడితే ఎలా ఉంటుంది? ఆకు అంటే ఆకు చివరి నుండి పసుపుగా మారడం, లోపం తీవ్రమైనప్పుడు ఊదారంగుకు మారడం, ఆకులు కొనలు అంచులు మొదటి భాగాల్లో కుళ్ళిన మచ్చలు ఏర్పడి సులభంగా ఆకులు రాలిపోవడం జరుగుతుంది. ఆ తర్వాతది గంధకం. ఈ గంధకం లోపం వలన లేత ఆకులు ఆకుపచ్చ రంగు కోల్పోయి మొక్క ఎదుగుదల తక్కువగా ఉండి ఆకుల మీద మచ్చలు ఉండవు. ఇంచుమించున నత్రజని లోప లక్షణాలను పోలి ఉంటాయి. నత్రజని, గంధకం ఒక రకంగానే మనం ఆ లోప లక్షణాలు తీసుకోవాలి. ఇక జింకు. ఈ లోపం ఈజీగా ఎవరైనా ఇట్లే మనం గుర్తించవచ్చు. ఈ లోపం కానీ ఏర్పడితే ఆకులు దగ్గర దగ్గరగా పసుపు పచ్చగా ఉండి ఈనులు మాత్రం పచ్చగా ఉంటాయి. కణుపుల మధ్య దూరం తగ్గి ఉండడం, ఆకుల చివరంచులు ఎండిన ఇటుకు రంగు లేదా తుప్పు రంగు మచ్చలు ఏర్పడడం, కొత్తగా వచ్చిన లేతాకులు చిన్నగా మారడం జరుగుతుంది. ఇక రాగి పోషక లోపం. ఇది మొక్కలు ఎలా గుర్తించాలంటే లేత ఆకుల అంచులు ఈనెల చివర్లు లేత ఆకు పచ్చగా మారి తర్వాత ఆకులు పసుపు రంగులోకి మారిపోవడం, నిమ్మ మొదలైన ఫలవృక్ష జాతుల్లో లేతాకులు ఎండిపోయి సులభంగా రాలిపోవడం, కాండం మీద కాయల మీద మచ్చలు బుడిపెలు ఏర్పడడం జరుగుతుంది. ఇక మొక్కలో ఇనుము పోషకం లోపిస్తే లేత ఆకులలో ఆకుపచ్చని పదార్థం తగ్గి పసుపు రంగుకు మారిపోతాయి. ఈనులు మాత్రం ఆకుపచ్చగానే ఉండడం, లోపం ఎక్కువైనప్పుడు ఆకులు ఈనులు కూడా తెల్లగా రాలిపోవడం, అంటే క్లోరోసిస్ జరుగుతుంది అన్నమాట. కాబట్టి మనం ఈజీగా మనం గుర్తించవచ్చు. ఆ తర్వాతది మాంగనీస్. ఈ లోపం లేత ఆకుల్లో ఈనుల మధ్య భాగం ఆకుపచ్చ రంగుగా మారి, అంటే ఆకుపచ్చ రంగు తగ్గిపోయి పసుపుగా మారడం, అక్కడక్కడ మచ్చలు ఏర్పడడం, ఈనులు మాత్రం ఆకుపచ్చగానే ఉండడం, పండ్ల జాతుల్లో ఆకులు రాలిపోవడం మనం గమనించవచ్చు. ఇలాంటి లక్షణాలు ఉంటే మాంగనీసు లోపంగా మనం గుర్తించాలి. ఇక బోరాన్. ఈ బోరాను మనం ఈజీగా గుర్తించవచ్చు. ఈ లోపం కానీ వస్తే లేత ఆకులు మొదటి భాగంలో ఆకుపచ్చని రంగు కోల్పోయి తెల్లని చారలు ఏర్పడడం, చిగురాకులు చనిపోవడం, ఆకులు మెలికలు తిరగడం, మందంగా తయారవడం, వంకర తిరిగి ఆకారాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఇలా జరిగితే మనం మొక్కలో బోరాన్ లోపించింది అని మనం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత మాలిబ్డినం. ఈ మాలిబ్డినం లోపం మొక్కలో లోపిస్తే పెరుగుదల తగ్గిపోతుంది, నత్రజని లోప లక్షణాలు పోలి ఉండి ఆకులు లేత ఆకుపచ్చ రంగుకు మారిపోవడం, ఈనుల మీద తప్ప మిగతా ఆకంతా పసుపుగా ఎరుపు రంగు మచ్చలు ఏర్పడడం, ఆకులు చుట్టుకుని పోవడం జరుగుతుంది. కాలీఫ్లవర్, టమోటా, బంగాళాదుంపలు వంటి కూరగాయ పంటల్లో, నిమ్మజాతి వంటి ఫలవృక్షాలపై ఈ లోపం ఎక్కువగా మనం గమనించవచ్చు. ఇక వివిధ పంటలపై సాధారణంగా మనకు కనిపించే సూక్ష్మ పోషక లోపాలు. వరిలో ఎక్కువగా జింకు, ఇనుము, రాగి, మాంగనీసు ఇవి మనం ఎక్కువగా గుర్తించవచ్చు. మొక్కజొన్నలో జింకు లోపం, వేరుశనగలో కూడా జింకు, ఇనుము, మాంగనీసు, చెరుకులో జింకు, ఇనుము, మాంగనీసు, మామిడిలో జింకు, కూరగాయల్లో జింకు, బోరాన్, కొబ్బరి, ఆయిల్ ఫామ్ పంటల్లో బోరాన్. కాబట్టి రైతు సోదరులు ఇప్పుడు చెప్పినట్టువి బాగా గుర్తుపెట్టుకొని ఒక మొక్కలో ఏ పోషకం లోపిస్తే ఆ మొక్క ఎలా తయారవుతుంది, దాన్ని మనం గుర్తించి ఆ లోపాన్ని మనం సరిదిద్దుకుంటే తద్వారా మన పంటలు అధిక దిగుబడులు పొందడానికి వీలవుతుంది. అయితే ఇప్పుడు వినండి, పంట మార్పిడితో రైతులకు కలిగే ప్రయోజనాలు ఏంటి అన్న విషయం గురించి. వేరువేరు పైర్లను ఒకదాని తర్వాత ఒకటి పండించడాన్ని పంట మార్పిడి అంటారు. ప్రతి సంవత్సరం ఒకే భూమిలో ఒకే రకమైన పంటను సాగు చేయకుండా వేరువేరు పైర్లను ఒకదాని తర్వాత ఒకటి పండించడాన్ని పంట మార్పిడి అంటారు. సంవత్సరాల తరబడి ఒకే పంటను సాగు చేస్తూ పోతే దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. పంట మార్పిడితో ఏమి ప్రయోజనాలు పొందొచ్చో ఇప్పుడు చెబుతాను. అదేంటంటే నేలలో సేంద్రియ పదార్థం పెరిగి భూమి భౌతిక స్థితి బాగా మెరుగుపడుతుంది. అలాగే ఈ లెగ్గుమ్ జాతి పైర్ల వల్ల వాటి వేర్లు బుడిపుల్లోని బ్యాక్టీరియా గాలిలోని నత్రజనిని స్థిరీకరించి పైర్లకు అందిస్తుంది అన్నమాట. ఈ పంట మార్పిడి ద్వారా కలుపు సమస్య కొంతవరకు తగ్గించవచ్చు. ఒకే పంటను పండించడం వలన శిలీంద్ర బీజాలు, కీటకాల గ్రుడ్లు, కోశస్థ దశలు వీటినన్నింటినీ కూడా నియంత్రించలేము. వయ్యారి బామ కలుపు మొక్కను నియంత్రించుటకు పశువులు మేతగా పనికి వచ్చే గడ్డి జాతి మొక్కలను సాగి

చేయాలి. ఇక ఆవాలు, నువ్వులు, బంతిపూల వంటి పంటలతో ఈ పంటల మార్పిడి లేదా మిశ్రమ పంటగా సాగు చేయడం వల్ల టమోటా, వంగ, బెండ వంటి పంటల్లోని నులిపురుగులు ఉధృతిని మనం తగ్గించవచ్చు. చెరుకు నాశించే మోవు పురుగును వరి పైరు వేయడం ద్వారా నివారించవచ్చు. కంది పైరు నాశించే ఎండు ఆకు తెగులు నివారించుటకు పంట మార్పిడిగా మినుము, పెసర, ఇంకా నువ్వులు, వేరుశనగ సాగు చేసుకోవాలి. వరి మాగాణిల్లో వరి పంట తర్వాత అపరాల పంట సాగు చేయడం వల్ల మంచి దిగుబడులు సాధించవచ్చు. రేపటి పొలం కబుర్లో మళ్ళీ కలుసుకుందాం.

0: గొప్పలం కబుర్లు విన్నారు.
1: కాలం మారింది, సాంకేతికత మారింది, కానీ మన హృదయాలను కలిపిన ఆ స్వరం మాత్రం మారలేదు.
2: ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో
3: 90 వసంతాల ప్రయాణం సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సమాచారంతో ప్రతి ఇంటికి చేరిన మన ఆకాశవాణి
1: తరతరాల జ్ఞాపకాల సాక్షిగా, మన భావాలకు మాధ్యమంగా ఇప్పుడు ఘనంగా జరుపుకుంటోంది ఆకాశవాణి 90 వసంతాలు.
3: ప్రత్యేక కార్యక్రమాలు, విశిష్ట అతిథులు, అపూర్వ గాన విహారం వింటూ ఉండండి మీ ఆకాశవాణిలో.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో రేపు నిర్వహించే సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల గ్రోత్ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పాఠశాలల్లో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలకు కూడా విస్తరించేందుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ది సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి వెల్లడించారు. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల గ్రోత్ సమ్మిట్ 2026ను రేపు విజయవాడలో నిర్వహించనున్నట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 38 ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. సదస్సులో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సహా పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారన్నారు. ఎంఎస్ఎంఈ రంగ అభివృద్ది, పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి అవకాశాల విస్తరణ, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నట్లు వెల్లడించారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పీహెచ్సీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సందర్శించారు. పీహెచ్సీలో కొత్తగా ప్రవేశపెట్టిన సంజీవని డిజిటల్ వైద్య సేవల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పీహెచ్సీకి వచ్చి రోగి వైద్య సేవలు పొందడం నుంచి మందులు తీసుకెళ్లే వరకు నిర్వహించే ప్రక్రియను ముఖ్యమంత్రి పరిశీలించారు. సంజీవని ద్వారా టెక్నాలజీని అనుసంధానించి రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. అనంతరం పీహెచ్సీలోని వివిధ విభాగాలను సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడ పనిచేస్తున్న వైద్య సిబ్బందితో మాట్లాడారు. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని పుష్కర్ఘాట్ వద్ద ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈరోజు రాత్రి ఉప ముఖ్యమంత్రి రాజమహేంద్రవరానికి చేరుకుంటారని, రేపు ఉదయం పుష్కర్ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు బోటులో ప్రయాణిస్తూ ఘాట్లను పరిశీలించనున్నట్లు తెలిపారు. అలాగే నల్లా కాలువను కాలుష్యరహితంగా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తారని మంత్రి పేర్కొంటూ,
1: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు
2: నల్లా ఛానల్ విషయంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ రకంగా కాలుష్య రహితంగా దాన్ని

0: అభ్యర్థి అంశాలను కూడా వారు పరిశీలిస్తారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ లో కలెక్టర్ గారి నేతృత్వంలో సమీక్షలో ఒక సంవత్సర కాలంగా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఏ రకంగా మన పుష్కరాలని సమర్థవంతంగా నిర్వహించుకోవాలనేటువంటి అంశం మీద కూడా వారు దిశానిర్దేశం చేస్తారు. దాంతోపాటు గోదావరి భద్రతా ప్రమాణాలు ఏ మేరకు చేయాలి, ఇటువంటి అన్ని అంశాల మీద ఒక మొట్టమొదటి కార్యక్రమంగా రేపు జరుగుతుంది.
1: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లోని సచివాలయంలో నిన్న జరిగింది. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు 1000 కోట్ల రూపాయలను కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. తొలి విడతగా 300 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది. ప్రస్తుతం పాఠశాలల్లో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలకు కూడా విస్తరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జూన్లో నియోజకవర్గానికి 2000 ఇళ్లను కేటాయించేందుకు అనుమతిచ్చింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడిస్తూ,
2: ఇందిరమ్మ ఇల్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ళు ఇచ్చి సుమారు 22,500 కోట్లు ఖర్చు పెట్టే కార్యక్రమం చేశాం. రెండో విడత కూడా జూన్ 1వ తారీఖు నాడు ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ కాగజ్ నగర్ గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా రెండో విడత 2.5 లక్షల ఇళ్ళు లాంఛనంగా బెనిఫిషరీస్ కి ఎలకేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రతి నియోజకవర్గానికి 2000 ఇళ్ళు ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులకు ఉచితంగా 3 చక్రాల వాహనాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 17.5 కోట్ల రూపాయలతో 1,750 మంది విభిన్న ప్రతిభావంతులకు 3 చక్రాల వాహనాలను అందజేస్తున్నట్లు తెలిపారు. మార్కాపురం జిల్లాలో తొలి విడతగా 40 వాహనాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులకు సంబంధించిన 300 బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపడతామని తెలిపారు. అలాగే ప్రతి జిల్లాలో ఒక దివ్యాంగ భవనం నిర్మించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సాగునీటి వ్యవస్థ మెరుగుదలకు 492 పనులను 27.34 కోట్ల రూపాయలతో చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. పాలకొల్లులో జలవనరుల శాఖ అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాలువల్లో పూడికతీత, అత్యవసర మరమ్మతులు తదితర 241 పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. కాల్వలకు నీటి విడుదల కంటే ముందే అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తూడు, గుర్రపుడెక్క తొలగింపు పనులను పూర్తి చేసి చివరి ఎకరం వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గోదావరి డెల్టా ఆధునీకరణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఇందుకోసం 14 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే నిర్వహించి డీపీఆర్ సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు. కర్నూలు సర్వజన ఆసుపత్రి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణంలో సుమారు 15 కోట్ల రూపాయల పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న విశ్రామ సదన్కు ఆయన నిన్న భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో ఆసుపత్రిని అగ్రగామిగా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. రోగుల సహాయకులకు విశ్రాంతి కోసం నిర్మిస్తున్న ఈ భవనాన్ని 10 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా రోగులు అధిక సంఖ్యలో ఈ ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి నిన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రంగంపేటలో 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్కు తొలుత శంకుస్థాపన చేశారు. దుప్పలపూడిలో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన దుప్పలపూడి కాపవరం రోడ్డును ప్రారంభించారు. బిక్కవోలులో 66 లక్షల రూపాయలతో చేపట్టనున్న రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. కాండ్రేగులలో 1 కోటి రూపాయలతో, సహప్పురంలో 50 లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్లను ప్రారంభించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ,
3: నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా

0: చేసుకుంటూ వెళ్తున్నాము. కేంద్రం ఇచ్చేటువంటి నిధులన్నింటినీ కూడా అందిపుచ్చుకుంటూ మరి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఏ విధంగా పాటుపడుతుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి నేపథ్యం కనుక మున్ముందు కూడా రాబోయే కాలంలో కూడా కూటమి ఇదే విధంగా సంపూర్ణమైనటువంటి సమన్వయంతో పనిచేసుకుంటూ ముందుకు వెళ్తుంది అని చెప్పి తెలియజేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా తిరిగి నొక్కి వక్కనిస్తున్నాను.
1: వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని, ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 214 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపింది.

0: వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో రేపు నిర్వహించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల గ్రోత్ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పాఠశాలల్లో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలు కూడా విస్తరించేందుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః దివ్యానంద ఝా. నవదిల్ల్యాం హైదరాబాద్ హౌస్ స్థలే అద్య విదేశమంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర అమెరికాదేశీయేన విదేశసచివేన మార్కో రూబియో ఇత్యనేన సమం ద్విపాక్షిక సంవాదం కరిష్యతి. ఏతౌ క్షేత్రీయ వైశ్విక శాంతి సురక్షా సంబద్ధాన్ విషయాన్ సమేత్య అనేకేషు భిన్న విషయేషు చర్చాం కరిష్యతః ఇతి ఆశాస్తే. అమెరికా విదేశమంత్రి గతదినే ప్రాతః చతుర్దివసీయ యాత్రా ప్రసంగే భారతం సంప్రాప్తః. ద్విపక్షీయ సంబంధాన్ సుదృఢీకర్తుం అపి చ వాణిజ్య రక్షోర్జా సురక్షా ప్రావిధికీ హింద ప్రశాంత వ్యూహ రచనేత్యాదిషు క్షేత్రేషు సహయోగ విస్తారార్థం తస్య ఇషా భారత యాత్రా నితరాం మహత్వాధాయిని వర్తతే. గతవాసరే సహ ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సహ భారతమెరికా వ్యాపక వైశ్విక రణనీతి సంధిం సుదృఢయితుం చర్చాం అకరోత్. ప్రధానమంత్రి కార్యాలయస్య విజ్ఞప్త్యనుసారి అమెరికా విదేశ మంత్రిణా రక్షా ప్రావిధికి వ్యాపార నివేశోర్జా సురక్షా సంపర్క శిక్షా పారస్పరిక జనసంబంధాదిషు వివిధ క్షేత్రేషు ద్విపక్షీయ సహయోగస్య నిరంతర ప్రగతేహి విషయ ప్రధానమంత్రి సంసూచితః. అస్మిన్ అవసరి శ్రీమోదీ శాంతి ప్రయాసేభ్యః భారతస్య సతత సమర్థనం పునరుదీరితవాన్ అపి చ సంభాషణ కూటనీతి మాధ్యమేన వివాదానాం శాంతిపూర్ణ సమాధానాయ పునరేకదా ఆహ్వానం కృతవాన్. వాణిజ్యోద్యోగ మంత్రి పీయూష్ గోయలః అద్యారభ్య భారతీయ వ్యాపార నేత్రీణాం ఏకేన ప్రతినిధిమండలేన సహ కనడాదేశస్య త్రిదివసీయ యాత్రాయాం భవిష్యతి. వాణిజ్య మంత్రాలయేన సూచితం యత్ శ్రీగోయలః వ్యాపార నివేశ భారత కనడా వ్యాపకార్థిక సహభాగితా వార్తాలాపం ప్రవర్తయితుం ఒటావా టొరంటో నగరయోః ద్విపక్షీయ సమాగమం కరిష్యతి. సంసదీయ కార్యసూచనా ప్రసారణ రాజ్యమంత్రి ఎల్ మురుగునః అవదత్ యత్ ప్రశాసనం 47వ వర్షపర్యంతం వికసితం భారతం ఇతి స్వప్నం సాకారయితుం ప్రతిబద్ధమస్తి. చెన్నై స్థితే ICF ఇతి సంస్థానే ఆయోజితం ఆజీవికా మేళనం సంబోధయన్ సహ ఉక్తవాన్ యత్ ప్రధానమంత్రిణః నేతృత్వే దేశః ఆధారభూత సంరచనా వికాసే వృత్త్యవసరాణాం వృద్ధౌ వ్యాపార సుగమతాయాం చ తీవ్రగత్యా ప్రగతిం కరోతి. ప్రియా శ్రోతారః, సంస్కృత జగతా సంబద్ధే విభిన్నై క్రియాకలాపై సంవలితస్య సంస్కృత సాప్తాహికీతి విశిష్ట కార్యక్రమస్య ప్రసారణం ఆకాశవాణ్యాః FM గోల్డ్ ప్రవాహికాతః అద్య మధ్యాహ్నే 12వాదనతః భవిష్యతి. భవంతః సర్వే యథాకాలం శ్రోతుం ప్రభవంతి. భారతీయర్తు విభాగేన అద్య పూర్వీయోత్తర ప్రదేశాయ, పూర్వీయ మధ్యప్రదేశాయ, విదర్భాయ చ అతితాపపరా రక్తవారణికీ సంచేతనా ప్రసారిత. భారతస్య

0: उत्तरपश्चिमीय मध्य पूर्वीय दिग्विभागेषु कतिपय क्षेत्रेषु समाना एव स्थितिः आगामि सप्तदिवस पर्यन्तं भविष्यति इत्यपि विभागेन सूचितम्। अन्ते क्रीडावार्तासु, इंडियन प्रीमियर लीग क्रिकेट स्पर्धा मालिकायां गतरात्रो लखनऊ नगरे इकाना क्रिकेट क्रीडांगणे आयोजिते द्वंद्वे श्रेयस अय्यरेण अर्जितानां एकोत्तर शत धावनांकानां बलेन पंजाब किंग्स दलेन लखनऊ सुपर जायंट्स दलं सप्तभिः क्रीडकैः पराजितम्। क्रीडान्ते अय्यरः स्पर्धा पुरुषः घोषितः। अद्यतने द्वन्द्वद्वये प्रथमं मुम्बय्याम् अपराह्णे सार्धत्रिवादने मुम्बई इण्डियन्स् दलं राजस्थान रॉयल्स दलेन स्पर्धिष्यते, ततः सायं कोलकातायां कोलकाता नाइट राइडर्स दिल्ली कैपिटल्स दलयोः द्वन्द्वं भविष्यति। इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. ఆ తర్వాత చరిత్రలో ఈరోజు, అనంతరం మనసులోని మనసు ధారావాహిక నవలా పఠనం 7వ భాగం రచన మాలతి చందూర్ గారు, చదివిన వారు శారదా శ్రీనివాసన్ గారు. ఆ తర్వాత కామన్వెల్త్ డే గురించిన వివరాలు. 7:45 ఉదయరాగంలో చిత్రగీతాలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి, 8:35 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా కేవీపల్లె మండలం గారంపల్లె కొత్తపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు, 10:00 వార్తావాహిని ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి, 10:15 మధ్యాహ్నం 12:40 1:30 ఆ తర్వాత 3:10 తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో లలిత భక్తి గీతాలు వింటారు. ఆ తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం. ఆ తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. అనంతరం అంతర్జాతీయ మార్కర్ డే గురించిన వివరాలు. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:30 90 వసంతాల ఆకాశవాణి గురించిన వివరాలు. ఆ తర్వాత తరిగొండ గీతరవళిలో భక్తి గీతాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవిలో లోతు దుక్కుల ప్రాముఖ్యత గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ డి సుబ్రహ్మణ్యం గారి ప్రసంగం. 7:45 క్రైస్తవ భక్తి గీతాలు. రాత్రి 8:00 చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు. రాత్రి 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణలు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 9:15 స్పాట్లైట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి, 9:30 ఆపాద మధురాలు కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. రాత్రి 10:00

రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఢిల్లీ కేంద్రం నుంచి ఇవి ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. మన దేశంలో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకప్పుడు రక్షణ దిగుమతులు అత్యధికంగా జరిపిన భారత్ ఇప్పుడు అతిపెద్ద ఎగుమతిదారుగా పెరుగడిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. వీబీ గ్రామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలు సూచనలు తెలియచేయాలని కోరింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్తోనూ కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తోనూ తలపడతాయి. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. ప్రాంతీయ ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలతో పాటు అనేక విస్తృత శ్రేణి అంశాలపై వారు చర్చించే అవకాశం ఉంది. క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు మార్కో రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం నిన్న మన దేశానికి చేరుకున్నారు. నిన్న ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రక్షణ, వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్టివిటీ, విద్య, పౌర సంబంధాలతో కూడిన వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న నిరంతర ప్రగతి గురించి సమీక్షించారు. ప్రపంచ సంక్షేమం కోసం భారత్ అమెరికాలు కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శాంతి ప్రయత్నాలకు భారత్ ఎప్పుడూ మద్దతిస్తుందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. చర్చలు, దౌత్యం ద్వారా వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మరోసారి పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపైన అమెరికా దృక్పథాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి రూబియో పంచుకున్నారు. అమెరికాకు భారత్ ఒక అత్యంత కీలకమైన భాగస్వామి అని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మోటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొంటారు. స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతం కోసం క్వాడ్ దార్శనికతకు అనుగుణంగా ప్రాధాన్యత రంగాల్లో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడం గురించి మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. అలాగే ప్రస్తుతం అమలవుతున్న క్వాడ్ కార్యక్రమాల్లో పురోగతిని సమీక్షించడంతో పాటు హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో ఇటీవలి పరిణామాలు, ఉమ్మడిగా ఆసక్తి ఉన్న ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చిస్తారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో బోయింగ్ కంపెనీ గ్లోబల్ పబ్లిక్ పాలసీ కార్పొరేట్ స్ట్రాటజీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జెఫ్ షాకీతో సమావేశమయ్యారు. విమానయాన, ఏరోస్పేస్ తయారీ రంగాల్లో భారత్ అమెరికా సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన ఇద్దరు చర్చించినట్లు పీయూష్ గోయల్ సోషల్ మీడియాలో తెలియజేశారు. మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్ హాల్ అవకాశాలను అభివృద్ధి చేయడం, నైపుణ్య అభివృద్ధి, సప్లై చైన్ ఆవిష్కరణలు, నమ్మకమైన గ్లోబల్ తయారీ ఇంజనీరింగ్ హబ్గా భారత్ పాత్రను పెంపొందించడంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. మహారాష్ట్రలోని షిరిడిలో ఉన్న సావ్లీ విహేర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఏర్పాటు చేసిన ఆర్టిల్లరీ షెల్ తయారీ కర్మాగారాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును నిబెల్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సామంత్, రక్షణ

0: ಸಿಬ್ಬಂದಿ ಪ್ರಧಾನಾಧಿಕಾರಿ ಜನರಲ್ ಅನಿಲ್ ಚೌಹಾನ್, ನಿಬೆ ಗ್ರೂಪ್ ಎಕ್ಸಿಕ್ಯೂಟಿವ್ ಡೈರೆಕ್ಟರ್ ಗಣೇಶ್ ನಿಬೆ, ಡಿಆರ್ಡಿಒ ಚೇರ್ಮನ್ ಸಮೀರ್ ಕಾಮತ್ ಮೊದಲಿನವರು ಪಾಲ್ಗೊಂಡರು. ಈ ಸಂದರ್ಭಂಗಾ ರಕ್ಷಣಾ ಮಂತ್ರಿ ರಾಜನಾಥ್ ಸಿಂಗ್ ಮಾತನಾಡುತ್ತೂ, ಒಕಪ್ಪುಡು ಭಾರತ್ ರಕ್ಷಣಾ ಪರಿಕರಾಲ ದಿಗುಮತಿದಾರಿಗಾ ಗುರ್ತಿಂಪು ಪೊಂದಿದ್ದನಿ. ಅಯಿತೇ ರಾಬೋಯೇ ಸಂವತ್ಸರಾಲ್ಲೂ దేశం రక్షణా ఉత్పత్తుల ప్రధాన ఎగుమతిదారిగా అవతరిస్తుందని అన్నారు. రక్షణా రంగంలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం ప్రస్తుతం 30-30% ఉందని, భవిష్యత్తులో దీన్ని 50% పెంచుతామని ఆయన చెప్పారు.
1: సెల్ఫ్ రిలయంట్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ ఆర్ మేక్ ఇన్ ఇండియా కే లియే ప్రైవేట్ సెక్టర్ కి ఎనర్జీ కా ఉపయోగ్ ఆవశ్యక్ హై. ఇస్లియే పాలసీ రిలేటెడ్ రిఫార్మ్స్, నీతిగత సుధార్ భీ కియే గయే. ఎఫ్డిఐ కో, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కో లిబరలైజ్ కియా గయా. పాజిటివ్ ఇండైనైజేషన్, హమ్ లోగో నే ఏక్ లంబీ లిస్ట్ మోర్ దాన్ 5000 ఐటమ్స్ కి తయార్ కియే.
0: ఈ ప్రాజెక్టును ఒక కొత్త శకానికి ఆరంభంగా అభివర్ణించిన రక్షణ మంత్రి షిరిడిలో ఏర్పాటు చేసిన ఆర్టిలరీ షెల్స్ యూనిట్, ఇతర రక్షణ వ్యవస్థలను ప్రశంసించారు. ప్రైవేట్ పరిశ్రమల మద్దతుతో 5000 కంటే ఎక్కువ రక్షణ పరికరాల జాబితాను సిద్ధం చేశామని, ఈ ఉత్పత్తులను ఇప్పుడు స్వదేశీ సాంకేతికతతో భారతదేశంలో తయారు చేస్తామని రక్షణ మంత్రి చెప్పారు. యుద్ధాల స్వభావం మారిపోయిందని, ఆవిష్కరణలు, ఉత్పత్తి సామర్థ్యాలు, బలమైన పారిశ్రామిక మౌలిక సదుపాయాలు కలిగిన దేశాలే భవిష్యత్తును శాసిస్తాయని రక్షణ మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 2025 విబి జీరామ్జీ చట్టం కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. దీనిపై ఏ వ్యక్తి అయినా భాగస్వామ్య పక్షాలు, సంస్థలు లేదా విద్యా సంస్థలు తమ అభ్యంతరాలు లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చునని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికసిత్ భారత్ జీరామ్జీ చట్టం 20 సంవత్సరాల నాటి పాత మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో అమలు చేయనున్నారు. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్ధమైన ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచారు. ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని 33వ సెక్షన్, ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించినట్లు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కొత్త చట్టం వేతనాల చెల్లింపు సకాలంలో పారదర్శకంగా జవాబుదారీతనంతో జరిగేలాగా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే నిర్దేశిత సమయంలోగా పని కల్పించని పక్షంలో అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అందించే నిబంధనను కూడా ఈ చట్టంలో చేర్చారు. ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలతో పాటు ఆరోగ్య నిపుణులు, వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ NBEMS 23వ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ ఆయన ఈ మాటలు చెప్పారు. దేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలు హార్డ్వేర్ లాగా పనిచేస్తే వైద్యులు సాఫ్ట్వేర్ లాగా సేవలందిస్తారని నడ్డా అభివర్ణించారు.
2: We all know that under the visionary leadership of Prime Minister Modi ji, we want India to be developed India, Viksit Bharat by 2047. And when we talk about Viksit Bharat in 2047, health or healthy India is a very key fact, because if we are healthy, certainly we'll be able to get the success.
0: వికసిత్ భారత్ మిషన్ సాధించడంలో ఆరోగ్య రంగం, ఆరోగ్యకరమైన భారత్ యొక్క విజన్ కీలక పాత్ర పోషిస్తాయని, అందువల్ల వైద్య నిపుణుల సహకారం దేశానికి ఎంతో ముఖ్యమని జేపీ నడ్డా చెప్పారు. మహారాష్ట్రలోని నాసిక్ కోర్టులో టీసీఎస్ సంస్థకు చెందిన ఒక కార్యాలయానికి సంబంధించి వెలుగులోకి వచ్చిన లైంగిక దాడి, బలవంతపు మత మార్పిడి ఆరోపణల కేసులో 1500 పేజీల ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం అధిపతి సందీప్ మిత్కే తెలిపిన వివరాల ప్రకారం నిందితులైన మతీన్ పటేల్, నిదా ఖాన్, డానిష్ షేక్, తౌసిఫ్ అత్తర్ అనే నలుగురిపైన ఈ ఛార్జ్షీట్ దాఖలైనట్లు తెలియజేశారు. ఈ నేరాలతో సంబంధం ఉన్న మరో 7 నుంచి 8 మందికి సంబంధించిన అదనపు ఛార్జ్షీట్లను రాబోయే 3-4 రోజుల్లో దాఖలు చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. వాషింగ్టన్లో అమెరికా అధ్యక్ష భవన సముదాయం వైట్ హౌస్ సమీపంలో పలు రౌండ్ల కాల్పుల శబ్దాలు వినబడడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వైట్ హౌస్ పరిసర ప్రాంతాలను తక్షణమే తమ అధీనంలోకి తీసుకుని లాక్డౌన్ విధించారు. గందరగోళ పరిస్థితుల మధ్య ఘటనా స్థలానికి సమీపంలో అనుమానితుడిగా భావిస్తున్న ఒక వ్యక్తిని అమెరికా సీక్రెట్ సర్వీస్ బలగాలు కాల్చి చంపగా అక్కడే ఉన్న మరొక వ్యక్తికి గాయం.

0: ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి లక్నోలోని ఏకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సాధించిన 101 పరుగుల సెంచరీతో లక్నో సూపర్ జయింట్స్ పైన పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈరోజు 2 మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్లో ముంబైలోని వాంఖేడే స్టేడియంలో మధ్యాహ్నం 3:30 ముంబై ఇండియన్స్తో రాజస్థాన్ రాయల్స్ ఆడుతుంది. రెండో మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్తో సాయంత్రం 7:30 కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. విశేషాలు మరొకసారి. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకప్పుడు రక్షణ దిగుమతులు అత్యధికంగా జరిపిన భారత్ ఇప్పుడు అతిపెద్ద ఎగుమతిదారిగా పేరుగడిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్తోనూ, కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తోనూ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ప్రభాత రేఖలు

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ప్రభాత రేఖలు ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, ఆ తర్వాత చరిత్రలో ఈరోజు, అనంతరం మనసులోని మనసు ధారావాహిక నవల పఠనం 7వ భాగం, రచన మాలతి చందూర్ గారు, చదివిన వారు శారదా శ్రీనివాసన్ గారు. అనంతరం కామన్వెల్త్ డే గురించిన వివరాలు వింటారు. ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. ఈరోజు మన జీవితాల్లో, మన జ్ఞాపకాలలో, మన భాషలో చిరస్థాయిగా నిలిచిన ఆకాశవాణి తన 90 వసంతాలను పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని గౌరవంగా, ప్రేమగా గుర్తు చేసుకుంటున్నాం. 1936 జూన్ 8 ప్రారంభమైన ఈ జాతీయ ప్రసార సంస్థ భారతదేశ ప్రజలకు సమాచారం, వినోదం, విద్య, సాంస్కృతిక వెలుగును అందిస్తూ ఒక గొప్ప ప్రయాణం చేసింది. ఒకప్పుడు రేడియో అంటే కేవలం ఒక పరికరం కాదు, అది ఇంటి హృదయం. ఉదయం వార్తలు, భక్తిగీతాలు, మధ్యాహ్న కార్యక్రమాలు, సాయంత్రం నాటికలు, రాత్రి సంగీత విభావరి అన్నీ ఆకాశవాణి ద్వారానే మనింటికి వచ్చేవి. ఆ స్వరం మనల్ని అలరించింది, ఆలోచింపజేసింది, అనుబంధాన్ని పెంచింది. ఆకాశవాణి అంటే భాషకు గౌరవం, ఉచ్చారణకు శ్రద్ధ, సాంస్కృతిక విలువలకు ప్రతిబింబం. తెలుగు మాటను స్పష్టంగా, అందంగా, అనుభవంతో వినిపించిన గొంతులు ఎన్నో. శ్రోతల మనస్సులో నిలిచిపోయిన ఆ గళాలు ఈనాటికి మధుర జ్ఞాపకాలుగానే ఉన్నాయి. గ్రామాల నుంచి నగరాల వరకు, రైతుల నుంచి విద్యార్థుల వరకు, పిల్లల నుంచి పెద్దల వరకు ఆకాశవాణి ప్రతి వర్గాన్ని చేరింది. సమాచారం మాత్రమే కాదు, మార్గదర్శనం ఇచ్చింది. వినోదం మాత్రమే కాదు, విలువలు నేర్పింది. అందుకే ఆకాశవాణి అనేది ఒక ప్రసార మాధ్యమం కాదు, అది ఒక జీవన సహచరి. ఈ 90 ప్రయాణంలో ఆకాశవాణి అనేక మార్పులను చూసింది. కాలం మారింది, సాంకేతికత మారింది, వినే విధానం మారింది. కానీ ప్రజలతో మాట్లాడే

ఆత్మ మాత్రం మారలేదు. ఆకాశవాణి ఇంకా అదే నమ్మకంతో ముందుకు సాగుతోంది, ఒక దేశం ఒక స్వరం అనే భావనతో. ఈ సందర్భంగా ఆకాశవాణికి మన హృదయపూర్వక అభినందనలు తెలియచేసుకుందాం. తన గళంతో తరతరాల ప్రజల మనసులను తాకిన ఈ ప్రసార సంస్థ మరెన్నో వసంతాలను ఆరోగ్యంగా గర్వంగా పూర్తి చేయాలని కోరుకుందాం. ఆకాశవాణి కేవలం వాణి కాదు, జ్ఞాపకం, సంస్కృతి. ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు. ఇప్పుడు చరిత్రలో ఈరోజు విందాం. ఈరోజు నికోలస్ కోపర్నికస్ వర్ధంతి నేడు. వీరు మధ్యయుగానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. శాస్త్రీయంగా సూర్య సిద్ధాంతాన్ని నిరూపిస్తూ సిద్ధాంతీకరించారు. వీరు 1473 ఫిబ్రవరి 19 పోలాండ్లో జన్మించారు. ఈయన సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని తొలిసారిగా ధృవపరిచారు. 1473 థార్న్ అనే పట్టణంలో నికోలస్ కోపర్నికస్ జన్మించారు. 1492 ఈయన క్రాకోవ్ విశ్వవిద్యాలయంలో చేరారు. ఆల్బర్ట్ బ్రుడ్స్విస్కీ దగ్గర శిష్యరికం చేశారు. ఇటలీలో బోలోగ్నా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం, గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం అభ్యసించారు. గ్రీకు భాష నేర్చుకుని ఎన్నో గ్రంథాలను వీరు కంఠస్థం చేశారు. కోపర్నికస్ కంటే కొన్ని శతాబ్దాల ముందు ఎంతోమంది భారతీయ గ్రీకు శాస్త్రవేత్తలు సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని గురించి ప్రస్తావించిన వీరి రచనల్లో సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని సైద్ధాంతికంగా నిరూపించడంతో ప్రాధాన్యం సంతరించుకున్నారు. దీంతో ఆధునిక సైన్స్లో కోపర్నికస్ విప్లవం ఆరంభమైంది. కోపర్నికస్ అందించిన ఈ వివరాలే తరువాత రంగంలోకి దిగిన టైకోబాహ్రి, కెప్లర్, గెలీలియో, న్యూటన్, ఐన్స్టీన్ వంటి మహానుభావులకు పునాదిరాలుగా నిలిచాయి. వీరు 1543 మే 24 పరమపదించారు. ఇంతవరకు చరిత్రలో ఈరోజు విన్నారు. ఇప్పుడు మనసులోని మనసు ధారావాహిక నవల పఠనం 7వ భాగం. రచన మాలతీ చందూర్ గారు, చదివినవారు శారదా శ్రీనివాసన్ గారు.

ఇలా నా పక్కన వచ్చి కూర్చో, మీ ఇద్దరినీ పక్క పక్కన కూర్చోబెట్టుకుని చూడాలని రాత్రి నుంచి ఉబలాట పడిపోతున్నాను తల్లి. ఏది మా రాజా పక్కన నుంచు? పర్వాలేదు, భుజాలు దాటావు, అంతకుమించి అయితే బాగుండేది కాదు. ఏమమ్మా సావిత్రి, ఎలా ఉంది ఈ జంట? నీ అల్లుడు నచ్చాడా? గబగబా మాట్లాడేస్తోంది సుందరమ్మగారు సంతోషంగా. నమస్తే అన్నాడు అతను నెమ్మదిగా. అరుణ ఉలిక్కిపడి నమస్తే అంది మరీ మెల్లగా. చూశారా చూశారా, అప్పుడే వీళ్ళు కబుర్లు మొదలుపెట్టేశారు. నేను చెప్పలేదు, నాకు నచ్చింది అంటే నా మనవడికి తప్పకుండా నచ్చుతుందని. ఏమండి ఏమండి, ఎలా ఉంది ఈ జోడు, అందంగా లేదు? అడుగుతోంది తాతగారిని. సుందరమ్మగారి మాటల గలగలలో ఎవరికీ మాట్లాడే అవకాశం కనిపించలేదు. అరుణ కనుగులకుల్లోంచి అతని వంక చూసింది. అతను తనని పరీక్షగా చూస్తున్నాడు. అరుణకి సిగ్గుగా భయంగా ఉంది. రోజు బస్సుల్లో రేడియో స్టేషన్లో అనేక మంది మగవాళ్లని యువకుల్ని చూస్తోంది. వారెవరూ తనలో ఇటువంటి సంకోచాన్ని అలజడిని కలిగించలేదు. రేడియోలో ఎన్నాళ్ల నుంచి ఉన్నారు? 6 నెలలైంది, ఇంకా పర్మనెంట్ కాలేదు. జాబ్ కంటిన్యూ చేస్తారా? అడిగాడు అతను. అరుణ అతని కళ్ళల్లోని భావాలను చదవడానికి ప్రయత్నిస్తోంది. అతనికి తను ఉద్యోగం చేయడం ఇష్టం లేదా? సావిత్రమ్మ, మీ అమ్మాయికి తల్లి చాలు వస్తుందని ఆశ పెట్టుకున్నాను మరి, అంటున్నది సుందరమ్మగారు. మా ఇంట్లో ఈవైపు ఆ వైపు కూడా గంపెడు సంతానం పిన్నిగారు, ఆ విషయంలో మీకేం భయం లేదు అని తల్లి బదులు చెప్తూ ఉంటే అరుణ ఒళ్ళంతా సిగ్గుతో కందిపోయింది. ముఖం పైకెత్తలేకపోయింది. ఈ పెద్దవాళ్ళు ఇంత బాహాటంగా ఎలా మాట్లాడుకుంటారు ఈ విషయాలు? సంతలోకెళ్ళి ఏ

ఆవుని ఎన్ని ఈతలు ఈంతుందో అని బేరంచేసి బాగోగులు నిర్ధారించినట్లు తమ ఇద్దర్నీ ఎదురెదురుగా పెట్టుకుని ఎలా మాట్లాడగలుగుతున్నారీ మాటలు? కేవలం పిల్లల్ని కంటానికి, అందులోనూ ఎక్కువ మందిని కనే సామర్థ్యం తనకి ఉందని ఎంచి ఎన్నిక చేసుకుంటున్నారా? తనేం సంతలో కొనుగోలు చేసే గొడ్డ? ఈ సంభాషణ అతనికి మాత్రం సిగ్గుగా లేదు. అతను పత్రిక తిరిగేస్తున్నాడు. ఆడవాళ్ల మాటలతో తనకి సంబంధం లేనట్లు. తాతగారు తన తండ్రి మెల్లిమెల్లిగా రాజకీయాల్లో పడుతున్నారు. లక్ష్మీదేవిగారు సుశీల్నేదో అడుగుతున్నది. లక్ష్మీ, కారులో పళ్ళు పువ్వులు పళ్ళెం ఉన్నాయి, పట్రా. అమ్మాయికి బొట్టు పెట్టి పళ్ళివ్వు. మళ్ళీ ఆజ్ఞ. లక్ష్మీదేవిగారు కుర్చీలోంచి లేచింది. వెంట సుశీల కూడా వెళ్ళింది. ఒక పళ్ళెంలో మల్లెపూల దండలు, మరో పళ్ళెంలో పసుపు కుంకుమ, వెనక డ్రైవర్ పళ్ళబుట్టలు తెస్తున్నాడు. ఇవన్నీ ఎందుకండి? మొహమాటంగా అన్నది సావిత్రమ్మగారు. మా పిల్ల కోసం తెచ్చుకున్నాం. లక్ష్మీ, సావిత్రమ్మకు బొట్టు పెట్టి పువ్వులు పసుపు కుంకుమ అప్పచెప్పు. ఈ లోపల సుశీల, సావిత్రమ్మ పలహారాలు తేవడానికి వెళ్ళారు. పలహారం చేస్తూ, అమ్మాయికి వంట వచ్చా? ఊరికే అడిగాను. అది మా ఇంట్లో వంట చెయ్యాలని కాదు, ఆడపిల్ల కదా, పనిపాట్లేమైనా అన్నారు సుందరమ్మగారు. మా అరుణ కంటే సుశీలకి పనిపాట్లు బాగా వచ్చు. ఈ స్వీట్ అది చేసిందే. అలానా? మిగతా పిల్లలంతా ఏరి? వరుస వరుసన మిగతా నలుగురు పిల్లల్ని పరిచయం చేసుకున్నారు సుందరమ్మగారు. సావిత్రి, మీ ఇల్లు నీ పిల్లల్ని చూస్తే ముచ్చటగా ఉందమ్మా. పిల్లలంతా రత్నాల్లా ఉన్నారు. ఆడదానికి భర్త ప్రేమ, గంపిడి సంతానం, ఇవే ముఖ్యం. నాకు మరో నలుగురు మనవలుంటే నీ ఆడపిల్లలందరినీ చేసుకునుందును. పిల్లలు చక్కగా ఉన్నారు అంది సుందరమ్మగారు. అంతా మీ వంటి పెద్దల దీవెన అంటూ మహా పొంగిపోయింది సావిత్రమ్మ. అరుణకి సుందరమ్మగారి స్వభావం తమాషాగా ఉంది. కిందటి రోజు తల్లిని గురించి ఒక్క ప్రశ్న అడగలేదు. ఈరోజు తల్లిని తెగ ఎత్తేస్తోంది. ఒరే రాజు, అమ్మాయి ఎలా ఉందిరా, నీకు నచ్చిందా అడుగుతున్నది. ఇంతమందిలో అతను తన ఇష్టాయిష్టాలని ఎలా చెప్తాడు? సావిత్రి, నిన్న మీ ఆయనకి చెప్పాను. లాంఛనానికి ఏదో పిల్లని చూడ్డానికి వచ్చాం అంతే. మాకు పిల్ల నచ్చింది, వచ్చే నెలలో లగ్నాలు పెట్టుకుందాం అంది సుందరమ్మగారు. అంత త్వరగానా? పెళ్ళిళ్ళు ఎప్పుడూ శుభస్య శీఘ్రం అన్నారు. రేపు సాయంత్రం కారు పంపుతాను, నువ్వు పిల్లలు అందరూ రండి. నా మనవరాలికి చేయించిన నగలు అవి చూద్దురుగాని. ఈ వారంలో మంచి రోజు చూసి తాంబూలాలు పుచ్చుకుందాం. ఏమండి మీరేమంటారు అంటూ తాతగారిని అడిగారు. తాతగారు చిరునవ్వు నవ్వారు. ఎరా ఆనందం, నువ్వేమంటావు? పై నెలలో లగ్గాలు పెట్టుకుందామా? అమ్మా, అవన్నీ నీ ఇష్టం, నీ మనవడిష్టం. నన్ను పెళ్ళికి పిలిస్తే వస్తాను, లేదంటే హాయిగా క్లబ్కి వెళ్ళిపోతాను అన్నాడు ఆనందంగారు నవ్వుతూ. చూశావా సావిత్రి, ఇది వీళ్ల వరుస. వాట వాడి కొడుకు పెళ్ళికి నేను పిలిస్తే వస్తాట. మా ఇంట్లో మగవాళ్ళంతా ఇదే తంతమ్మా. అయ్యో పిన్నిగారు, మా ఇంట్లోనూ ఇదే గొడవ. ఏదో మీరు పిలిచి పిల్లని అడిగారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈయనగారు సంబంధాలు వెతుకునా? సావిత్రమ్మగారు, సుందరమ్మగారు ఆడవాళ్ల కష్టాల గురించి కాసేపు వాపోయారు. గంటన్నరలో సుందరమ్మగారు సావిత్రి రామకృష్ణయ్యల చేత అన్ని విషయాలు ఒప్పుకునేటట్లు చేసింది. సావిత్రమ్మగారు సుందరమ్మగారి ప్రియ శిష్యురాలైపోయింది. మేమింక లేస్తామమ్మా సావిత్రి, మాతో పాటు అమ్మాయిని కూడా తీసుకెళ్తాము. అక్కడ కాసేపు ఉన్నాక నా మనవడు తీసుకొచ్చి దించుతాడు. దాంట్లో వాళ్ళిద్దరూ విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడుకుంటారు. అలాగే అలాగే, అది మీ పిల్ల, నన్ను అడగక్కర్లేదు. మీ ఇష్టం వచ్చినప్పుడు తీసుకెళ్ళండి అంది సావిత్రి. నుంగంబాకం ఇంటికి వెళ్ళాక అరుణ ఓ అరగంట సేపు కూర్చుంది. సుందరమ్మగారు పక్కన కూర్చోపెట్టుకుని, అరుణ, నా మనవడు నీకు నచ్చాడా అని అడిగింది. క్రితం రోజులగానే వారిని అడిగారా? నువ్వే అడుగు పోనీ, నవ్వింది సుందరమ్మగారు. లోపలికి వెళ్ళి మనవణ్ణి గొంతెత్తి పిలిచింది. ఒరే రాజా, రాజా బాబు, ఇలా రా ఓసారి అంటూ అతను వచ్చాడు. అరుణ గబాలన లేచి నుంచుంది. నువ్వు లేవకు బాబు, ఈ పక్కన కూర్చో. అరుణ నిన్ను అడగమంటోంది, నీకు తను నచ్చానా లేదా అని. తనకి నచ్చానో లేదో అడిగావా గ్రాని? ప్రశ్నించాడు అతను గడుసుగా. అయితే మీ ఇద్దరూ అలా బీచ్కెళ్ళి మీ సందేహాలు తీర్చుకోండి. వస్తూ వస్తూ

అరుణను వాళ్ళింట్లో దించిరా. ఇదిగో 9 దాటకుండా వచ్చేయాలి. అలాగే నువ్వు వస్తే గాని నేను భోంచెయ్యను సుమా. గ్రానీ, నువ్వు నాకు ఆ విషయం చెప్పాలా? 9 కాకుండా వచ్చేస్తాను. కమాన్ అరుణ అంటూ లేచాడతను. రేపు 5 కారు పంపిస్తాను. మీ అమ్మ పిల్లలు అంతా రండి. నాన్నగారిని కూడా తీసుకురా. అలాగేనండి. తాతగారితో నేను చెబుతాలేమ్మా వాళ్ళకి. మీ ఇద్దరూ వెళ్ళిరండి. ఆయన ఫియట్ కారు తీసుకొచ్చాడు మెట్ల దగ్గరికి. ఇది 3 కారు, ఇంకా ఎన్ని కార్లు ఉన్నాయో అనుకుంది అరుణ. ముందు డోర్ తెరిచి పట్టుకున్నాడు. అరుణ్ డ్రైవింగ్ సీటు పక్కన కూర్చుంది. మనసులో భయంగా, ఉత్సాహంగా, గర్వంగా కూడా ఉంది. ఇక నుంచి ఇతని పక్కన తను ఇలా వెళ్తూ ఉంటుంది. ఈ కారు తనది, ఈ యువకుడు తనవాడు, ఈ ఇల్లు తనది. 24 గంటల్లో తన జీవితం ఎంత ఎదిగిపోయింది, ఎంత మార్పు వచ్చింది. బీచ్కెళ్దామా అడిగాడు అతను. మీ ఇష్టం. గ్రానీ తీసుకెళ్ళమందిగా. ఏ, మీకు వెళ్ళాలని లేదా అడిగింది అరుణ. అది కాదు, నీకిష్టం ఉందో లేదోనని. మీకిష్టం లేదా తిరిగి ప్రశ్నించింది. అతను పక్క నవ్వాడు జవాబుగా. బీచ్లో అతను కారు దిగలేదు. తలుపు తెరిచి కాల్తో కారు డోర్ని తన్నిపెట్టు కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పు, నన్ను చేసుకోవడం నీకు ఇష్టమేనా? మీకు, మా గ్రానీకి నచ్చితే నాకు నచ్చినట్లే, అందుకనే పెళ్లి చూపులకు వచ్చాను అన్నాడతను. ఏమిటి మనిషి ఇలా మాట్లాడతాడు? అతనికి తన చేతిని స్పృశించాలని అనిపించడం లేదా? తనకతన్ని తాకాలని, ఆ భుజం మీద చెయ్యి వెయ్యాలని అనిపిస్తోంది. మీరు నాకు నచ్చారు అంది అరుణ తన అభిప్రాయాన్ని సూటిగా చెప్తూ. ఐఎమ్ వెరీ గ్లాడ్, నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నాడతను అరుణ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. ఎందుకనో? నీకు నేను నచ్చినందుకు. అంటే మీ ఇష్టాయిష్టాలతో పనిలేదా? అది కాదు పాయింట్. ఇదివరకు ఒకళ్ళిద్దరు అమ్మాయిలు నా కంటికి పర్వాలేదనిపించారు, కానీ గ్రానీకి నచ్చలేదు. కాస్త నిరుత్సాహపడ్డాను. ఈసారి నువ్వు అందరికీ నచ్చావు. మీకు నచ్చిన అమ్మాయిని ఎలా వదులుకున్నారు? ప్రశ్నించింది అరుణ. ఆ ప్రశ్నలో కొంత జలసీ కూడా మిళితమై ఉంది. గ్రానీకి ఇష్టం లేదు కనుక. అంటే మీ మామగారికి ఇష్టం లేని పని మీరు చేయరా? ఇంతవరకు చేయలేదు. గ్రానీని హర్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఇక ముందు కూడాను నాకు గ్రానీ అంటే చాలా ఇష్టం. గ్రానీకి నేనంటే ప్రాణం. ఆ విషయం నాకు తెలుసు అరుణ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. నాకు చాలా చాలా హాయిగా ఉంది. నీ పేరు కూడా చాలా స్వీట్గా ఉంది అరుణ. తన భుజం చుట్టూ చెయ్యి వేసి అన్నాడతను. అరుణకి ఆనందంగా ఉంది, కానీ ఎక్కడో అసంతృప్తిగానూ ఉంది. నీకోసం నేను అన్నీ వదులుకుంటాను అని అతను అనడం లేదు. అతని జీవితంలో గ్రానీ అతి ముఖ్యమైన వ్యక్తి. గ్రానీకే ప్రథమ స్థానం. ఆ స్థానం తను క్రమక్రమంగా సంపాదించుకోవాలి. 8:30 అరుణని గేటు గుమ్మం దగ్గర దించాడు. అతను లోపలికి రాలేదు. గుడ్ నైట్ అరుణ, హ్యావ్ స్వీట్ డ్రీమ్స్, రేపు వస్తావుగా అంటూ వెళ్ళిపోయాడు. మర్నాడు సోమవారం రేడియో స్టేషన్కి 10:00 వెళ్ళింది. ఆమెకు లోకమంతా కొత్తగా అందంగా కనిపిస్తోంది. తనకి పెళ్ళి నిశ్చయమైంది. ఈ విషయం ఎవరికన్నా చెప్పాలనుంది. పైకి చెప్పాలంటే సిగ్గుగా, సంకోచంగానూ ఉంది. 11:00 ప్రోగ్రామ్ ఆఫీసర్ మీటింగ్ నుంచి రూమ్కొచ్చాడు. అరుణ ఆ వారపు చార్ట్ చూస్తోంది. హల్లో అరుణ, మై స్వీట్ గర్ల్ అన్నాడు భాస్కర్ జోవియల్గా. అరుణకి ఒక్క క్షణం పాటు సిగ్గు ముంచుకొచ్చింది. గుడ్ మార్నింగ్ సార్ అంది అరుణ. అరుణ, ఈ నెలాఖరులో మనకి ప్రయాణం పడిందోయ్ అన్నాడు భాస్కర్ కారాకిళ్ళి బుగ్గలో పెట్టుకుంటూ. అరుణ ప్రశ్నార్థకంగా చూసింది. మా బాబాయి నిన్న హౌరాలో నుంచి ఊడిపడ్డాడు. ఆయనకి 8 మగపిల్లల తర్వాత 1 ఆడపిల్ల. దానికి సంబంధం నిశ్చయమైందిట. వరుడు డాక్టర్. పెళ్ళి బ్రహ్మాండంగా జరిపించాలట. ఏ ఊళ్ళో? అరే, మాది కోనసీమని నీకు తెలీదా? కాశ్మీర ఫాంధ్ర. మా బాబాయికి నేల మీద కాలు నిలవడం లేదు. 3 పెళ్ళిట. ఇంకా ఈ రోజుల్లో కూడా 3 పెళ్ళా? డబ్బుంటే సరి, 100 పెళ్ళి కూడా చెయ్యొచ్చు. ఒక రోజున హరికథ, ఒక రోజున భరతనాట్యం, మరో రోజున పాట కచేరి. అది ప్రోగ్రాం. బాగుంది. ఇంకా విను, ఈ రోజులో పాట కచేరి ఎవరికి కావాలి? లలిత సంగీతం పెట్టించమన్నాను. ఎగిరి గంతేశాడు.

మన రమోలాని నిన్ను మన వాళ్ళు ముగ్గురు నలుగురిని ఆర్కెస్ట్రా వాళ్ళని పట్టుకొస్తానని చెప్పాను. నన్నా, ఏం నువ్వు పావగీతాలు పాడు, మన రమోలా సినిమా పాటలు దంచుతుంది. నేనుగాక మొత్తం 6 వస్తామని చెప్పాను. నువ్వు పల్లెటూరు పెళ్ళిళ్ళు చూడలేదు కదూ, చాలా సరదాగా ఉంటుంది. నన్ను మా వాళ్ళు పంపుతారో లేదో. నాన్సెన్స్, ఎందుకు పంపరట, ఇది అఫీషియల్ ప్రోగ్రామ్ అయితే పంపరా. నే చెప్పానని చెప్పు మీ నాన్నగారితో. పెళ్ళి ఇంకా 22 రోజులుంది. మీ అందరికీ మెయిల్లో బుక్ చేయించేందుకు డబ్బు కూడా ఇచ్చి వెళ్ళాడు. నన్ను వదిలేయకూడదా? అడిగింది అరుణ. తనకి పెళ్లి నిశ్చయమైంది. సుందరమ్మగారు వెళ్ళనిస్తారో లేదో, ఒకవేళ ఆవిడ వద్దంటే? వద్దనడానికి ఆవిడెవరట, ఇంకా పెళ్లి కాకుండానే వాళ్ల మాట వినాలా? అరుణ ఆలోచనలో పడింది. అరుణ, వైతాళికుల్లో లేనివి మార్క్ చేసిస్తాను, నువ్వు రమోలా ప్రాక్టీస్ చేయండి. రమోలాని సినిమా పాటలు కూడా ఒక 1/2 విడిగా ప్రాక్టీస్ చేయమంటాను. మన అమరేశ్వరరావు నువ్వు కొన్ని డ్యూయెట్స్ పాడొచ్చు, సరేనా? అరుణ ఎటూ చెప్పలేకుండా ఉంది. ఇది అఫీషియల్ డ్యూటీ కాదు, రాను అని నిరాకరించే స్వతంత్రం తనకుంది. కానీ భాస్కర్ తనని ఎంతో ఆప్యాయంగా చూస్తాడు. అనేక సార్లు తను తప్పులు చేస్తే బయటపడకుండా కప్పాడు. తన పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ 6 కాకుండా స్వతంత్రంగా ప్రోగ్రామ్స్ నడిపే స్వేచ్ఛ ఇచ్చాడు. ఆఖరికి రికార్డింగ్ కూడా తనకు వదిలిస్తుంటాడు. మా నాన్నగారికి చెప్తాను, ఆయన ఏమంటారో కనుక్కొని. నేను చెప్పానని చెప్పు, కోనసీమ ఇంటీరియర్కి వెళ్ళి చూసే అవకాశం నీకు మళ్ళీ రాదు. అయ్యి రాజమండ్రి నుంచి లాంచి మీద బొబ్బర్లంక రేవుకి, అక్కడి నుంచి ట్యాక్సీలవి ఏర్పాటు చేస్తారు. అరుణ, ఆ ఏరియా చాలా అందంగా ఉంటుంది. మనవాళ్లు కూడా కేరళలాగా ఇంప్రూవ్ చేస్తే కోనసీమ టూరిస్ట్ సెంటర్ అవుతుంది. ర్యాలీలో జగన్మోహిని పాలరాతి విగ్రహం చాలా బాగుంటుందరుణ. ఒకవైపు జగన్మోహిని, మరోవైపు విష్ణుమూర్తి, నువ్వు చూసి తీరాలి అన్నాడు భాస్కర్. అతనికి ఉత్సాహం గనకొస్తే పట్టుకోవడం కష్టం. అదీకాక అతని మనసులో ఒక అభిప్రాయం ప్రవేశించిందా, అది పురుగులాగా తొలుస్తూ ఉంటుంది. కార్యరూపం దాల్చేదాకా నిద్రపోడు. ఆ విషయం అరుణకు బాగా తెలుసు. ఇంకా ఈ రోజుల్లో కూడా పెళ్ళిళ్ళు ఇంత హడావిడిగా చేస్తున్నారా? మీ బాబాయి గారికి పిల్లలు ఎంతమంది అన్నారు? అడిగింది అరుణ ఆలోచించుకునే వ్యవధి కోసం. మా బాబాయి పంచాయతీ సమితి ప్రెసిడెంట్. బాగా మస్తుగా కొబ్బరి తోటలు పొలాలు ఉన్నాయి. కొడుకులందరికీ కట్నం పేరున తలో 10 కొబ్బరి తోట గుంజుకుని అందులో కూడా బాగా సంపాదిస్తున్నాడు. ఈ అల్లుడికి 100,000 కట్నం ఇస్తున్నాడు. అమ్మో, 100,000? అంత డబ్బే? ఈ రోజుల్లో డాక్టర్లకి 100,000 మామూలే, కానీ అది కూడా లోపాయికారిగా ముందే ఇవ్వాలట. మీ చెల్లెలు చదువుకోలేదా? బీఏ పాస్ అయింది, దాన్ని కింద నడవనివ్వరు. మా బాబాయ్ గారాబానికి మరో ఆడపిల్లయితే ఎందుకు పనికి రాకుండా పోను. దానికి చిన్నప్పటి నుంచి నా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. రాజమండ్రిలో దాని చదువు కోసం కాపురం పెట్టి మరీ చదివించారు. అతని మాటల్ని బట్టి భాస్కర్కి ఆ చెల్లెలంటే చాలా అపేక్షను గ్రహించింది అరుణ. పేరు పద్మావతి, నేను పద్మ అని పిలుస్తాను. నువ్వంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఎందుకో తెలుసా? అరుణ తలెత్తి చూసింది అతని కళ్ళల్లోకి. మా పద్మ పోలికలు నీలో చాలా ఉన్నాయి, అది కూడా చామంచాయిగా ఉంటుంది. వెనక నుంచి చూసి చాలాసార్లు నువ్వు మా పద్మవేమో అనుకుంటుంటాను. దానికి కూడా నీలానే పెద్ద జడ అన్నాడు భాస్కర్. టికెట్లు రేపు తెప్పిద్దురు గాని, రాత్రికి నాన్నను అడుగుతాను. ఆల్ రైట్, లెటర్ స్టార్ట్ అవర్ రొటీన్ అంటూ లెటర్సు కాంట్రాక్ట్లు వాటిల్లో పడ్డాడు భాస్కరం.

ఇంతవరకు మనసులోని మనసు ధారావాహిక నవల పఠనం 7వ భాగం విన్నారు. రచన మాలతీ చందూర్ గారు, చదివిన వారు శారదా శ్రీనివాసన్ గారు. ఇప్పుడు కామన్వెల్త్ డే గురించిన వివరాలు. ప్రతి సంవత్సరం మే 24వ తేదీన కామన్వెల్త్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1819 మే 24న జన్మించిన ఇంగ్లాండ్ రాణి విక్టోరియా పుట్టినరోజు సందర్భంగా కామన్వెల్త్ దినోత్సవాన్ని పాటిస్తారు. ఒకప్పుడు

0: బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క వలస రాజ్యాలుగా ఉన్న అన్ని దేశాలు దీనిని పాటిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా కామన్వెల్త్ దినోత్సవాన్ని వివిధ తేదీల్లో పాటిస్తారు. ప్రపంచ దేశాల మధ్య స్నేహం, విద్య, యువత అభివృద్ధి మరియు అంతర్జాతీయ సహకారం వంటి విలువలను ప్రోత్సహించడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. కామన్వెల్త్ అనేది ప్రపంచంలోని స్వతంత్ర దేశాల స్వచ్ఛంద సమాఖ్య. ఈ సమాఖ్యలోని దేశాలు పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు మరియు అభివృద్ధి లక్ష్యాలతో కలిసి పనిచేస్తాయి. భారతదేశం కామన్వెల్త్లో అత్యంత ముఖ్య సభ్యదేశాలలో ఒకటి. విద్య, క్రీడలు, దౌత్య సంబంధాలు మరియు యువత అభివృద్ధి రంగాల్లో భారతదేశం కామన్వెల్త్ ద్వారా అనేక అవకాశాలను పొందుతోంది. కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేది 56 స్వతంత్ర దేశాల అంతర్జాతీయ సమాఖ్య. ఈ దేశాలు ప్రపంచంలోని వివిధ ఖండాల్లో ఉన్నప్పటికీ పరస్పర సహకారం మరియు స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్నాయి. కామన్వెల్త్ సభ్య దేశాలు ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, సమానత్వం మరియు శాంతి వంటి విలువలను గౌరవిస్తాయి. ఈ సంస్థలో భారతదేశం, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, సింగపూర్ వంటి అనేక దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ప్రపంచ జనాభాలో సుమారు 1/3 మంది కామన్వెల్త్ దేశాల్లో నివసిస్తున్నారు. యువత జనాభా కూడా కామన్వెల్త్ దేశాల్లో ఎక్కువగా ఉంది. భారతదేశం 1947 స్వతంత్రం పొందిన తర్వాత కూడా కామన్వెల్త్ సభ్య దేశంగా కొనసాగింది. 1949 జరిగిన లండన్ డిక్లరేషన్ తర్వాత భారతదేశం రిపబ్లిక్గా మారిన కామన్వెల్త్లో కొనసాగేందుకు మార్గం ఏర్పడింది. భారతదేశం కామన్వెల్త్లో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా అంతర్జాతీయ దౌత్య సంబంధాలు, విద్యా సహకారం, యువజన అభివృద్ధి కార్యక్రమాలు, కామన్వెల్త్ క్రీడలు, సాంస్కృతిక మార్పిడి, వాణిజ్య అవకాశాలు. భారతదేశం కామన్వెల్త్ విలువలను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించే దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. కామన్వెల్త్ డే ప్రపంచ దేశాల మధ్య ఐక్యత మరియు పరస్పర సహకారానికి ప్రతీక. ప్రపంచంలో యుద్ధాలు, పేదరికం, వాతావరణ మార్పులు మరియు సామాజిక సమస్యలు పెరుగుతున్న సమయంలో అంతర్జాతీయ సహకారం ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో కామన్వెల్త్ డే దేశాల మధ్య స్నేహాన్ని మరియు శాంతిని ప్రోత్సహిస్తుంది. ప్రపంచ ఐక్యతను పెంచుతుంది. ప్రజాస్వామ్య విలువలను గుర్తు చేస్తుంది. యువతకు అవకాశాలు కల్పిస్తుంది. సాంస్కృతిక వైవిధ్యాన్ని గౌరవిస్తుంది. ప్రపంచ శాంతి సందేశాన్ని వ్యాప్తి చేస్తుంది. ఈరోజు అంతర్జాతీయ సహకారం ద్వారా ప్రపంచ అభివృద్ధి సాధ్యమని గుర్తు చేస్తుంది. కామన్వెల్త్ ప్రధానంగా సభ్యదేశాల అభివృద్ధి మరియు సహకారంపై దృష్టి పెడుతుంది. ప్రపంచవ్యాప్తంగా కామన్వెల్త్ సభ్య దేశాలు వివిధ కార్యక్రమాలతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాయి. ఫ్లాగ్ హాయిస్టింగ్ కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకలు, విద్యా చర్చలు, యువజన సమావేశాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, కామన్వెల్త్ థీమ్ ఆధారిత కార్యక్రమాలు. లండన్లోని వెస్ట్మినిస్టర్ అబే అనే ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం కామన్వెల్త్ డేలో ఒక ముఖ్య సాంప్రదాయం. కామన్వెల్త్ గేమ్స్ అనేవి కామన్వెల్త్ సభ్య దేశాల మధ్య జరిగే అంతర్జాతీయ క్రీడా పోటీలు. ఈ క్రీడలు ప్రపంచ క్రీడా రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. కామన్వెల్త్ యువత అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుంది. లీడర్షిప్ ప్రోగ్రామ్స్, స్కాలర్షిప్ మరియు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా యువతకు అవకాశాలు కల్పిస్తుంది. ప్రపంచ యువత మధ్య స్నేహం మరియు పరస్పర అవగాహన పెంచడంలో కామన్వెల్త్ కీలక పాత్ర పోషిస్తుంది. భవిష్యత్ ప్రపంచ నిర్మాణంలో యువత ప్రధాన పాత్ర పోషిస్తారని కామన్వెల్త్ భావిస్తోంది. కామన్వెల్త్ డే అనేది ప్రపంచ దేశాల మధ్య ఐక్యత, శాంతి మరియు పరస్పర సహకారాన్ని గుర్తు చేసే ప్రత్యేక దినోత్సవం. భారతదేశం కామన్వెల్త్ సభ్యదేశంగా ప్రపంచ స్థాయిలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచ దేశాలు కలిసి పనిచేస్తేనే శాంతియుత మరియు అభివృద్ధి చెందిన భవిష్యత్తును నిర్మించవచ్చు. ఇంతవరకు కామన్వెల్త్ డే గురించిన వివరాలు విన్నారు.
1: భారతీయ సంస్కృతికి ప్రతిధ్వనిగా, తెలుగు భాషా వైభవానికి వేదికగా తరతరాల మనసులను తాకిన మధుర స్వరం, అదే మన ఆకాశవాణి.

0: సంగీతం, సాహిత్యం, సంప్రదాయం, సమాచారం 90 వసంతాలుగా ప్రజల హృదయాల్లో నిలిచిన ఆకాశవాణి ఘనప్రస్థానానికి వందనం.
1: ఆకాశవాణి 90 వసంతాలు ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో మీరు కూడా భాగస్వాములు కండి.
0: వింటూ ఉండండి మీ ఆకాశవాణి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ఉదయరాగంలో చిత్రగీతాలు. ముందుగా వినబోతున్న పాట ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం నుంచి పాట. పాడినవారు అనిరుద్ రవిచందర్. గీత రచన రామ్ పోతినేని, సంగీతం వివేక్ మెర్వేన్.

107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలు ఉదయ రాగంలో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత పాట మ్యాట్ చిత్రం నుంచి

0: విన్న పాట మ్యాట్ చిత్రం నుంచి పాడినవారు కపిల్ కపిలన్. భాస్కర్ భట్ల గీతానికి సంగీతం భీమ్ సెసిరోలియో.
1: భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
2: దేశసేవకై వారు కనబర్చిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
2: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం

0: రత్న దీపికావళి.
1: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం భారతరత్న పురస్కారం పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
0: తప్పక వినండి రత్న దీపికావళి
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
0: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై.
2: నూట 107.5 103.

0: 107.5 MHz பை.
1: నూట ఏడు పాయింట్ ఐదు 103.2 మెగాహెడ్స్పై ఉదయరాగంలో తర్వాత పాట చలో చిత్రం నుంచి పాడినవారు అనురాగ్ కులకర్ణి, సాగర్ మహతి. భాస్కర్ భట్ల గీతానికి సంగీతం మహతి స్వరసాగర్.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఈమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 877224.

0: 6665 ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: నూట 7.5 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ఉదయరాగంలో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత పాట అనగనగా ఒక రాజు చిత్రం నుంచి పాడినవారు నవీన్ పోలిశెట్టి, నూతన మోహన్. గీతరచన చంద్రబోస్, సంగీతం మిక్కీ జే మేయర్.

0: ప్లాట్ఫామ్ నంబర్ 2 కి చెల్లే వాలి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కి యాత్రి
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీ కోసం కాదు, దీని కోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
1: బుర్రని ఛార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: ఉదయరాగంలో తర్వాత పాట ద రాజా సబ్ చిత్రం నుంచి, పాడినవారు నకాష్ ఆజీజ్.

0: మారింది, సాంకేతికత మారింది, కానీ మన హృదయాలను కలిపిన ఆ స్వరం మాత్రం మారలేదు.
1: ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో
2: 90 వసంతాల ప్రయాణం సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సమాచారంతో ప్రతి ఇంటికి చేరిన మన ఆకాశవాణి
0: తరతరాల జ్ఞాపకాల సాక్షిగా, మన భావాలకు మాధ్యమంగా ఇప్పుడు ఘనంగా జరుపుకుంటోంది ఆకాశవాణి 90 వసంతాలు.
2: ప్రత్యేక కార్యక్రమాలు, విశిష్ట అతిథులు, అపూర్వ గాన విహారం వింటూ ఉండండి మీ ఆకాశవాణిలో.
3: నూట 7.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ఉదయరాగంలో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత పాట చాంపియన్ చిత్రం నుంచి, పాడినవారు రామ్ మిరియాల. గీత రచన కాసర్ల శ్యామ్, సంగీతం మిక్కిచే మేయర్.

0: 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
1: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా,
0: 90 వసంతాలుగా మీ అందరి

0: అక్షరాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి
1: వింటూ ఉండండి 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.
2: ఇంతవరకు ఉదయరాగంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: Ayushman Bharat scheme to be rolled out in West Bengal from July. Swasthya Sathi beneficiaries to be included. Maharashtra SIT files charge sheet against four accused in Nashik DCS sexual assault and religious conversion case. US President Donald Trump says Iran deal including reopening of Strait of Hormuz largely negotiated. IMD forecasts severe heat wave conditions in some parts of northern, central and eastern India, including Delhi today. And in athletics, Gurinderweep Singh wins men's 100-meter gold with new national record at Federation Cup in Ranchi. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ రచన శ్రీ శ్రీనాథ్ రెడ్డి.
2: కడప జిల్లాలో రెండు రోజుల పర్యటనలో బిజీగా మంత్రి నారా లోకేష్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల ద్వారా గ్రామాల సమగ్ర పారిశుద్ధ్యం, ఆలయాలలో భక్తుల సౌకర్యాలు మెరుగుకై కూటమి ప్రభుత్వం ప్రయత్నం, మంత్రి ఆర్ఎం రామనారాయణ రెడ్డి ప్రకటన. అధికారులు రాజకీయ నాయకుల సమిష్టి కృషితో జిల్లా సమగ్రాభివృద్ధి అన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత ప్రకటన. తదితర విశేషాలతో వైఎస్ఆర్ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. రైతులను సేంద్రియ సాగు వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ముందుగా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు మండలం పెనికలపాడులో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి నారా లోకేష్ సందర్శించారు. సమీకృత సేంద్రియ సాగు చేస్తున్న రైతు మునగాల ద్వారకనాథ్ రెడ్డి అతని కుటుంబ సభ్యులతో సంభాషించారు. మరొక కార్యక్రమంలో నారా లోకేష్ జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం టీ కోడూరు గ్రామంలో 3,000 కోట్ల రూపాయలతో నిర్మించిన సుఖ్బీర్ ఆగ్రో ఎనర్జీ లిమిటెడ్ వారి 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే 1,000 మంది పైగా కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశంలో అభివృద్ధి, పారిశ్రామిక పురోగతి, ఉపాధి కల్పనలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక స్థానంలో నిలుస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ వాగ్దానం చేసినా దాన్ని తప్పకుండా అమలు చేస్తారన్న విశ్వాసం ప్రజలకుందని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి వర్గానికి అందేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణతో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. 600,000 మంది ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరే కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. సోలార్ ఎనర్జీ, గ్రీన్ ఇండస్ట్రీల ద్వారా రాయలసీమ రూపురేఖలు మారబోతున్నాయన్నారు. యువతకు స్థానికంగానే ఉద్యోగాలు లభించే కొత్త యుగానికి ఇది నాంది అని పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా మరో అడుగు ముందుకేసి రాష్ట్ర ప్రభుత్వం నూతన విధి విధానాలను పాటిస్తూ జిల్లాను స్వచ్ఛంగా ఆరోగ్యంగా మార్చాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంచి ఆలోచనలు, ఆరోగ్యవంతమైన శరీరం, స్వచ్ఛమైన వాతావరణం, ఇంటి దగ్గర పనిచేసే చోట పరిశుభ్రతతో మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దుతామన్నారు. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాను కూడా స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని, ప్రజలు సహకరించాలని కోరారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పాటించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కడప జిల్లా చక్రాయపేట మండలం మారెల్లమడక గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం నిర్వహించిన కుంభాభిషేక మహోత్సవంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. ఆలయాల్లో నిత్యం ధూప దీప నైవేద్యాలు సక్రమంగా జరిగేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,170 ఆలయాలలో ప్రతి నెల 1వ తేదీనే 10,000 చొప్పున నిధులను నేరుగా అర్చకుల ఖాతాలో జమ చేస్తున్నామని, ఇందుకోసం 74 కోట్లను వెచ్చించడం జరిగిందన్నారు. జిల్లాలో 822 ఆలయాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ పై ప్రత్యేక నిఘా ఉంచాలని వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ హెచ్కే విశ్వనాథన్ అన్నారు. జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎక్కడా యువత పెడదారి పట్టుకోకుండా యువతకు దిశానిర్దేశం చేయడానికి ప్రతి అధికారి డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించాలని పేర్కొన్నారు. డ్రగ్స్ వాడిన, డ్రగ్స్ అమ్మిన వారిపై కఠినమైన చర్యలు తీసుకునేలా అధికారులు కృషి చేయాలని కోరారు. జూన్ నెల జిల్లా సమాచార లేఖలో మళ్ళీ కలుద్దాం. భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, పీటీసీ, వైఎస్ఆర్ కడప జిల్లా. ప్రసారం విజయవాడ ఆకాశవాణి కేంద్రం.

మీరింతవరకు వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ శ్రీనాథ్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: బాలానందం ఈనాటి చిన్నపిల్లల కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా కేవీపల్లె మండలం గ్యారంపల్లె కొత్తపల్లె ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం.
1: అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం గ్యారంపల్లి కొత్తపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమంకి స్వాగతం, సుస్వాగతం. ముందుగా భగవద్గీత శ్లోకాలు చెప్తానంటూ మన ముందుకు వస్తున్నటువంటి 3వ తరగతి విద్యార్థి విష్ణు.

ముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతః సర్గేపి నోపజాయంతే ప్రళయే నవ్యదంతి చ మమ యోనిర్బ్రహ్మ తస్మిన్ గర్భం.

0: ఇప్పటి వరకు మనం భగవద్గీత శ్లోకాలను విన్నాం కదా. ఇప్పుడు ఉడతా ఉడతా ఊచ్ అంటూ మన ముందుకు వస్తున్న 1వ తరగతి విద్యార్థిని హేమ.
1: ఉడతా ఉడతా ఊచ్, ఎక్కడికెళ్ళావు? సంతకెళ్ళాను, ఏం తెచ్చాను? బెల్లం తెచ్చాను. నాకు ఇస్తావా? నేనేం పో, మా పాపకిస్తాను, మా పాపకిస్తాను.
0: ఉడతా ఉడతా ఊచ్ అంటూ గేయాన్ని విన్నాం కదా. ఇప్పుడు ఇంగ్లీష్ రైమ్ మమ్మీ ఓపెన్ ద డోర్తో మన ముందుకు వస్తున్నటువంటి విద్యార్థిని, 2వ తరగతి విద్యార్థిని ఇషిత.
2: మమ్మీ ఓపెన్ ద డోర్, మమ్మీ ఓపెన్ ద డోర్, వై ఆర్ యు సో యాంగ్రీ, వై ఆర్ యు సో యాంగ్రీ. వెంట టు పూనా, వెంట టు పూనా, బయ్యే లూనా, బయ్యే లూనా. మమ్మీ ఓపెన్ ద డోర్, మమ్మీ ఓపెన్ ద డోర్, వై ఆర్ యు సో యాంగ్రీ, వై ఆర్ యు సో యాంగ్రీ. వెంట టు ఢిల్లీ, వెంట

0: बिल्ली बैये बिल्ली मियाँ मियाँ मम्मी वो ओपन द डोर मम्मी वो ओपन द डोर व्हाई आर यू सो एंग्री व्हाई आर यू सो एंग्री बैये फ्रूटी बैये फ्रूटी गुड़ गुड़ गुड़ गुड़ गुड़ गुड़ गुड़ मम्मी वो ओपन द डोर मम्मी वो ओपन द डोर व्हाई आर यू सो एंग्री व्हाई आर यू सो एंग्री
1: ఇంగ్లీష్ రైమ్ విన్నాం కదా. కాకి కాకి ఏమంటావు అంటూ మన ముందుకు వస్తున్నటువంటి రెండవ తరగతి విద్యార్థులు గిరి ఇషిత విన్నామా మరి.
2: పిల్లి పిల్లి ఏమంటావు?
0: మ్యావ్ మ్యావ్ మ్యావ్.
2: కాకి కాకి ఏమంటావు?
0: కావ్ కావ్ కావ్.
2: కుక్క కుక్క ఏమంటావు?
0: బౌ బౌ బౌ.
2: ఆవు ఆవు ఏమంటావు?
0: అమ్మా అమ్మా.
2: కోడి పుంజు ఏమంటావు?
0: కొకరకో కొకరకో.
2: కోకిల ఏమంటావు?
0: కుహు కుహు కుహు.
2: మేక ఏమంటావు?
0: మే మే మే.
2: గొర్రె గొర్రె ఏమంటావు?
0: బే బే బే.
2: బాతు బాతు ఏమంటావు?
0: క్వాక్ క్వాక్ క్వాక్.
2: కప్ప కప్ప ఏమంటావు?
0: బెక్ బెక్ బెక్.
2: పాము పాము ఏమంటావు?
0: బుస్ బుస్ బుస్.
1: కాకి కాకి గేయాన్ని విన్నారు కదా. ఇప్పుడు తెలుగు సంవత్సరాల పేర్లు చెప్తానంటూ మన ముందుకు వస్తున్న మూడవ తరగతి విద్యార్థిని భవ్య.
3: ప్రభవ విభవ శుక్ల ప్రమోదత ప్రజోపప్తి అంగిరస శ్రీముఖ భావ యువ దాత ఈశ్వర బహుధాన్య ప్రమాది విక్రమ రుక్ష చిత్రభాను స్వభాను తారణ పార్థివ వ్యాయ సర్వజిత్తు సర్వధారి విరోధి వికృతి కరనందన విజయ జయ మమ్మత దున్ముఖి హే విలంబి విలంబి వికారి శార్వరి ప్లవ శుభకుర్తు శోభకుర్తు క్రోధి విశ్వవసు పరాభవ ప్లవంగ కీలక సౌమ్య సాధారణ విరోధి కృతి పరిధావి ప్రమాది ఆనంద రాక్షస నల పింగళ కాలయుక్తి సిద్ధార్థి రౌద్యాదు దున్మతి దుందుంకి రుద్రోగారు రక్తాక్షి క్రోధన అక్షయ.
1: తెలుగు సంవత్సరాల పేర్లు విన్నారు కదా. ఇప్పుడు ఊరికి ఉత్తరాన అంటూ జానపద గేయంతో మన ముందుకు వస్తున్న ఐదవ తరగతి విద్యార్థి వంశీకృష్ణ.
4: ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన నీపినిమిటి కాలి నడమ్మ రెడ్డమ్మ తల్లి చక్కనే నా పెద్ద రెడ్డమ్మ. ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన నీ పిణిమిటి కాలి నడమ్మ రెడ్డమ్మ తల్లి చక్కనే నా పెద్ద రెడ్డమ్మ. నల్లరే గడి నేలలోన ఎర్ర జొన్న చేనలోన నల్లరే గడి నేలలోన ఎర్ర జొన్న చేనలోన నీ పెనిమిటి కాలి నడమ్మ రెడ్డమ్మ తల్లి గుండె విలిసిపోయగదమ్మ. నల్లరే గడి నేలలోన ఎర్ర జొన్న చేనలోన నల్లరే గడి నేలలోన ఎర్ర జొన్న చేనులోన నీ పెనిమిటి కాలి నడమ్మ రెడ్డమ్మ తల్లి గుండె విలిసిపోయగదమ్మ. సిక్కే నీకు సక్కనమ్మ పలవారేను దువ్వేనమ్మ సిక్కే నీకు సక్కనమ్మ పలవారేను దువ్వేనమ్మ. సిక్కు తీసి కప్పు పెట్టమ్మ రెడ్డమ్మ తల్లి సింధూరము బొట్టు పెట్టమ్మ. సిక్కు తీసి కప్పు పెట్టమ్మ రెడ్డమ్మ తల్లి సింధూరము బొట్టు పెట్టమ్మ.
1: జానపద గేయంని విన్నాం కదా. పద్యాలు చెప్తామంటూ మన ముందుకు వస్తున్న నాలుగో తరగతి విద్యార్థినులు నాగలక్ష్మి దేవిశ్రీ.
5: ధనము కూడబెట్టి దానంబు చెయ్యక తాను తినకలెస్స దాచుగాక తేనెటీగ కూర్చి తెరువరకి అదా విష్పదాభిరామ వినురవేమ భావం సంపాదించిన డబ్బును దానమన్నా చెయ్యాలి లేదా తాను తినాలి ఈ రెండూ కాకుండా దాచిపెట్టడం వల్ల ఎలాంటి లాభం లేదు. తేనెటీగ ఎంతో కష్టపడి తేనెను కూడబెడితే చివరికి అది బాటసారుల పాలవుతుంది.

0: కదా. పుత్రోత్సాహంబుతండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల పుత్రుడి గడుగొని పొగడగా పుత్రోత్సాహంబుతండ్రి. పొద్దుర సుమతి భావ కొడుకు పుట్టగానే తండ్రికి ఆనందం కలగదు. ప్రజలందరూ తన కొడుకు గొప్పతనం చూసి పొగిడినప్పుడే తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుంది. బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలకటమేలా బలవంతమైన సర్పము చలిచేమల చేత చిక్కి చావదే సుమతి. భావం నేను బలవంతుణ్ణి అనే గర్వంతో ప్రవర్తించకూడదు. ఎందుకంటే ఎంతటి బలవంతుడైనా కొన్ని సమయాల్లో తనకంటే తక్కువ బలం కలవారి చేతుల్లో ఓడిపోయే అవకాశం ఉంది. చీమల కంటే పాము బలమైనదే కదా, అయినా చీమల గుంపు పామును కుట్టి చంపేయగలవు. ఎంత చెలిమియున్న యుగతాలు చెయ్యకు సరసమంతానంత విరసమగును. మాట జారేనేని మరి తీసుకోలేము తెలిసి మెలగమయ్యా తెలుగు బిడ్డ. భావం ఎంత స్నేహితులైనా వాళ్ళని వేలా కోలం చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే ఇష్టం కాస్త అయిష్టం మారవచ్చు. ఒకసారి మాట జారితే మళ్ళీ వెనక్కు తీసుకోలేము. ఆలోచించుకొని మాట్లాడాలి.
1: పద్యాలు విన్నారు కదా. అమ్మ నన్ను కన్నందుకు అంటూ అమ్మ గొప్పతనం గురించి చెప్పడానికి మన ముందుకు వస్తున్న 5వ తరగతి విద్యార్థులు వంశీ, అవినాష్.

0: కంటి పాప వాళ్ళే చూసినవమ్మ, పోటి అసలు తప్పించినవమ్మ. కంటి పాప వాళ్ళే చూసినవమ్మ, పోటి అసలు తప్పించినవమ్మ. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాకినందుకు వందనాలు.
1: పాలేరు
0: కాలంలోన పరిగేడు రోజుల్లోన, పారెడు కాలంలోన పరిగేడు రోజుల్లోన. ఎండకు పోనివ్వలేదు, ఎండకు పోనివ్వలేదు, వానకు రానివ్వలేదు, వానకు రానివ్వలేదు. రెక్కలేమో ఉయ్యలు కట్టి కోకిలలాగా పాట పాడినావు. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాకినందుకు వందనాలు. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాకినందుకు వందనాలు. రెక్కలేమో ఉయ్యలు కట్టి కోకిలలాగా పాట పాడిన, రెక్కలేమో ఉయ్యలు కట్టి కోకిలలాగా పాట పాడిన. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాకినందుకు వందనాలు. కొమ్మలో అమ్మ ఉన్నది, రెమ్మలో అమ్మ ఉన్నది, పువ్వుకి కొమ్మే ప్రాణం, కాయకు కొమ్మే ప్రాణం. అమ్మ లేనిదే లోకము లేదు, అమ్మకు మించిన దైవం లేదు. అమ్మ లేనిదే లోకం లేదు, అమ్మకు మించిన దైవం లేదు. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాకినందుకు వందనాలు. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాకినందుకు వందన.
2: అమ్మ నన్ను కన్నందుకు అంటూ అమ్మ గొప్పతనం గురించి గేయం విన్నారు కదా. ఇప్పుడు వీరగంధము తెచ్చినారము, వీరులెవ్వరు తెలుపురి అని దేశభక్తి గేయంతో మన ముందుకు వస్తున్న 4వ తరగతి విద్యార్థినులు దేవిశ్రీ, నాగలక్ష్మి, విని ఆనందిద్దామా?
3: వీరగంధము తెచ్చినారము, వీరుడెవ్వరు తెలుపుడి, పూసిపోదము మెడను వెత్తము పూలదండలు భక్తితో. వీరగంధము తెచ్చినారము, వీరుడెవ్వరు తెల్పుడి, పూసిపోదుము.

0: వచ్చినప్పుడు వీరగంధము తెచ్చినారము. వీరుడెవ్వరు తెల్పుడి పూసిపోదుము మెడను వైత్యము. పూలదండలు భక్తితో వీరగంధము తెచ్చినారము. వీరుడెవ్వరు తెల్పుడి పూసిపోదుము మెడను వైత్యము. పూలదండలు భక్తితో నడుము కట్టిన తెలుగు బాలుడు వెనుక తిరుగన్నెన్నడు. భాష ఇచ్చిన తెలుగు బాలుడు పారిపోవన్నెన్నడు. నడుము కట్టిన తెలుగు బాలుడు వెనుక తిరుగన్నెన్నడు. భాష ఇచ్చిన తెలుగు బాలుడు పారిపోవన్నెన్నడు. వీరగంధము తెచ్చినారము. వీరుడెవ్వరు తెల్పుడి పూసిపోదము మెడను వైత్యము. పూలదండలు భక్తితో.
1: వీరగంధము తెచ్చినారము, వీరులెవరి తెలపరి గేయాన్ని విన్నారు కదా. సూక్తులు చెప్తానంటూ మన ముందుకు వస్తున్నటువంటి మూడవ తరగతి విద్యార్థి విష్ణు.
2: అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ. అత్తలేని కోడలు ఉత్తమురాలు. కోడలు లేని అత్త గుణవంతురాలు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. చెవిటి వాడి ముందు శంఖమూది నట్టు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ.
1: సామెతలు విన్నారు కదా. జింతాక తక తక అంటూ మన ముందుకు వస్తున్నటువంటి నాలుగవ తరగతి విద్యార్థినులు గీత, నాగలక్ష్మి, దేవిశ్రీ.

తాకుతుంటే టచింగ్ నేను వెళ్తూ ఉంటే వాకింగ్ నేను వస్తూ ఉంటే కమింగ్ జింత కతక తక జింత కత పరిగెడుతుంటే రన్నింగ్.

యాక్షన్ వర్డ్స్ రైమ్ని విన్నాం కదా. ఇప్పుడు గొబ్బియ్యల్లో గొబ్బియ్యల్లో అంటూ పాట పాడడానికి మన ముందుకు వస్తున్న దేవిశ్రీ, గీత, నాగలక్ష్మి, మన్విత.

0: పద్ధతుల్లో గేయాన్ని విన్నారు కదా. ఇప్పుడు పుస్తకం యొక్క గొప్పతనం గురించి చెప్పడానికి మన ముందుకు వస్తున్న 3వ తరగతి విద్యార్థిని భవ్యశ్రీ.
1: పుస్తకాలు మంచి శాశ్వత స్నేహితులు. పుస్తక పఠనం మెదడుకు పదును. పుస్తకం చదివితే ప్రపంచం చుట్టినట్టే. పుస్తకం లేని ఇల్లు కిటికీలు లేని గది లాంటిది. పుస్తకాలు జీవితాన్ని మలిచే దేవతలు. మంచి పుస్తక పఠనం మంచి జీవిత పయనం. పుస్తకాలు నీతో ఉంటే నీవెప్పటికీ ఒంటరి కాదు. ఎవరినైనా మార్చాలి అనుకుంటే వారికి పుస్తకాలను ఇవ్వాలి.
0: పుస్తకం యొక్క గొప్పతనం గురించి విన్నారు కదా. ఇప్పుడు రైతులు పడే కష్టాలను గురించి పాట పాడుతామంటూ మన ముందుకు వస్తున్న 5వ తరగతి విద్యార్థులు మన్విత, అవినాష్.
2: ఆకు పచ్చ సందా మామ నువ్వులే.

0: Noi vali.
1: పుస్తకం యొక్క గొప్పతనం గురించి విన్నారు కదా. ఇప్పుడు రైతులు పడే కష్టాలను గురించి పాట పాడుతామంటూ మన ముందుకు వస్తున్న 5వ తరగతి విద్యార్థులు మన్విత, అవినాష్.
2: ఆకు పచ్చ సందా మామ నువ్వులే నువ్వులే, నీకు మచ్చ ఎడాలే నేలే ఉలే లేవులే. ఆకు

0: మామయ్య చేతిలో మహిమ ఏమున్నది, మిన్నులున్న చంద మామయ్య చేతిలో మహిమ ఏమున్నది, మన్నులందించేది అన్నము తీసేటి మహిమ నీకున్నది, మన్నులందించేది అన్నము తీసేటి మహిమ నీకున్నది, మింట చుక్కలలో వాడు, మింట చుక్కలలో వాడు, చెంత చుక్కలలో నువ్వు, ఆకు పచ్చ చందా మామ నువ్వులే నువ్వులే, నీకు మచ్చ ఏడాలేనే లేవులే లేవులే, వానకాలం వచ్చే మబ్బు కప్పిపోయే మరిగజా బిల్లి నవ్వు, వానకాలం వచ్చే మబ్బు కప్పిపోయే మరుగోయజా బిల్లి నవ్వు, వానల్లో వరదల్లో బుర్ద చలి ఉన్న మస్కజా బిల్లి నువ్వు, వానల్లో వరదల్లో బుర్ద చల్లి ఉన్న మస్కజా బిల్లి నువ్వు, మేఘాల సొగసు వాడు, మేఘాల సొగసు వాడు, మాగాలి తెలుసు నువ్వు, ఆకు పచ్చ చందా మామ నువ్వులే నువ్వులే, నీకు మచ్చ ఏడాలేనే లేవులే లేవులే.
1: రైతు కష్టాలను గురించి గేయం విన్నారు కదా. ఇప్పుడు గురుంజ గురుమల్లలో అంటూ సెల్ ఫోన్ గురించి పాట పాడుతామంటూ మన ముందుకు వస్తున్న మన్విత, వంశీ, అవినాష్.

కుర్మల్లెలో ఎలా మా గురిగింజ కుర్మల్లెలో పొద్దుగాల నుండి పొద్దు కేదాక పొద్దుగాల నుండి పొద్దు కేదాక ఎంత పిలిచినా గాని ఉల్కావు పల్కావు గురిగింజ గురిమల్లెలో ఎలా మా గురిగింజ గురిమల్లెలో గురిగింజ గురిమల్లెలో మా గురిగింజ గురిమల్లెలో లైకులు తేవాలి కామెంట్లు రావాలి లైకులు తేవాలి కామెంట్లు రావాలి సెల్ఫీ దిగంగానే సెలబ్రేట్ నవ్వాలి గురిగింజ గురిమల్లెలో మా గురిగింజ గురిమల్లెలో ఉన్నట్లు ఉంటావు అయ్యో నీలో నిన్ను నవ్వుకుంటావు నాతోనే ఉన్నట్టు ఉంటావు అయ్యో నీలో నిన్ను నవ్వుకుంటావు జన్మ వచ్చినట్టు గుర్తుంటావు సిగ్నల్ లో కై తిరుగుతుంటావు పొద్దుగాల నుండి పొద్దుగేదాక పొద్దుగాల నుండి పొద్దుగేదాక ఎంత పొద్దుగేదాక ఆడేవు ఆట ముసలిగానే పాడేవు పాట గురిగింజ గురిమల్లెలో వైరామా గురిగింజ గురిమల్లెలో.

ఇంతవరకు బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా కేవీపల్లె మండలం గ్యారంపల్లె కొత్తపల్లె ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.

శ్రోతలు, మీరు ఈ పాటలు 107.5 103.2 మెగా హెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి వింటున్నారు. తర్వాత మిర్చి చిత్రం నుంచి పాట పాడినవారు విజయ్ ప్రకాష్, అనిత. రామజోగయ్య శాస్త్రి గీతానికి సంగీతం దేవి.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
4: చెప్పండి.
3: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటి మాటికి

0: మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత పాట రాజుభాయ్ చిత్రం నుంచి, పాడినవారు హరీష్ రాఘవేంద్ర. రామజోగయ్య శాస్త్రి గీతానికి సంగీతం యువన్ శంకర్ రాజా.
5: I think I'm in love with you. Nah, nah, nah. Well, I've been thinking about you. Maybe I'm in love with you. I don't know what I'm doing. 'Cause I really don't know.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: నూట 107.5 103.2 మెగాహెడ్స్ పై చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత అనూప్ రూబెన్ సంగీత సారథ్యంలో అనంత శ్రీరామ్ గీతం వినబోతున్నారు. గానం విజయ్ ప్రకాష్, చిత్రం ప్రేమ కావాలి,

ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక గీతం విన్నారు. 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత పాట కోర్టు చిత్రం నుంచి, పాడినవారు అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: 107.5 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత జాను చిత్రం నుంచి పాట, పాడినవారు ప్రదీప్ కుమార్. సీతారామశాస్త్రి గీతానికి సంగీతం గోవింద్ వసంత.

0: 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
1: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
0: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
1: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.
2: 107.5, 103.2 మెగాహెర్ట్స్ పై చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత అజ్ఞాతవాసి చిత్రం నుంచి పాట పాడినవారు అనిరుద్ధ్. సీతారామశాస్త్రి గీతానికి సంగీతం అనిరుద్ధ్ రవిచందర్.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో చిత్రకుస్మాలు కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత పాట మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రం నుంచి పాట పాడినవారు అర్మాన్ మాలిక్. అనంత శ్రీరామ్ గీతానికి సంగీతం గోపీ సుందర్.

ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవిలో లోతు దుక్కుల ప్రాముఖ్యత గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ డి సుబ్రహ్మణ్యం గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత పాట కమిటీ కుర్రోళ్ళు చిత్రం నుంచి, పాడినవారు కార్తీక్,

చిత్రకుసుమాలు కార్యక్రమంలో చివరిగా మనం చిత్రం నుంచి పాట పాడినవారు అజిత్ సింగ్, వనమాలి గీతానికి సంగీతం అనూప్ రూబెన్స్.

ఇంతవరకు చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి.

0: మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యురాలు గళ్లా మాధవి ఆధ్వర్యంలో 41 మంది విద్యార్థుల బృందం ఢిల్లీకి వెళ్లింది. విద్యార్థుల బృందంలో 27 మంది బాలికలు ఉండటంపై ఉపరాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, తరగతి గదులకే పరిమితం కాకుండా విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవటానికి ఇలాంటి విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని తెలిపారు. దేశంలోని అనేక మంది గొప్ప శాస్త్రవేత్తలు, నాయకులు ప్రభుత్వ పాఠశాల నుంచే వచ్చారని ఉపరాష్ట్రపతి తెలియజేస్తూ,
1: This always gives a pleasure that we are to back, support and enthusiastically encourage if something happens good. This is one of the finest effort. Those who have come successfully in the examinations with the colorful marks and especially from the rural background and in particular they have studied in the government schools. I will tell you one thing, if we can bear the sufferings, that means we are going to be successful in life.
2: ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు, సాంకేతికత, ఉన్నత విద్యా పరిశోధన, సాంస్కృతిక సహకారంపై భారత్, సైప్రస్ దేశాలు సంయుక్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడంతో సహా పలు రంగాలలో పరస్పర సహకారం కోసం ఇరు దేశాలు ఢిల్లీలో శుక్రవారం ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. గత ఏడాది కాలంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గణనీయమైన పురోగతిని సాధించాయని సైప్రస్ అధ్యక్షులు నికోస్ క్రిస్టోడౌలిడేస్ అన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత్, సైప్రస్ దేశాల మధ్య బలమైన స్నేహ సంబంధాలున్నాయని అన్నారు. గత దశాబ్ద కాలంలో సైప్రస్ నుండి భారత్కు వచ్చే పెట్టుబడులు దాదాపు రెట్టింపయ్యాయని అన్నారు. రాబోయే 5 ఏళ్లలో ఈ పెట్టుబడులను రెట్టింపు చేయాలని భారత్, సైప్రస్ లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలిపారు.
3: आज हम अपने विश्वसनीय संबंधों को एक स्ट्रेटेजिक पार्टनरशिप के रूप में एलिवेट कर रहे हैं. भारत और साइप्रस के बीच यह स्ट्रेटेजिक पार्टनरशिप दोनों देशों के फाइनेंशियल और सर्विसेज हब को जोड़कर कॉमर्स के लिए कैपिटल अनलॉक करेगी. यह साइप्रस के इंफ्रास्ट्रक्चर, एनर्जी और एग्रीकल्चर सेक्टर में भारतीय कंपनीज के लिए नए अवसर प्रदान करेगी और भारत के तेजी से बढ़ते शिपिंग और मैरिटाइम क्षेत्रों में नया निवेश लेकर आएगी.
0: ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ మరో మైలురాయి సాధించింది. డ్రోన్ల ద్వారా ప్రయోగించే యుఏవి లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ ULP-GM-V3 కర్నూలు సమీపంలోని పరీక్షా కేంద్రంలో డిఆర్డీఓ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఈ మిసైల్ భూమిపై ఉన్న శత్రువుల యుద్ధ ట్యాంకులు, వాహనాలతో పాటు గగనతలంలో శత్రు డ్రోన్లను, హెలికాప్టర్లను ధ్వంసం చేయగలదు. ఈ క్షిపణి అభివృద్ధిలో పలు రక్షణ రంగ పరిశోధనా సంస్థలు కీలక పాత్ర పోషించాయి. ఈ క్షిపణి పరీక్షలు విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమ వేదికగా స్పందిస్తూ ఆయా సంస్థలను అభినందించారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా సాధించిన ఒక వ్యూహాత్మక మైలురాయిగా దీనిని అభివర్ణించారు.
2: ఢిల్లీలో కేంద్ర భద్రతా నిఘా సంస్థలతో బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో అనామక ఆన్లైన్ గ్రూపుల ద్వారా పోటీ పరీక్షలకు సంబంధించిన తప్పుడు సమాచారం పెరిగిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లను ముందుగానే గుర్తించి తొలగించడంతో సహా అటువంటి నెట్వర్క్లపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీట్ యూజీ పునఃపరీక్షను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తప్పుడు సమాచారాన్ని వేగంగా అరికట్టడానికి, పరీక్షా వ్యవస్థ సమగ్రతను కాపాడడానికి సామాజిక మాధ్యమాలు, విద్యా మంత్రిత్వ శాఖ, జాతీయ పరీక్షల ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు.
0: ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న యువ సంఘం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. విజయవాడలోని లోక్ భవన్ దర్బార్ హాల్లో మహారాష్ట్రకు చెందిన విద్యార్థులతో ఆయన సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన మహారాష్ట్ర విద్యార్థులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలకు శతాబ్దాల చారిత్రక అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి సంప్రదాయాలు, నదులు, వాణిజ్య మార్గాలు రెండు రాష్ట్రాల ప్రజలను అనుసంధానించాయని తెలిపారు.
4: ద ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రోగ్రామ్ పేర్స్ ఎవ్రీ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ విత్ అనదర్ అండ్ సీక్స్ టు నర్చర్ ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ హెరిటేజ్, ట్రెడిషన్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ద పేరింగ్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ ప్రొఫౌండ్లీ మీనింగ్ఫుల్. అవర్ టూ స్టేట్స్ షేర్ సెంచురీస్.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు గురువారం ఢిల్లీలో కలిశారు. విద్యా పర్యటనలో భాగంగా కేంద్ర

0: of history, a history of intellectual exchange, of the shared devotional traditions, of rivers and trade routes that connected our peoples long before modern borders were drawn.
1: 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటకల నుంచి ఖాళీ అవుతున్న 12 స్థానాలకు, అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో 6 స్థానాలకు, జార్ఖండ్లో 2 స్థానాలకు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరంలలో ఒక్కో స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం జూన్ 1వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. జూన్ 18వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు కూడా అదే రోజున చేపడతారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, సానా సతీష్ల పదవీకాలం 26న ముగియనుంది. దీంతో రాష్ట్రంలోని 4 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి.
2: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన మంగళవారం జరిగిన 26వ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం జగదల్పూర్లో అమిత్ షా పాత్రికేయులతో మాట్లాడుతూ, రాబోయే 5 ఏళ్లలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ డివిజన్ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన గిరిజన డివిజన్గా ఆవిర్భవిస్తుందని అన్నారు. 2031 నాటికి బస్తర్ ప్రజల సగటు ఆదాయాన్ని 6 రెట్లు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. యువత, మహిళా సాధికారత, గిరిజన సంస్కృతి పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించి బస్తర్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ఏ సమస్యకు హింస పరిష్కారం కాదని, శాంతి, ప్రజాస్వామ్యం ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమని అమిత్ షా పేర్కొంటూ,
3: బస్తర్ కే సభీ నాగరికో కో భారత సర్కార్ ఔర్ దేశ్ కే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీ కీ ఓర్ సే భరోసా దిలానా చాహతా హూ కి అబ్ భయ సే జీనే కీ జరూరత్ నహీ. యహాన్ నయా సూర్యోదయ హో చుకా హై, భలే ఆజాదీ కే ఇత్నే సాల్ బాద్ హీ అబ్ వికాస్ కా రాస్తా ప్రశస్త హో రహా హై. యహాన్ కే ఆదివాసీ యువా ఔర్ మహిళా విశ్వాస్ కే సాథ్ ఆగే బడే, భారత సర్కార్ ఔర్ ఛత్తీస్గఢ్ సర్కార్ ఆప్కే సాథ్ హై.
1: వీధి సునకాల కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు తొలిసారిగా అనుమతించింది. నయం కాని వ్యాధులతో బాధపడుతున్నవి లేదా ప్రమాదకరమైన వీధి సునకాల బెడదను పరిష్కరించే దిశగా జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజరియాలతో కూడిన ధర్మాసనం పలు ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కల సంఖ్య ఆందోళనకర స్థాయికి చేరిన ప్రాంతాలలోనూ, అవి కరవడం వల్ల ప్రజా భద్రతకు ముప్పు వాటిల్లుతున్న సందర్భాల్లో పురపాలక సంస్థలు సునకాల కారుణ్య మరణాన్ని కోరవచ్చని ధర్మాసనం పేర్కొంది. పిల్లల్లో వీధి కుక్కల కాట్లు, రేబిస్ కేసుల ఘటనలను వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో గత 7 జూలై 28న సుమోటోగా స్వీకరించిన కేసులో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా వీధి కుక్కలను వేరే చోటికి తరలించడం, వాటికి సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయడంపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది.
2: ఢిల్లీలో న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్, యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, భవిష్యత్ న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ భాగస్వామిగా నిలబెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, తదుపరి తరం న్యూక్లియర్ సాంకేతికతలకు భారత్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ ప్రతిభ, తయారీ సామర్థ్యం, పోర్టులు, లాజిస్టిక్ సదుపాయాలతో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
1: కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం పాల్గొని ప్రసంగించారు. అభివృద్దితో పాటు శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని పేర్కొన్నారు. ఒత్తిడి లేని సమాజం, హింసలేని ప్రపంచం కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ప్రపంచ రాజకీయ పరిస్థితుల ప్రభావంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని, ఇలాంటి సమయంలో ఆధ్యాత్మిక సంస్థల పాత్ర ఎంతో కీలకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
4: ఏ స్ట్రెస్ ఫ్రీ మైండ్ అండ్ ఏ వైలెన్స్ ఫ్రీ సొసైటీ ఆర్ అచీవబుల్ రియాలిటీస్ ఇన్ ఏ వరల్డ్ డివైడెడ్ బై కాన్ఫ్లిక్ట్, యాంగ్జైటీ, అన్సర్టనిటీ. గురుదేవ్ చూస్ ది పాత్ ఆఫ్ హీలింగ్ హ్యూమనిటీ. For global institutions to remote villages, very few spiritual leaders in modern history have earned the trust of both ordinary people and global institutions the way Gurudev

0: తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ తీర్థక్షేత్రం కాళేశ్వరంలో సరస్వతి నది అంత్య పుష్కరాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రాణహిత గోదావరి నదుల్లో అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తుందని విశ్వసించే ప్రాంతంగా కాళేశ్వరం ప్రసిద్ధి చెందింది. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి మంత్రి శ్రీధర్బాబుతో కలిసి పుష్కరాలను ప్రారంభించారు. జూన్1 వరకు కాళేశ్వరంలో జరిగే ఈ పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం 30 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయి ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారని అధికారులు తెలిపారు. సరస్వతి అంత్య పుష్కరాలను భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు.
1: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ నాసిన్లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ 76వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసిన యువ అధికారులు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పారదర్శక పన్ను విధానం అమలుకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం, నిజాయితీ, ప్రజాసేవ దృక్పథంతో అధికారులు విధులు నిర్వర్తించాలని ఆయన ఆకాంక్షించారు.
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీకి దూరదర్శి నేతృత్వం భారత్ 2047 వికసిత భారత్ నిర్మాణ సంకల్ప ఆగే బ और एक विकसित आत्मनिर्भर तकनीकी रूप से उन्नत और विश्व स्तर पर सम्मानित राष्ट्र को बनते हुए हम सब देख रहे हैं. पद्म पुरस्कार हो, अब धर्म, जाति और क्षेत्र या भाषा के भेदभाव से ऊपर उठ चुके हैं.
0: ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరగా అనుమతులివ్వాలని మంత్రి నారాయణ కోరారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్రానికి నివేదిక సమర్పించామని చెప్పారు. రైట్స్ నివేదిక ఆధారంగా అనుమతులు జారీ చేసి ప్రాజెక్టులు త్వరగా ప్రారంభమయ్యేలా చూడాలని కేంద్రానికి మంత్రి నారాయణ విజ్ఞప్తి చేశారు.
1: హైదరాబాద్లోని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ ఐఐఎంఆర్ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చిరుధాన్యాల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన లక్ష్యంగా చిరుధాన్యాల రంగానికి పూర్తి మద్దతు అందిస్తామని పేర్కొన్నారు. రైతుల ఆదాయం పెంచే దిశగా చిరుధాన్యాల శుద్ధి, వినియోగ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. చిరుధాన్యాల ఆధారిత పరిశ్రమలు, అంకురాల ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలు, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని తెలిపారు.
0: కేరళం నూతన ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో కేరళం రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ బాధ్యతలు చేపట్టారు. ఆయనతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్, ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు హాజరయ్యారు. సతీశన్తో పాటు 20 మంది ఎమ్మెల్యేలను గవర్నర్ మంత్రులుగా ప్రమాణం చేయించారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, కేసుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: అసలు ఏమంటున్నారు అని చెప్పి. సో ఎస్, ఫస్ట్ అయితే జాస్పర్ ఫ్రమ్ విజయవాడ హాయ్ అక్క అంటుంది. సో హాయ్ జాస్పర్. సో ఆన్సర్ కూడా పంపించేసాయండి పర్ణి గారు. హాయ్, ఎంజాయ్ యువర్ డే అండి. సో హ్యాపీగా ఉండండి. అండ్ ఇంకా లిమలపాడు నుంచి భాను గారు గుడ్ మార్నింగ్ అంటున్నారు. ఆన్సర్ ఎక్కడండి? ఆన్సర్ కూడా పంపించేసేయండి. అండ్ ఎస్ ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు కోనేరు విష్ణు, అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే అప్పలరాజు గారు పెడన్ నుంచి, ఎలా ఉన్నారు అంటూ రైట్ అంతా పంపించారు. నేనైతే సూపర్గా ఉన్నానండి. అండ్ ఇంకా రేణుకా గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్ భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ అంతా పంపించేశారండి. అండ్ ఇంకా నెక్స్ట్

రావణి ఫ్రమ్ అనంతపూర్ రైట్ ఆన్సర్. అబ్బా ఇవాళ అన్ని ఆన్సర్స్ చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో, ఎందుకో తెలుసా? సో జిల్లా పేరు, గ్రామం పేరు అట్లా కాకుండా క్రిస్ప్గా స్వీట్గా ఆన్సర్స్ పంపించారు ఇప్పటి వరకు పంపించిన వాళ్ళందరూ కూడా. అందుకని చూడడానికి, చదవడానికి, వినడానికి ఎంత వినసొంపుగా ఉందో కదా. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే సూర్య విశ్వశ్రీ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్హాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఓకే, అయ్యో ఆన్సర్ ఎక్కడ? ఆన్సర్ ఆన్సర్ ఎస్ ఆన్సర్ పంపించారు కానీ వీళ్ళ నేమ్ పంపించలేదు ఆ ఆనందంలో. అండ్ ఇంకా లోషిత న్యూస్ వీడ్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు ఎస్. ఇంకా మరి చాలా ఆన్సర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ మరొకసారి క్వశ్చన్ అయితే రిపీట్ చేసేస్తున్నాను. డాక్టర్ రాజశేఖర్ నటించిన శేషు ఫిలిం, సో ఇద్దరు కూడా మెడికోస్గా కనిపిస్తారు మనకి, డాక్టర్స్గా. సో రియల్ లైఫ్, రీల్ లైఫ్లో డాక్టర్గా కనిపించిన రాజశేఖర్ గారు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ఆ డైరెక్టర్ ఎవరు? సో క్లూ ఏమైనా కావాలా? క్లూ అవసరం లేదు, ఇక్కడ ఉన్న ఆన్సర్స్ చూస్తే అర్థమైపోతుంది. బట్ స్టిల్ నేను మంచిదాన్ని కాబట్టి క్లూ ఇస్తాను. ఆవిడ ఒక లేడీ డైరెక్టర్, అంటే షీస్ అ ఉమెన్, అ ఉమెన్ డైరెక్టర్. ఎవరో తెలిస్తే నాకు ఆన్సర్ పంపించేసేయండి అని మా వాట్సాప్ నెంబర్ 8662488148 6624888814. ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ అయితే పంపించేసేయండి. ఇవ్వండి ఇప్పుడైతే మీ అందరి కోసం సెగా ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ స్టేట్ యూట్యూబ్ విత్ భారతీ ఎఫ్ఎం 101.3. అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

Mir mit Naru Vivid Bharti FM 101.3 and this is your Jayanthan Das. So yes, Sega film nunchi oka lovely track vinnaru. So ela aithe mari indulo heroine ninnu vadili undanu ani antaro alante ippudu mana question ki answer ki kuda alante oka sambandhame undi. So entabba adi anukuntara? So answers చదివిన వెంటనే నేను ఆన్సర్ చెప్పేస్తా. ఇంకా మీరు ఎక్కువగా బ్రెయిన్ కి సండే పూట అంత పని పెట్టకండి. అండ్ యస్, ఇప్పటి వరకు వచ్చిన మెసేజెస్ అండ్ ఇక్కడ క్లూ ఇచ్చాక ఇంకొక 10 మెసేజెస్ యాడ్ అయినాయి. సో ఇవన్నీ కూడా చదివి వినిపించేస్తాను. సో వేటపాలెం దగ్గర రామనగర్ నుంచి వడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, సో వందనాలు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో చేస్తున్న తప్పుల గురించి బాగా వివరించారు అండ్ అలానే జోరుగా హుషారుగాలు అన్నదమ్ముల గురించి బాగా చెప్పారు. తెలిసి తెలియని వయసులో కొట్టుకున్నా పెద్దయ్యాక కలిసిమెలిసి ఉన్న తమ్ములందరికీ, అన్నదమ్ములందరికీ శుభాకాంక్షలు. సో మంచి కార్యక్రమం, చాలా చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలు అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో విని అట్లీస్ట్ ఈ కొట్టుకోడాలు ఈగోలు పోకుండా ఒక ఇద్దరు మారినా చాలు నాకు, ఇద్దరు ఒక్కళ్ళు మారినా చాలు. అండ్ ఇందుకు రైట్ ఆన్సర్ కూడా పంపించేశారు. ఈ సినిమాలో సన్నివేశాలు చాలా బాగా తీశారు అంటూ కూడా పెట్టారు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే కానూర్ నుంచి నాగేశ్వరరావు, భారతి, మనోజ్ కుమార్ రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే ఇందు, రుషిక, ఎమిగనూర్ నుంచి రైట్ ఆన్సర్, అనంతపూర్ నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపారండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎస్, ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సరే ఈరోజు. సూపర్, మరి క్వశ్చన్ అలాంటిది అనుకుంటున్నారేమో. గణేష్, రాజు, శ్రీవత్స, ఓకే, కోనాపూర్. సో కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. సో నేను రైట్ ఆన్సర్ అని చెప్పను, పంపించిన వాళ్ళ నేమ్స్ అన్ని కూడా చదివి వినిపించేస్తాను బికాస్ ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు కాబట్టి. విజయ ఫ్రమ్ శ్రీశైలం, నాగార్జున, లక్ష్మి ఫ్రమ్ వేదంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్, అండ్ ఇంకా వేదాంతం, జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా అలానే భాస్కరుడు భగభగ కూడా తెలియడం లేదు, మీ స్వీట్ వాయిస్ వింటుంటే అవ్వా. మరియు మాటలు విషయాలు అన్నయ్య తమ్ముల అనుబంధం గురించి చక్కగా వివరించారు అల్పనింద గారు అంటున్నారు. అండ్ ఇంతకి ఎవరు, ఆమె ఎవరో కాదు మన అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎవరు అంటే దేవసేన, తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ దేవసేన గారు, బాహుబలి రిలీజ్ అయ్యాక అందరూ మిమ్మల్ని బాగా ఏడిపించుంటారు కదా, అండ్ అప్పుడు మీ పేరెంట్స్కి చెప్పుంటారు అబ్బా అసలు నా పేరుకున్న పాపులారిటీ ఇంత అంతా కాదు, మీ పేరెంట్స్ ఎప్పుడో ఊహించే ఇంత మంచి పేరు పెట్టారు అని చెప్పి. అండ్ రేడియో మిత్రులందరికీ శుభదినం అంటున్నారు. కోట శ్రీమన్నారాయణ మూర్తి, సుజాత, సాయి ప్రీతం విజయవాడ నుంచి అండ్ రైట్ ఆన్సర్ పంపించేశారండి. కడప నుంచి వినయ్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఓకే, సో పాపం వీళ్ళెవరో ఆన్సర్ పెట్టారు కానీ డిలీట్ చేస్తారు. ఏంటండి, ఎగ్జామ్ హాల్లోకి వచ్చాక రాసేసి పేపర్ ఇచ్చేసి వచ్చేయాలి అంతే, పేపర్ ఆన్సర్ షీట్ మీతో పాటు ఇంటికి తీసుకెళ్ళిపోతా అంటే ఎలా చెప్పండి. సో దయచేసి పేపర్ ఇచ్చేసి వెళ్ళండి, మార్కులు వేయడం మా వంతు. అండ్ శుభోదయం మిత్రమా అంటున్నారు ఎవరు అంటే హైదరాబాద్ నుంచి శ్వేత గారు. ఓకే, మార్నింగ్ నుండి ప్రోగ్రామ్ అద్భుత జోరుగా హుషారుగాలో.

0: ఓకే, వినిపించినవన్నీ కూడా అక్షర సత్యాలు అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు లక్ష్మి, నిష్క అండ్ హనీ. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే అక్కరపాక నుండి రమా గారు, రైట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకో విషయం ఏంటో తెలుసా, ఇప్పుడు పంపించిన వాళ్ళందరూ కూడా ఈ డైరెక్టర్ పేరు పక్కనే వాళ్ళ హస్బెండ్ నేమ్ ఆర్ గారు అంటూ ఎంత గౌరవంగా పంపించారో, అంటే వాళ్ళ పట్ల వాళ్ళు తీసిన చిత్రాలు ఆర్ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందేమో అనిపిస్తుంది ఇప్పుడు నిజంగా మీ ఆన్సర్స్ అన్ని కూడా చూస్తుంటే. సో ఎస్, దట్స్ జస్ట్ వావ్. అండ్ ఇంకా శేషు సినిమాకి దర్శకురాలు ఎవరంటే అంటూ పోలవరం నుండి భాస్కర్ రావు అండ్ ఇంకా రాణి. సో వీళ్ళు కూడా పంపించేస్తారండి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా నందుజీ గుడ్ మార్నింగ్ అంటున్నారు, సంధ్య ధీరజ్ అండ్ ప్రతీక్ ఫ్రమ్ నాగల దిన్నే. సో ఎస్, వీళ్ళు కూడా రైట్ ఆన్సర్. అండ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్ అండ్ ఇంకా హేమ, వీళ్ళు కూడా రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ నెక్స్ట్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి, నెక్స్ట్ సత్తెనపల్లి నుంచి రాజేశ్వరి గారు, ఇంకా సాయి శిరీష తిరుపతి నుంచి, ఇంకా ఎవరబ్బా, ఓకే గరీబ్ నవాజ్ అండ్ సైదా నర్సరావుపేట నుంచి. మీరు మాత్రం ఆన్సర్ కోసం వెయిట్ చేయాలండి, ఇంతమందిలో మీ ఆన్సర్ కొంచెం అటు ఇటుగా ఉంది. అండ్ అబిత్త కుచ్చులాంబ అంటూ ఆ క్యారెక్టర్ని గుర్తు చేసుకున్నారు. అండ్ ఇంకా బుక్స్లో నెమలీక దాచుకోవడం, సో హీరో వచ్చి ఏంటి పిల్లల్ని పెడుతుందా, పిల్లల్ని పెడితే ఒక బేబీ నెమలికి నాకు తెచ్చిస్తావా అని చెప్పి ఫ్రెండ్స్, హీరో వాళ్ళ ఫ్రెండ్స్ ర్యాగింగ్ చేయడం. సో ఎస్, సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ అందుకే ఇన్ని ఆన్సర్స్ వచ్చాయి అండ్ అర్థమైపోతుంది అందరూ ఈ చిత్రాన్ని ఎంతగా ఆదరించారు అని చెప్పి. కుర్నుత్న సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి, మీకు కూడా డెలివరీ అయితే ఒక బేబీ నెమలికని పార్సిల్ చేస్తాను. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే శ్రావణి గారు అనంతపూర్ నుంచి, మీ వాయిస్ సూపర్ అండి అంటున్నారు. ఎస్, నా పేరు నిజంగానే హల్క్ నందానే అండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే సురేష్ శ్రీలక్ష్మి నర్సరావుపేట నుంచి, రైట్ ఆన్సర్. అండ్ సుధాకర్ పోలకొండ బెంగళూరు నుంచి, నిజంగా మా అన్నయ్యని గుర్తు చేశారు అంటున్నారు. దట్ సో స్వీట్ ఆఫ్ యూ అండి, గుర్తొచ్చేసారా, మరి ఫోన్ చేసి మాట్లాడేసేయండి. అండ్ తిట్టినా పర్వాలేదు, కొట్టుకున్నా పర్వాలేదు, బట్ మళ్ళీ కలిసిపోతారు అండ్ దాట్ ఈజ్ ద బాండ్ ఆఫ్ బ్రదర్స్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఓకే 70 ఏళ్ల ముందు ఈ పేరు పెట్టింది దేవసేన, ఓకే మా అమ్మ అంటూ పంపించారు. అండ్ మా అమ్మను ఓకే గుర్తు చేసినందుకు ధన్యవాదాలు అన్నారు. అది మా అమ్మ ఆర్ మా అమ్మ, సో క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఇలా మనం ఆన్సర్ రివీల్ చేసేద్దాం. అండ్ ఎవరు అంటే అప్పలరాజు గారి పెడ నుంచి, పెడంలో భానుడు ప్రతాపం బాగా చూపిస్తున్నాడు, ఇప్పుడే 40 డిగ్రీస్ ఉంది మేడం అంటున్నారు. అవునా, మరి జాగ్రత్తగా ఇంట్లో ఉండి మా ప్రోగ్రామ్స్ వినండి, బయటకు ఎవరు ఎక్కడికి వెళ్ళకండి. అండ్ ఓకే, సో దేవసేన గారు ఇంతకీ 70 ఏళ్ల ముందు నాకు ఈ పేరు పెట్టారు, మా అమ్మ పేరు సీతమ్మ అంటున్నారు. సో సూపర్ అండి. అండ్ మీ వయస్ చెప్పకనే చెప్పేశారు మీరు, అయ్యో అయ్యో అనుకుంటున్నారా, అయ్యో ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్ అంతే కదా. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇంతకే ఆన్సర్ రివీల్ చేసేసినాను, మరి అబిత కుచ్చులాంబ అండ్ ఇంకా అలానే చియా, సో శేషు ఈ క్యారెక్టర్స్ని తెరపైన ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఆ డైరెక్టర్ ఎవరు అంటే జీవిత రాజశేఖర్. సో స్వయంగా వాళ్ళ హస్బెండ్ని డైరెక్ట్ చేసే అదృష్టం, అంటే ఇంట్లో ఎలాగో చెప్పిన మాట వినరు కాబట్టి ఆ షూటింగ్ సెట్స్లో అయినా నేను చెప్పినట్టును వినాల్సిందే అనుకుని ఉంటారు జీవిత గారు. సో యస్, జస్ట్ కిడింగ్. అండ్ ఎంతో అన్యోన్యంగా ఎక్కడ కనిపించినా ఎంతో ముచ్చటగా ఉంటారు ఈ పేరు. అండ్ ఎస్, అందుకే ఇప్పుడు పంపించిన ఆన్సర్స్లో అంటే 40 మెసేజెస్లో 30+ మెసేజెస్ జీవిత రాజశేఖర్ అంటూ ఎంతో క్యూట్గా పంపించారు. సో ఎస్, మరి ఈ శేషు ఫిలిం ఇంత అద్భుతంగా తీర్చిదిద్దింది మన జీవిత గారు. సో ఎస్ ఫ్రెండ్స్, మరి సెకండ్ క్వశ్చన్లోకి వెళ్దాం, బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టేడియం టు వివిధ్ భారతీయ 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నంద. FM 101.3.
1: పోలీస్
2: మిస్ సీమా
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
3: హలో మమ్మా.
1: హాయ్.
4: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

ఎస్ ఫ్రెండ్స్, మరి హరివిలు ప్రోగ్రామ్ లో ఉన్నాం అండ్ మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఎస్, మరి రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. మరి పాట వినిపిద్దాం అనుకున్నాను కానీ ఆ సెకండ్ క్వశ్చన్ ఏదో అడిగేచ్చు కదా. మేము ఈ లోపు ఆన్సర్స్ వెతికే పనిలోనో టైప్ చేసే పనిలోనే ఉంటామని మీరు అనుకుంటున్నారు కదా, అందుకే మళ్ళీ క్వశ్చన్ అడిగి పాట వినిపిద్దామని వచ్చేసాను. అండ్ ఎస్, సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తాం? సో ఇప్పుడు మనకి మెసేజెస్ పంపించిన వాళ్ళలో కొంతమంది ఆ నగరం నుంచి కూడా ఆన్సర్ పంపించారు తెలుసా. సో చూసారా ఎంత పెద్ద క్లూ ఇచ్చానో. ఇప్పుడు నేను 40 పేర్లు చదివాను, 40+ మెసేజెస్, వాటిలోనే ఆన్సర్ ఉంది. సో సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని చెప్పి ఏ నగరాన్ని పిలుస్తారు తెలిస్తే కనుక నాకు ఆన్సర్ పంపించేసేయండి, అండ్ ఎందుకు అని కూడా పంపించండి తెలిస్తే గనక. సో ఎందుకు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు అని చెప్పి. అండ్ ఎస్, మా వాట్సాప్ నెంబర్ ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళ కోసం 8662488148662484. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీ అందరి కోసం అనగనగా ఒక రాజు ఫిలిం నుంచి ఈ సూపర్ డూపర్ హిట్ ట్రాక్ స్టేజ్ ఉంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

నా రోజా నువ్వే అంటూ పాటలో పడిపోయి క్వశ్చన్ మర్చిపోయారా? మర్చిపోయి ఉండరు నాకు తెలుసు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 40+ మెసేజెస్ ఉన్నాయి కాబట్టి ఇంకా మేం పంపించేసాం చదవడం నీ వంతు అనుకుంటున్నారా? ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళ కోసం మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేసేస్తాను. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని చెప్పి ఏ నగరాన్ని పిలుస్తాం? సో ఎస్ అల్కన్న గారు అంటున్నారు మురళి గారు. మురళి గారు ఆన్సర్ ఆన్సర్ పంపించేసేయండి. అండ్ ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించింది ఎవరు అంటే భాస్కర్ గారు పెడన్ నుంచి. ఎస్ అబ్సల్యూట్లీ, ఎందుకు అని కూడా పంపించేశారండి. నెక్స్ట్ కుర్నూత్ల సునీల్ గారు లక్కిరెడ్డిపాలెం మండలం నుంచి రైట్ ఆన్సర్. ఇంకా చంద్రశేఖర్ గారు కొల్హాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. కోనేరు విష్ణు విజయవాడ అయ్యప్ప నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా అప్పలరాజు గారు పెడన్ నుంచి, ఓకే వాళ్ళ అమ్మాయి కూడా అక్కడే జాబ్ చేస్తుంది అంటూ పంపించారండి. గొల్లనేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ గారు రైట్ ఆన్సర్ పంపించేశారండి. సో ఇంకనే అసలు రైట్ ఆన్సర్ అని చెప్పక్కర్లేదు, బికాస్ ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సర్సే పంపించారు కాబట్టి ఫటాఫట్ ఫినిష్ చేసేయాలి అంటే ఏం చేయాలి, నేమ్స్ చదివేసేయాలి. సో గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి, దేవసేన తిరుపతి నుంచి, అండ్ ఇంకా అలానే తిరుపతి నుండి నాగ మునగయ్య, సుమలత శవంత్ అండ్ రుచిరాశ్రీ. సో వీళ్ళు కూడా రైట్ ఆన్సర్స్ పంపించేశారండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే సులోచన గారు. హాయ్ గుడ్ మార్నింగ్ అండి. సో సులోచన గారు సెకండ్ క్వశ్చన్కి అందుకున్నారనమాట. అండ్ ఎస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ గారు. సో ఎందుకు పిలుస్తారు అని కూడా రైట్ ఆన్సర్ పంపించారండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే శ్రీనివాస్ గన్నవరం ఫ్రమ్ తిరుపతి. సో రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే వీళ్ళ నేమ్ పంపించలేదు కానీ రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే రైట్ ఆన్సర్ పంపించింది మనకి, ఓకే పేరు పేరు పేరు వేటపాలెం దగ్గర రామనగర్ నుంచి బొట్టు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరైనా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారా లేదా పంపిద్దామా వద్దా అని చెప్పి, సో మీకు ఒక క్లూ కూడా ఇచ్చేస్తాను. ఏంటి క్లూ అనుకుంటున్నారా? ఒక పాట వినిపిస్తాను, దానిలోనే ఆన్సర్ ఉంది. సో మీరు ఆన్సర్ని పట్టుకోండి. అండ్ ఇంకా నర్సరావుపేటకు చెందిన శ్రీలక్ష్మి సురేష్. సో ఎస్ రైట్ ఆన్సర్. అండ్ అది ఏ రాష్ట్రంలో ఉంది అని కూడా ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా సత్తెనపల్లి నుండి రాజేశ్వరి గారు, మీ వాయిస్ చాలా స్వీట్గా ఉంది వినాలనిపిస్తుంది అంటున్నారు. అయ్యో ఈ మెసేజ్ కూడా ఎంత స్వీట్గా ఉందో, ఇలాంటి మెసేజ్లు పంపిస్తే ఇంకా నాకు వినాలని ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంతకీ రైట్ ఆన్సర్ పంపించేశారు రాజేశ్వరి గారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే అబ్దుల్ కలాం. అండ్ ఇంకా పెద్ద, ఓకే అబ్దుల్ కలాం గారు పెద్ద పారిమిన్ నుంచి పంపించారండి. అండ్ ఇంకా అక్కర్పాడు నుండి రమా గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రేణుకా గోపరాజు కడప నుంచి. ఓకే సూపర్ అండి, మీకు అసలు 10కి 20 మార్క్స్ ఇచ్చేస్తున్నా, అంటే 10 out of 10 కాదు 10కి 20 ఇస్తున్నా. ఎందుకు అంటారా? సో రేణుకా గోపరాజు గారు అసలు నేను అడిగిన క్వశ్చన్ని అలా క్యాచ్ చేసి ఎగ్జాక్ట్గా ఆన్సర్ పంపించారు అందుకని చెప్పి. సో ఆన్సర్ ఏంటో నేను రివీల్ చేసేస్తాను తర్వాత. అండ్ మా నగరం అండి మా నగరం అంటూ సుధాకర్ పోలికొండ పంపించారు. అండ్ ఇందాక మిమ్మల్నే నేను చెప్పాను, సో నేను చదివిన మెసేజెస్లోనే ఆన్సర్ ఉంది అని చెప్పి. అండ్ ఇంకా లోషిత న్యూస్ వీడ్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్ ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయి, మరి క్లూ అన్నావు కదమ్మా, త్వరగా పాటను వినిపిస్తే మేము ఆన్సర్ పంపించేస్తాము అని చెప్పి కొంతమంది వెయిట్ చేస్తున్నారు. మరి ఏమాత్రం వెయిట్ చేయకుండా మీకోసం ఇప్పుడైతే వినిపించేస్తున్నాను సమర్ సింహారెడ్డి ఫిల్మ్ నుంచి ఈ లవ్లీ ట్రాక్ స్టేట్ వివిధ్ భారతీ ఎఫ్ఎం 101.3. అండ్ మర్చిపోకండి క్లూ పట్టుకోండి. అండ్ ఎస్ దిస్ ఈజ్ యువర్ ఆర్జల్క్ నందా మనము నామ్ హరివిల్లు కార్యక్రమంలో.

मी विंधारू विविध भारती एफ एम 101.3 एंड दिस इज युअर राजी अल्कनंदा मन मनम हरिविल्लू కార్యక్రమంలో అండ్ ఎస్ నేనైతే అడిగేశాను సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని చెప్పి ఏ నగరాన్ని పిలుస్తారు అని చెప్పి సో పాట కూడా వినిపించాను ఈ పాటలో ఆన్సర్ ఉంది అని చెప్పి సో ఈ పాటలోని క్లూ పట్టుకుని నాకు తెలిసి ఇక్కడ ఇంకొక 5-6 మెసేజెస్ వచ్చేసాయి సో ఏమాత్రం లేట్ చేయకుండా ఆన్సర్స్ ఎవరు పంపించారో చదివి వినిపించేస్తాను సో శ్రీనివాస్ గారు ఓకే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏదైతే నగరం ఉందో అక్కడి నుంచే ఆన్సర్ పంపించేశారండి అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఓకే హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మీ నిష్క అండ్ హనీ సో ఎస్ ఆన్సర్ పంపిస్తూనే టిఫిన్ వేడి వేడి దోశలండి అంటూ పంపించారు థ్యాంక్స్ అండి నా పేరు చెప్పి మీరు కూడా తీరేసేయండి అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే భార్గవి సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి అండ్ నెక్స్ట్ ఎవరు అంటే శేఖర్ గారు రైట్ ఆన్సర్ మల్లికార్జున అభిరామ్ కేశవ్ నగర్ ధర్మవరం నుంచి ఎస్ రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ ఎవరు అంటే గుడ్ మార్నింగ్ అంటూ శశికళ అండ్ వరలక్ష్మి ఓకే నాగల్దిన్నె నుంచి ఓకే సూపర్ అండ్ ఏంటండి 40% లో మీ వైపు తిరిగింది సన్ఫ్లవర్ సూర్యుడి వైపు తిరిగినట్టు మీ టైపింగ్లో ఏదో మ్యాజిక్ ఉన్నట్టు ఉందండో ఈ శశికళ గారు సో ఇంతకీ ఎందుకు అని కూడా పంపించారు సో 40% ఆఫ్ ఇండియాస్ టోటల్ ఐటీ రెవెన్యూ ఈ నగరం నుంచి అంటూ అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఓకే సో ఆశా శ్రీనివాస్ గారు బెంగళూర్ నుంచి ఇందాక క్వశ్చన్ ఈ క్వశ్చన్ రెండింటికి కలిపి ఆన్సర్ పంపించేశారండి అండ్ అలానే ఎందుకు దీన్ని సిలికాన్ వ్యాలీ అంటారు అని కూడా పంపించారు నెక్స్ట్ పోలవరం నుండి భాస్కర్ రావు అండ్ ఇంకా రాణి సో వీళ్ళు రైట్ ఆన్సర్ నెక్స్ట్ సుసి మధు మేఘు రఘు గుడ్లవల్లేరు నుంచి బాగున్నాయండి ప్రాసలో అన్ని పేర్లు కూడా అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు శ్రావణి ఫ్రమ్ అనంతపూర్ సో అందరికీ చాలా ఓపిక ఉందనే చెప్పాలి ఎంతో ఓపిక్గా ఎందుకు దాన్ని పిలుస్తారు సిలికాన్ వ్యాలీ అని కూడా చాలా మంది పంపించారు అండ్ శ్రావణి ఎస్పెషల్లీ యూ సో ఎందుకు అని చెప్పి ఎగ్జాక్ట్ రీజన్ కూడా పంపించేసింది శ్రావణి అండ్ ఇంకా అనంతపురం నుండి అనురాధ గారు సో ఎస్ రైట్ ఆన్సర్ పంపించారండి అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఎస్వి ప్రకాష్ చింతామణి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఓకే నా పేరు ఝాన్సీ పుత్తూర్ కోర్ట్స్లో వర్క్ చేస్తాను అంటే ఎప్పుడు మనకి పంపిస్తూ ఉంటారు కదా సో ఝాన్సీ కూడా రైట్ ఆన్సర్ పంపించారు ఎస్ వాళ్ళ స్టాఫ్ అందరికీ హాయ్ చెప్పమన్నారు వాళ్ళకు కూడా పెద్ద హాయ్ బట్ వాళ్ళ ఆన్సర్ పంపించట్లేదు వాళ్ళు ఏదో డైరెక్ట్ వాళ్ళే ఆన్సర్ పంపిస్తే వాళ్ళకి హాయ్ చెప్పేస్తాను కదా అండ్ ఇంకా నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నందుజీ ఆన్సర్ ఏంటంటే అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారండి అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఓకే మన మిత్రులు ఆశా శ్రీనివాస్ గారి నివాస నగరం అంటూ పంపించారండి ఎవరు శిష్ల వేణుగోపాల్ దత్త గారు మెడ్రాస్ నుంచి అండ్ ఇంకేమంటున్నారంటే పన్నెంటి కాపురం సినిమాలో బాబు వింద్రా పాటను ఈ జనరేషన్ వారందరికీ పరిచయం చేస్తూ బ్రదర్స్ డే రోజున మీరు ఓకే మధురాతి మధురంగా కార్యక్రమాన్ని నిర్వహించారు ధన్యవాదం అంటూ అలానే తిరుపతి వాసులు దేవసేన గారికి అభినందనలు అంత రమణీయమైన పేరు ఆమెకి నామకరణం చేసిన వాళ్ళ మాతృమూర్తికి ప్రత్యేక వందనాలు అంటూ మెసేజ్ పంపించారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇంకా ఇందాక తిరుపతి నుంచి నాగ మునయ్య గారు సో ఫ్లోలో మునగయ్య అని నేను చదివినట్టున్నాను సో మునయ్య గారు వింటున్నారా మీ పేరు కరెక్ట్గానే చదివానా పేరు అసలు రాంగ్ చదివితే ఎంత కోపం వస్తుందో కదా ఐ నో దట్ నా పేరుని ఎన్ని రకరకాలుగా చదువుతారో అండ్ మన వాళ్ళు కూడా పంపిస్తారో అలకనంద అసలు రకరకాలుగా చదువుతారు సో మునయ్య గారు నాకు అర్థమైందండి మీ బాధ అండ్ ఇంకా జాన్సన్ విజయవాడ నుంచి ఎస్ హౌ ఆర్ యూ అంటున్నారు జాన్సర్ గారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ అండ్ అలానే రైట్ ఆన్సర్ కూడా పంపించేశారు అండ్ ఆ ఊర్లో మా మనవరాలు మనవడు ఉంటారు అంటూ ఓకే రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు ఓకే సో మీకు స్పెషల్ బాండ్ ఉందన్నమాట ఆ ప్లేస్లో వేసవి కూడా చల్లగా ఉంటుందని చెప్తారు అవునండి అసలు అక్కడ ఏసీలు వారేమో

ప్లేస్ లో అనిపిస్తుంది. అండ్ గరీబ్ నవాజ్ సైదా నర్సరావు పేట నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఎవరు అంటే సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్ అండ్ ఇంకా హేమ. సో ఎస్, ఇంకా మరి మెసేజెస్ అయితే వస్తున్నాయి. బట్ అందుకనే ముందు మీ అందరి కోసం ఇంకొక పాట, దీనిలో కూడా మరి నాకు తెలిసి ఆన్సర్ ఉంది. సో ఆన్సర్ ఈ పాటకే అందరికీ తెలిసిపోయి ఉంటుంది. వేసవిలో కూడా చల్లగా ఉండే ఆ ప్రదేశం ఐటీ హబ్ ఏంటబ్బా. సో ఎవరైతే ఇప్పుడే ట్యూన్ చేశారో, లాస్ట్ 3 మినిట్స్ గబగబా ఆన్సర్స్ పంపించేసాయండి. నేను ఇప్పుడైతే మీ అందరి కోసం చిత్రం ఫిల్మ్

కూడా చల్లగా ఉండే ఆ ప్రదేశం ఐటీ హబ్ ఏంటబ్బా. సో ఎవరైతే ఇప్పుడే ట్యూన్ చేశారో లాస్ట్ 3 మినిట్స్ గబగబా ఆన్సర్స్ పంపించేసాయండి. నేను ఇప్పుడైతే మీ అందరి కోసం చిత్రం ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నందా.

పెద్దపురం, అమలాపురం, భోగాపురం, పిఠాపురం, మైలవరం, ఐలవరం, గన్నవరం, అన్నవరం, భద్రాచలం, సింహాచలం, నెల్లూరు, అల్లూరు, ఏలూరు, ఆలూరు, గుంటూరు, గూడూరు, మోటూరు, పాటూరు, చిత్తూరు, పుత్తూరు, ఒంగోలు, కర్నూలు, ద్వారపూడి, కత్తిపూడి, సంగారెడ్డి, రంగారెడ్డి, ఆకివీడు, నూజివీడు, గాజువాక, ఆరిపాక, బెంగళూరు, మంగళూరు, ముంబై, కలకత్తా.

సో ఎస్ ఫ్రెండ్స్, అర్థమైపోయింది కదా ఆన్సర్ ఏంటి అని చెప్పి. ఎస్, ఇంకా మరి ఆన్సర్స్ అయితే వస్తున్నాయి. ఏమాత్రం లేట్ చేయకుండా అందరి నేమ్స్ చదివి వినిపించేస్తాను. బంగారుపాలెం నుండి సంధ్య నాగరాజ్, రైట్ ఆన్సర్. అండ్ ఓకే, దస్తగిరి సంధ్య, యాస్మిన్ సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. అండ్ ఇంకా నార్కెట్పల్లి మండలం నుంచి నెమాని గ్రామం నుండి పున్నం వెంకటేశం. అండ్ ఇంకా హేమలత గారు అమలాపురం నుంచి. ఓకే, అమలాపురంను అనంతపురం చేశారేంటి అంటున్నారు. ఓకే, ఎవరు ఈ మెసేజ్? సీతామహాలక్ష్మి గారి. మరి ఏం చేస్తామండి, 50+ మెసేజెస్ ఇట్లా హాఫ్ సెంచరీ కొట్టేస్తే లిజనర్స్ అందరూ ఏం చేయాలి? బట్ ఇట్స్ ఓకే, మీరు పంపించండి ఆన్సర్స్. ఎంత కష్టమైనా మేము చదువుతాము. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని. అండ్ ఎవరు అంటే, శశికళ గారు నాగల్దిన నుంచి. ఓకే, ఇటు అటు అయింది అంటారు, పర్వాలేదండి, కుడి ఎడం అయితే పొరపాటు లేదు. అండ్ ఎస్, నెక్స్ట్ ఎవరు అంటే, అల్కినంద గారు ఒక పాట అంటున్నారు. ఎవరు? మురళి గారు. మురళి గారు, పాటల తర్వాత మీరు ఆన్సర్స్ పంపించండి త్వరగా. అండ్ ఇంకా ఎస్వి ప్రకాష్. అండ్ ఇంకా చింతామణి గారు, మీరు ఆన్సర్ రైటే పంపించారండి, మీరెందుకు మళ్ళీ రాంగ్ ఆన్సర్ పంపించారు? మీరు ఇందాక పంపించింది రైట్ ఆన్సరే. అండ్ ఇంకా సునీల్ గారు, కుర్నూతల సునీల్ గారు, డాక్టర్ కుచ్చలమ్మ గారు బాయ్ బాయ్ అంటూ నాకు అప్పుడే టాటా వీడుకోలు చెప్పేస్తూ ఉన్నారు. అండ్ ఇంకా నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వెడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్ పంపించారు. సో ఎస్ ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చి బెంగళూరు. ఎందుకు బెంగళూరు అంటే, యాక్చువల్గా మనకి నార్దర్న్ కాలిఫోర్నియాలో సిలికాన్ వ్యాలీలో ఎక్కువగా మనకి ఈ ఐటీ హబ్ అనేది ఉందన్నమాట. సో అక్కడ ఎన్నో యాపిల్, గూగుల్, మెటా, సో ఇవన్నీ కూడా అక్కడే డెవలప్ చేస్తారు. సో అది అక్కడ అసలు ఉన్న సిలికాన్ వ్యాలీ అయితే, దాన్ని పోల్చి ఇక్కడ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని చెప్పి మన బెంగళూరుని పిలుస్తారు. బికాస్ మెయిన్ ఐటీ హబ్ మన ఇండియాలో బెంగళూరు కాబట్టి. సో ఎస్, బెంగళూరు నుంచి కూడా చాలా మంది మెసేజెస్ పంపించారు మీ అందరికీ. అండ్ అలానే ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అండ్ లాస్ట్ మెసేజ్ గుడ్ బాలసుబ్రహ్మణ్యం గారు, చాలా చాలా మంచి విషయాలు చెప్పారంటూ ధన్యవాదాలు అన్నారు. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఇది ఈనాటి హర్విల్లు కార్యక్రమం. మరికొద్దిసేపట్లో వింటారు ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా వంద వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ లప్రగడ. ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్లో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలాను అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనకరమైన పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ప్రస్తుతం కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్లలో వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు భారత ప్రభుత్వం కూడా ఎబోలాపై అప్రమత్తమైంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు ప్రయాణించవద్దని హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన ఈరోజు వాహన సేవ అత్యంత వైభవంగా సాగింది. ముందు గజరాజులు టీవీగా నడుస్తుండగా గోవిందరాజస్వామి వారు చిన్న శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్త బృందాలు చెక్క భజనలు, కోలాటాలు, గోవిందనామ సంకీర్తనలతో మాడవీధులను భక్తి రసమయించేశాయి. రాజమహేంద్రవరంలో అగ్ని ప్రమాదం జరిగింది. 39వ వార్డులో కార్పొరేషన్ సిబ్బంది బ్లీచింగ్ పౌడర్ను నిల్వ చేసే గోడౌన్లో ఒక్కసారిగా మంటలెక్స్పడ్డాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక శాఖ ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. ఈరోజు 21 మండలాల్లో తీవ్ర వడగాలులు, 214 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలో గదుల కోటాను రేపు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. అమెరికా అధ్యక్షుని అధికారిక నివాసం వైట్హౌస్ వద్ద కాల్పులు జరిగాయి. సీక్రెట్ సర్వీస్ చెక్ పాయింట్ వద్దకు దూసుకొచ్చిన ఓ దుండగుడు బలగాలపై కాల్పులకు దిగాడు. ఎదురు కాల్పులు జరపగా నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడని, ఆసుపత్రిలో మృతి చెందాడని సీక్రెట్ సర్వీస్ అధికారులు తెలిపారు. దాదాపు 15 నుంచి 30 రౌండ్ల కాల్పులు జరిగాయని పేర్కొన్నారు. కాల్పుల సమయంలో అధ్యక్షుడు ట్రంప్ శ్వేతసౌధంలోనే ఉన్నట్లు సమాచారం. కాల్పుల ఘటనను ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఎక్స్ వేదిక్గా వెల్లడించారు. ఐపీఎల్లో ఈరోజు మధ్యాహ్నం జరగనున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్ బెర్త్ సంపాదిస్తుంది. సాయంత్రం జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడుతుంది. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఈరోజు మధ్యాహ్నం 2:30కు ప్రారంభం కానుంది. టాప్ సీడ్ సినర్ సింగిల్స్ తొలి రౌండ్లో టాబర్తో తలపడనున్నాడు. 3వ సీడ్ జోకోవిచ్ తొలి రౌండ్లో ఫ్రాన్స్ ఆటగాడు పెరికార్డుతో, 2వ సీడ్ జ్వెరేవ్ ఫ్రాన్స్ ఆటగాడు బోంజీతో, 6వ సీడ్ మెద్వదేవ్ ఆస్ట్రేలియా ఆటగాడు వాల్టన్తో తలపడతారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

0: నవపదులు నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆ

KFM 101.3. గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట. నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట. అందుకే

వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది. లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రాముడు. ఏంటి ఇట్లా వచ్చావు? ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
5: ఏంటో విషయం?
4: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండుగ చేసుకుంటోంది.
5: అవునా?
4: అవును చిన్నమ్మాయి.
5: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండుగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
4: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
5: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయ్యింది మనందరికీ.
4: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
5: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
4: అవునవును,

వినయ విదే రామాచరణకి కార్తికేయ నాలుపించిన పాటు విన్నారు. మీరంతా క్యూజెస్ వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై సినిమా కవర్లు. సినిమా కవర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఉల్లి తెర మీద వెండి తెర మీద కనిపించి చక్కగా యాక్టింగ్ చేయాలని ఎవరికి ఉండదు? ఎంతో మంది వారి టాలెంట్ ఎలా ప్రూవ్ చేసుకుందామని ఎదురు చూసేవాళ్ళు కోకొల్లలు. కొళ్ళకంపలో మల్లెతీగలాగా, మట్టిలో మాణిక్యంలాగా, అబ్బబ్బబ్బా వాళ్ళ టాలెంట్ అలాగా అడవి కాచిన వెన్నెలైపోతుంది. తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి బుల్లితెర వెండితెర చూస్ చేసుకుని వెళ్ళాలని ఆశపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ సినిమా అసలు సినిమా ఏమిటి, సినిమా తీయడానికి సినిమా వెనుకున్నటువంటి తెర వెనుక ఎంత కష్టపడతారు అనే విషయాల గురించి ఈనాటి సినిమా కబుర్ల కార్యక్రమంలో మాట్లాడుకుందాం. వింటున్నటువంటి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై సినిమా కబుర్లు వింటారు విద్యురాజే చిన్నబాబు.

మనల్ని కళ్ళనింద చేసేటటువంటి ఒక కళారూపం సినిమా. ఇది కేవలం వినోదాన్ని అందించే సాధనం మాత్రమే కాదు, మన జీవితంలో ఓ భాగం. నిజం చెప్పాలంటే సినిమా మనల్ని నవ్విస్తుంది, కన్నీళ్లు తెప్పిస్తుంది, ఆనందింపజేస్తుంది, ఆలోచింపజేస్తుంది, 3 గంటల పాటు అన్ని బాధలు మర్చిపోయేలా చేస్తుంది సినిమా. అంతేకాదండి, సినిమా అనేది మన హృదయాలను తాగుతుంది, మనల్ని భావోద్వేగానికి గురి చేస్తుంది. మన జీవిత గాథ ఇది, ఇదే కదా నా జీవితం, ఇదే కదా నా లైఫ్ అనుకుంటాం, మనల్ని ఆ వెండి తెరపై చూసుకుంటాం. ఆ క్షణాలు అలా చూసుకున్న మనం మన జీవితంలో ఎంత ప్రభావితం చేస్తుందో తెలుసా? అంత ప్రభావితం చేసేటటువంటి శక్తి సినిమాకే ఉంది. మరి గతాన్ని కళ్ళ ముందు నిలబెడుతుంది, వర్తమానాన్ని అందంగా చూపిస్తుంది, భవిష్యత్తును అందంగా ఊహించుకునే విధంగా చూపిస్తుంది సినిమా. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఆపద్ బాంధవుడి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పెంచిన పాట విందాం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

అభినందనలు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానికి ఆల్పించిన గీతం వినేశారు. స్టూడియోలో సమయం చూస్తే 11:31 దాటి 50 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. సినిమా కబుర్లు వింటున్నారు విత్యురాజీ చిన్నబాబు. తెర మీదకు సినిమా రావాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలతో కూడుకున్న వ్యవహారం. ఒక కథ సినిమాగా రూపొందడానికి ప్రేక్షకుల ముందుకు రావడానికి మధ్య చాలా ప్రాసెస్ ఉంటుంది. తెర మీద జరిగేటటువంటి కథే అందరికీ కనిపిస్తుంది, మరి తెర వెనుక అసలు తతంగం ఎవ్వరికీ తెలియదండి. సినిమా కోసం 24 క్రాఫ్ట్స్ పనిచేస్తాయి. ఇందులో 1 డెవలప్మెంట్, 2 ప్రీ ప్రొడక్షన్, 2 తర్వాత 3 పోస్ట్ ప్రొడక్షన్. నిర్మాణ సంస్థ, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు, మార్కెటింగ్, పబ్లిసిటీ, థియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్లు, సెన్సార్ బోర్డు వాళ్ళు, ఇలా రకరకాలుగా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసినప్పుడే సినిమా విజయవంతంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మనం రోజు రేడియో పెట్టుకుని ఎక్కువగా వినేది సాంగ్స్. కాబట్టి సాంగ్స్ రికార్డింగ్, షూటింగ్ ఎలా జరుగుతాయి, దాని వెనక ఎంత ప్రాసెస్ ఉంటుందనే ముచ్చట్లు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు బాహుబలి చిత్రానికి రేవంత్ మోహన భోగరాజు ఆల్పించిన పాట విందాం.

పూర్వపు కాలంలో ఎక్కువగా స్టాండ్ మైక్ ఉండేది రికార్డింగ్ స్టూడియోలో. అక్కడ ఈ ఆర్కెస్ట్రా మొత్తం వచ్చి రిహార్సల్స్ పెడుతూ ఉండేవారు. రిహార్సల్స్ టైంలో ఏమాత్రం స్టూడియో పైన ఏదైనా రేకులున్నా రాయపడ్డా చిన్న డిస్టర్బ్ పైన రీ రికార్డింగ్ ఉంటుంది. అప్పటి రోజులు వేరు, ఇప్పుడు వేరు కదా. చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది కదా. రికార్డింగ్ స్టూడియోలో సింగర్స్ ముందు అసలు పాట రికార్డింగ్ ఎలా జరుగుతుంది అనే అంశాల గురించి మాట్లాడుకుందాం. తర్వాత చిత్రీకరణ, సాంగ్ను కథను అనుగుణంగా పాట అనేది గీత రచయిత రాస్తాడు. స్వరకర్త మ్యూజిక్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ గారు స్వరపరిచి గాయని గాయకుల చేత పాడించి రికార్డు చేస్తారు. అదే పాటను నటీనటులపై చిత్రీకరిస్తారు. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మన శివశంకర్ వరప్రసాద్ చిత్రం నుంచి పాట విందాం.

స్టూడియోలో సమయం చేస్తే 11:41 దాటి 50 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. సినిమా కబుర్లు వింటున్నారు విత్యవరాజి చిన్నబాబు. సినిమా కబుర్ల కార్యక్రమంలో తెర వెనుక షూటింగ్ ఎలా జరుగుతుంది, చిత్రీకరణ ఎలా చేస్తారు, పాటల రికార్డింగ్ ఏ విధంగా జరుగుతుంది అనే అంశాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. స్టాండ్ బైక్ ఉన్నటువంటి రోజుల్లోనే ఒక స్టూడియోలో ఒకే మైక్ దగ్గర నుంచి గాయని గాయకులు పాటల ఆలాపన చేసేవారు. స్వర్గచీమ చిత్రానికి మరి భానుమతి గారి పక్కన ఘంటసాల గారు పాడేటప్పుడు బెరుగు బెరుగ్గా భయం భయంగా నిలబడుతూ పాడారట. ఓ అంత భయపడాల్సిన అవసరం లేదు, కాస్త సరళంగా ఉండు, చక్కగా పాడు అని ధైర్యం చెప్పి పాడించారట భానుమతి గారు. శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రానికి బాలసుబ్రహ్మణ్య గారు మొదటిగా పాడేటప్పుడు చాలా ఉత్సాహంగా ఆతృతగా తపనతో స్టూడియోకి వెళ్లాలని ఎదురు చూశారట. వారి కోసం కారు పంపిస్తారని మ్యూజిక్ డైరెక్టర్ చెప్పారట, కానీ కారు రాల. ఏం చేయాలి, అలాగే సైకిల్ మీద వెళ్లి స్టూడియోకి దగ్గరికి వెళ్లారట. నేను బాలసుబ్రహ్మణ్యం పాట పాడటానికి వచ్చాను అని చెప్పారట, కానీ ఎవ్వరూ నమ్మలేదు. అక్కడ లోపల ఉన్న మనిషి వెళ్లి చెప్తే డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ గారు కోదండ పండి గారు వచ్చి చూసి మన కుర్రాడే పాట పాడటానికి వచ్చాడని చెప్తే అప్పుడు వెళ్లారట. మొట్టమొదటిసారిగా పాట ఎంత అద్భుతంగా పాడారు కదా. అందాలన్నటువంటి శోభన్ బాబుకు పాడిన అందమైన పాట, చక్కటి గొంతుతో గానగంధర్వులు ఆలపించిన పాట ఎంత అద్భుతంగా ఉందో కదా. పాటల రికార్డింగే ఎంత ఇదిగా ఉంటుందో చూశారు కదా. మరి చిత్రీకరణ విషయానికి వస్తే ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. సాంగ్ చిత్రీకరణ అనేది పెద్ద ప్రక్రియ. పాటలోని భావోద్వేగం, సాహిత్యం, సంగీతం ఆధారంగా తెరపై అద్భుతంగా ఆవిష్కరించే ప్రక్రియ ఇది. 4 దశల్లో పూర్తి చేస్తారు. ముందస్తు ప్రణాళిక, ప్రీ ప్రొడక్షన్, కొరియోగ్రఫీ, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ఈ 4 అంశాలు ఉంటాయి పాట చిత్రీకరణకు. ముందస్తు ప్రణాళిక దీని గురించి మాట్లాడుకుంటే పాట 3 రొమాంటిక్, డాన్స్, ఎమోషనల్కు తగ్గట్టుగా అందమైన లొకేషన్ ఎంపిక చేస్తారు ముందుగా. పాటను తెరపై ఎలా చూపించాలో ముందుగానే ప్రిపేర్ అయ్యి ఆ సీక్వెన్స్లా రాసుకుంటారు ఒకదానికొకటి స్టెప్ బై స్టెప్గా. ఇక కాస్ట్యూమ్స్ విషయానికి వస్తే హీరో హీరోయిన్స్ మరియు డాన్సర్స్కు కావాల్సిన దుస్తులను ముందుగానే డిజైన్ చేస్తారు. మరికొన్ని బడ్జెట్లో మాట్లాడుకుందాం. అందుకంటే ముందు భీమ్లన్ నాయక్ ఈ చిత్రానికి చిత్రాలు విచ్చిన పాట విందాం.

సినిమా కబుర్లు వింటున్నారు విత్యురాజీ చిన్నబాబు. సినిమా కబుర్ కార్యక్రమంలో సినిమా తెర వెనకట్టేటువంటి ముచ్చట్లు, సినిమా షూటింగ్ ఎలా జరుగుతుంది, పాట చిత్రీకరణ ఏ విధంగా జరుగుతుంది, రికార్డింగ్ ఎలా చేస్తారనే అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రికార్డింగ్ అయినటువంటి పాటను మరి చిత్రీకరణ చేసే సమయంలో డాన్సర్స్కి కావాల్సినటువంటి కాస్ట్యూమ్స్, హీరో హీరోయిన్కి కావాల్సిన కాస్ట్యూమ్స్ అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటారు. మరి కొరియోగ్రాఫర్ వచ్చి మరి పాట ఎలా కంపోజ్ చేయాలనేది కంపోజ్ చేసి, డ్యాన్స్ ఎలా చేయాలి అలా చేయాలని చేసి చూపిస్తారు స్టెప్ బై స్టెప్గా. షూటింగ్కు ముందే డాన్సర్లు హీరో హీరోయిన్ చేత రిహార్సల్స్ చేయిస్తారు. చిత్రీకరణ ప్రక్రియ ప్రారంభం కావగానే రికార్డ్ చేసిన పాటను సెట్లో ప్లే చేస్తారు. దానికి తగ్గట్టుగానే లిప్ సింక్ అయ్యే విధంగా ఆర్టిస్టులు నటిస్తారు. పాటను ఆకర్షణీయంగా చూపించడానికి డ్రోన్లు, క్రేన్ల ద్వారా విభిన్న కెమెరా లెన్స్లను ఉపయోగిస్తూ వివిధ యాంగిల్స్లో చిత్రీకరణ చేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనే అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. తమ్ముడు చూడడానికి రమణ గుగ్గుల సునీత అనిపించిన పాట

మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 2.3 మెగా హెడ్స్ పై సినిమా కబుర్లు వింటున్నారు విత్యురాజి చిన్నబాబు. తెర వెనుక ముచ్చట్ల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పాట చిత్రీకరణ ఏ విధంగా జరుగుతుంది, రికార్డింగ్ ఏ విధంగా జరుగుతుంది, అసలు సినిమా అంటే ఏమిటో అనే అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పాటను చాలా అందంగా చిత్రీకరణ అనేది చేస్తారు. ఇక షూట్ చేసినటువంటి పాటను విజువల్ ఎఫెక్ట్ ఎడిటింగ్ కూడా చేస్తారు. ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ద్వారా కట్ చేసి పాట టెంపోకు తగినట్లుగా అడ్జస్ట్ చేసి చక్కగా అతికిస్తారు.

కు మంచి కలర్ టోన్ కూడా విజువల్ ఎఫెక్టివ్ విజువల్ బ్యూటీస్ కూడా ఇస్తారు. ఫైనల్ గా ఇక వీడియోను ఆడియోను సింక్ చేసి అవుట్పుట్ రెడీ చేస్తారు. ఒక్క పాట చిత్రీకరణ అనేది ఇంత ప్రాసెస్ ఉంటుందండి. ఆ పాటను మనం 3 నిమిషాలు లేదా 4 నిమిషాలు లేదా 5 నిమిషాల్లో వెండిపై వెండి తెరపై వీక్షిస్తాం. ఇంత వర్క్ తెర వెనక ఉంటుంది కదా.

0: Pull a moon at all I call a yoni jamana kwano.
1: నందిత రమణ గోగుల ఆలపించిన వేటూరి గీతం యువరాజు చిత్రం నుంచి.

జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సండడే సండడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ అల్లాప్రగడ. ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ వద్ద ఉన్న అత్యంత శుద్ది చేసిన యురేనియం నిల్వలను వదులుకోవడానికి అంగీకరించింది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన అధికారులు వెల్లడించారు. దీంతో వాషింగ్టన్ టెహ్రాన్ల మధ్య త్వరలోనే ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్నారు. యుద్దాన్ని ముగించి హార్ముజ్ను తిరిగి తెరవడమే లక్ష్యంగా ఇరు దేశాలు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు అమెరికా ఇరాన్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఇరాన్లో పర్యటిస్తున్న తమ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ పర్యటన ఫలప్రదంగా ముగిసిందని పాకిస్తాన్ సైన్యం వెల్లడించింది. ఇరువర్గాల మధ్య తుది ఒప్పందానికి దాదాపుగా రంగం సిద్దమైందని పేర్కొంది. ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్లో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలాను అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనకరమైన పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ప్రస్తుతం కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్లలో వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.

మరోవైపు భారత ప్రభుత్వం కూడా ఎబోలాపై అప్రమత్తమైంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్లకు వెళ్లవద్దని హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్ వద్ద కాల్పులు జరిగాయి. సీక్రెట్ సర్వీస్ చెక్ పాయింట్ వద్ద దూసుకొచ్చిన ఓ దుండగుడు బలగాలపై కాల్పులకు దిగాడు. ఎదురు కాల్పులు జరపగా నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడని, అతడిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడని సీక్రెట్ సర్వీస్ అధికారులు తెలిపారు. దాదాపు 15 నుంచి 30 రౌండ్లు కాల్పులు జరిగాయని పేర్కొన్నారు. కాల్పుల సమయంలో అధ్యక్షుడు ట్రంప్ శ్వేతసౌధంలోనే ఉన్నట్లు సమాచారం. కాల్పుల ఘటనను ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలో గదుల కేటాయింపు కోటా రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదలవుతుంది. ఈరోజు 21 మండలాల్లో తీవ్ర వడగాలులు, 214 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ప్రతిష్టాత్మక క్లేకోర్ట్ గ్రాండ్స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ ఈరోజు మధ్యాహ్నం ప్రారంభం కానుంది. స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్క్రాజ్ మణికట్టు గాయంతో టోర్నీ నుంచి తప్పుకోగా వరల్డ్ నంబర్ 1 సీనియర్పై అందరి దృష్టి నిలిచింది. ఇతర 3 గ్రాండ్స్లామ్లు గెలిచిన సీనియర్ ఫ్రెంచ్ ఓపెన్ కూడా సాధించి కెరీర్ గ్రాండ్స్లామ్ పూర్తి చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. సుదీర్ఘకాలంగా తన 25వ టైటిల్ వేటల్లో ఉన్న జోకోవిచ్ మరోసారి పోరాటానికి సిద్దమయ్యాడు. అటు మహిళల విభాగంలో వరల్డ్ నెంబర్ 1 సబలెంక తన తొలి ఫ్రెంచ్ టైటిల్ను సాధించాలని పట్టుదలగా ఉండగా, 4 సార్లు రొలాండ్ గార్లోస్లో విజేతగా నిలిచిన స్వియాటెక్ 5వ టైటిల్ వేటలో నిలిచింది. ఐపీఎల్లో ఈరోజు మధ్యాహ్నం జరగనున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ బెర్త్ సాధిస్తుంది. సాయంత్రం జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వినవచ్చు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: దిస్ ఇస్ ఆకాశవాణి. ద న్యూస్ రెడ్ బై అభిషేక్ ముఖోపాధ్యాయ. External Affairs Minister Dr. S. Jaishankar today said that India-US have a comprehensive global strategic partnership that is deep and broad-based cooperation. The External Affairs Minister said this in his opening remarks during a meeting with US Secretary of State Marco Rubio in New Delhi. He said both nations' relationships impact and influence the world and other regions as well. He said India and US have converging interests in many issues and in many parts of the world. Dr. Jaishankar added that he is looking forward to the talks amid complicated times. He also expressed confidence in having open and productive discussion.
4: We have a very deep, very broad-based cooperation and a relationship that impacts and influences other regions and the world. And that is because we have converging interests on many issues and in many parts of the world. So I look forward to our conversation today. These are complicated times, but strong partners, I'm very confident, will have very open and productive discussions.
3: Bharatiya Janata Party candidate Debangshu Panda has secured a massive lead in the 8th round of counting for the Faulta Assembly by-election. Counting is underway at Diamond Harbour Women's University. Debangshu Panda of the BJP was leading by 31,065 votes when reports last came in. Shambhu

శ్రీనివాస కళ్యాణం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేసేజ్ ఆల్పించిన పాటు విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 12 గంటల 11 నిమిషాలు కూడా దాటి 4 సెకండ్లు. సమయం మన కోసం ఆగదు కదా చిన్నబాబు అంటారు కదా, ఎస్ ఆగదు. ఆగదు ఏ నిమిషం నీ కోసం అన్నట్టు నిమిషం కదా కదా సెకండ్ కూడా ఆగదు. మీకు తెలుసా కార్యక్రమంలోకి ఎంటర్ అయిపోయాం కదా, తెలియని విషయాల గురించి ఎన్నిటినూ మన ఆర్జిస్ చెబుతూ ఉంటారు. నేను కూడా కొన్ని ఆసక్తికరమైన అంశాలను తీసుకొచ్చా. అద్భుతమైన నిర్మాణాలు, ప్రకృతి అద్భుతాల గురించి మాట్లాడుకుందాం. అందమైన నిర్మాణాలు

మానవుని చేత నిర్మించినటువంటి అద్భుతమైన నిర్మాణాలలో తాజ్మహల్ ఒకటి. బబ్బబ్బబ్బా, ఈ నిర్మాణాలు సృష్టికి అద్దం పట్టే కట్టడాలు, ఎంతగానో మనల్ని ఆశ్చర్యపరుస్తాయండి. అంతలా ఆశ్చర్యపడాల్సిన అంశం ఏముంది చిన్నబాబు అంటారా? తాజ్మహల్, చైనా గోడ, రోమన్ కొలోషియం, జోర్ధాన్లోని పెట్రా, ఇవి చాలా అద్భుతంగా ఉన్నటువంటి మానవ నిర్మిత కట్టడాలు. మన దేశంలో ఉన్నటువంటి తాజ్మహల్ చాలా అద్భుతమైన కట్టడం, దీని గురించి మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఉప్పిన చిత్రం నుంచి ఒక పాట విందామా? ఏ ఘోషల్ జస్ప్రీత్ ఆలపించిన పాట.

అద్భుతమైన కట్టడాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. మన దేశంలో నిర్మించినటువంటి తాజ్ మహల్ గురించి మనం ముచ్చటించుకుంటున్నాం. మన దేశంలోని ఈ తాజ్ మహల్ చాలా అద్భుతమైన కట్టడం కదా. ఈ తాజ్ మహల్ నిర్మాణం కోసం అన్ని ప్రాంతాల నుంచి తెచ్చినటువంటి సరుకులను తాజ్ మహల్ నిర్మాణంలో ఉపయోగించారు. 1000 కన్నా ఎక్కువ ఏనుగులు ఈ భవన నిర్మాణ సరుకులు మోయడానికి ఉపయోగించారట. ముఖ్యంగా రాజస్థాన్ నుంచి స్వచ్ఛమైన తెల్లని పాలరాయితీని, పంజాబ్ నుండి పచ్చాని, చైనా నుండి స్ఫటికాను తీసుకొచ్చారు. అంతేకాదండి, టిబెట్ నుంచి మణి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వైఢూర్యం, శ్రీలంక నుండి నీలం, అరేబియా నుండి ఎరుపు రాయి తీసుకురాబడ్డాయి. 28 రకాల రత్నాలు, రత్న ఖచ్చితాలు తెల్ల పాలరాయిలో పొదిగబడ్డాయి. ఈ తెల్లని పాలరాయిలో ఈ రత్నాలు, రత్న ఖచ్చితాలు చక్కగా అందంగా డిజైన్ చేసి పొదిగించబడ్డాయి. ₹20,000 పనివారు ఉత్తర భారతదేశం నుండి నియమింపారు. అలా నియమించినటువంటి వారిలో చాలా మంది ఉన్నారండి శిల్పులు. సిరియా, పర్షియా నుండి నగసి వ్రాతకారులు, దక్షిణ భారతదేశం నుంచి చిక్కుడు పనివారు, తర్వాత సిస్టాన్, బలూచిస్తాన్ నుంచి రాతిని కోసేవారు, గోపుర నిర్మాణం కోసం నిపుణులు, ఇంకా 30 మందితో సృజనాత్మకంగా అంటే క్రియేటివిటీ ఉన్నటువంటి వారిని కూడా తెప్పించి ఆ పుష్పాలను చాలా అందంగా చెక్కించారు.

0: ഭാരതി എഫ് എം 101.3.
1: വീണ വേണുവൈന സരിഗമ വിന്നാവാ.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ని నేడే సంప్రదించండి.
2: ఆకాశవాణి సమయం 12:30.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. భారత్ అమెరికా దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తృత సహకారానికి వీలు కల్పిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల 8వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఎబోలా వైరస్ కారణంగా 200 మందికి పైగా మరణించిన కాంగో రిపబ్లిక్ దేశానికి ప్రయాణించరాదని మన దేశం సూచిక జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ తోనూ, కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తోనూ తలపడతాయి. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఈవేళ ప్రారంభమవుతుంది. భారత్ అమెరికా దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తృత సహకారానికి వీలు కల్పిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో జరిగిన సమావేశంలో ప్రారంభోపన్యాసం చేస్తూ ఆయన, ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు ప్రపంచంతో పాటు అనేక ప్రాంతాలపై కూడా ప్రభావం చూపుతాయన్నారు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో అనేక అంశాల్లో భారత్ అమెరికాలకు ఒకే విధమైన ఉమ్మడి ప్రయోజనాలున్నాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు. సంక్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల మధ్య ఈ చర్చలు జరగడంతో తాను ఎంతో ఉత్సుకతతో ఉన్నానని, ఈ సమావేశంలో ఫలవంతమైన

0: చర్చలు జరుగుతాయని తనకు నమ్మకం ఉందని డాక్టర్ జయశంకర్ చెప్పారు.
1: We have a very deep, very broad-based cooperation and a relationship that impacts and influences other regions and the world. And that is because we have converging interests on many issues and in many parts of the world. So I look forward to our conversation today. These are complicated times, but strong partners, I'm very confident, will have very open and productive discussions.
0: డాక్టర్ జయశంకర్ ఈ రోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ద్వైపాక్షిక సమావేశం జరుపుతున్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం నిన్న మన దేశానికి చేరుకున్నారు. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రక్షణ, వ్యూహాత్మక సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్టివిటీ, విద్య, పౌర సంబంధాలతో కూడిన వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న ప్రగతి గురించి ఇద్దరు సమీక్షించారు. ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్ అమెరికాలు కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పశ్చిమాసియాలోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అమెరికా దృక్పథాన్ని రూబియో ఈ సందర్భంగా ప్రధానమంత్రికి వివరించారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అధ్యక్షత వహిస్తాగా ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు ముటెగి, మార్కో రూబియోలు పాల్గొంటారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల 8వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దేవాన్షు పాండా భారీ ఆధిక్యం సాధించారు. డైమండ్ హార్బర్ విమెన్స్ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా అందిన నివేదిక ప్రకారం బీజేపీ అభ్యర్థి అయిన దేవాన్షు పాండా 31,065 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సిపిఐఎం అభ్యర్థి శంభునాథ్ కుర్మి 2వ స్థానంలోనూ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు చెందిన అబ్దుల్ రజాక్ ముల్లా 3వ స్థానంలోనూ, ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ 4వ స్థానంలోనూ కొనసాగుతున్నారు. ఫాల్టా నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 14 టేబుళ్లపై 21 రౌండ్ల పాటు ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. బీబీ జీరాంజీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. ఏ వ్యక్తి అయినా, సంస్థ లేదా విద్యా సంస్థలు ఈ చట్టానికి సంబంధించి తమ అభ్యంతరాలను, సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చునని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికసిత్ భారత్ జీరాంజీ చట్టం 20 సంవత్సరాల నాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో అమలు కానుంది. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచుతున్నారు. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని 33వ సెక్షన్ ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. కొత్త చట్టం వేతనాల చెల్లింపు సకాలంలో పారదర్శకంగా, జవాబుదారీతనంతో జరిగేలాగా ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుంది. అలాగే నిర్దేశిత సమయంలోగా పని కల్పించని పక్షంలో అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అందించే నిబంధన కూడా ఈ చట్టంలో కొత్తగా చేర్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో, ఉగాండా, దక్షిణ సుడాన్ లో ఎబోలా వ్యాప్తి తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భారత పౌరులెవరూ ఆయా దేశాలకు అత్యవసరం కాని ప్రయాణాలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం ఆయా దేశాల్లో నివసిస్తున్న భారతీయులు లేదా అక్కడికి ప్రయాణించే భారత పౌరులు స్థానిక అధికారులు జారీ చేసిన ప్రజారోగ్య మార్గదర్శక సూత్రాలను ఖచ్చితంగా పాటించాలని, అలాగే ముందస్తుగా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మన ప్రభుత్వం ఆదేశించింది. భారత్ లో ఇప్పటివరకు ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో డిఆర్సీ ఉగాండాలో ఎబోలా వ్యాధి వ్యాప్తి చెందినట్లు నివేదికలు రావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఎబోలా వ్యాప్తిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ గా ప్రకటించింది. ఎబోలా వ్యాధి అనేది ఎబోలా వైరస్ కు చెందిన బొండి బ్యూగో వైరస్ వల్ల వచ్చే ఒక రకమైన వైరల్ హెమరేజిక్ జ్వరం. అత్యధిక మరణాల రేటు కలిగిన ఒక తీవ్రమైన వ్యాధిగా దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ప్రస్తుతం ఈ వైరస్ వల్ల సంక్రమించే వ్యాధిని నివారించడానికి లేదా చికిత్స అందించేందుకు ఎలాంటి వ్యాక్సిన్లు గాని చికిత్స పద్దతులు గాని

అందుబాటులో లేవు. ఇంతవరకు కాంగోలో ఇబోలా వ్యాప్తి కారణంగా మరణించిన వారి సంఖ్య 204 పెరిగినట్లు అధికారులు తెలియజేశారు. 867కు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఈరోజు రైలు పట్టాలపై జరిగిన శక్తివంతమైన పేలుళ్లలో కనీసం 30 మంది మరణించారు, పలువురు గాయపడ్డారు. బలూచిస్తాన్ రాజధాని నగరం క్వెటాలోని చమన్ ఫాటక్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక రైలు పాక్షికంగా దెబ్బతినగా ఆ ప్రాంతంలో పార్క్ చేసి ఉన్న 10 వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ సంఘటన అనంతరం క్వెటా అంతటా ఉన్న ప్రభుత్వాసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు వైద్య సిబ్బందిని అత్యవసరంగా రప్పించారు. పేలుడు సంభవించిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా పెషావర్ వైపు వెడుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ను క్వెటా రైల్వే స్టేషన్లోనే నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలియజేశారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో కూడా అనేక ప్రాంతాల్లో ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కోస్తా ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో గంగానదీ పరివాహక ప్రాంతాలు, ఒడిశా రాష్ట్రాల్లో కూడా పగటిపూట తీవ్రమైన వేడి నెలకొంటుందని, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీవ్రమైన వడగాడ్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండవేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని కూడా వాతావరణ శాఖ సూచించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ 2 మ్యాచ్లు జరుగుతాయి. మొదటి మ్యాచ్లో ముంబైలోని వాంఖేడే స్టేడియంలో మధ్యాహ్నం 3:30 ముంబై ఇండియన్స్తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. రెండో మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అట్ల మధ్య జరుగుతుంది. సాయంత్రం 7:30 రెండో మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ 125వ సంచిక ఈరోజు ప్యారిస్లో ప్రారంభమవుతుంది. నోవాక్ జోకోవిచ్ రికార్డు స్థాయిలో తన 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కోసం పోటీ ప్రారంభిస్తారు. ప్రపంచ నెంబర్ 1 క్రీడాకారుడు యానిక్ సిన్నర్, అలెగ్జాండర్ జ్వెరేవ్ కూడా పురుషుల సింగిల్స్ మ్యాచ్లాడతారు. మహిళల విభాగంలో కోకో గాఫ్ క్రితంసారి ఛాంపియన్ కాగా ప్రపంచ నెంబర్ 1 అరియానా సబలెంక కూడా పోటీలో ఉన్నారు. విశేషాలు మరొకసారి. భారత్ అమెరికా దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తృత సహకారానికి వీలు కల్పిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఎబోలా వైరస్ కారణంగా 200 మందికి పైగా మరణించిన కాంగో రిపబ్లిక్ దేశానికి ప్రయాణించరాదని మన దేశం భారత పౌరులకు సూచిక జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్తోనూ, కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తోనూ తలపడతాయి. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఈవేళ ప్రారంభమవుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: भारती एफएम 101.3।
1: స్టూడియోలో సమయం చూస్తే 12:45 దాటి 10 సెకన్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. మీకు తెలుసా వింటున్నారు విత్యురాజే చిన్నబాబు. మీకు తెలుసా కార్యక్రమంలో మరి మానవ నిర్మితమైనటువంటి అద్భుతమైన కట్టడాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తాజ్ మహల్ అద్భుతమైన నిర్మాణం, ఆగ్రాలో నిర్మించబడింది. చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ని కోసం, వారి జ్ఞాపకార్థ కోసం నిర్మించారు. దీని నిర్మాణ సమయం దాదాపుగా 22 సంవత్సరాలు పట్టింది. 1632లో ప్రారంభమైన తాజ్ మహల్ నిర్మాణం 1653వ సంవత్సరం వరకు పూర్తి చేశారు. ఈ కట్టడం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు తాజ్ మహల్ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పంచిన పాట

ప్రకృతిలో ఎన్నో అద్భుతాలలో ఒకటైన కిలిమాంజారో పర్వతం. దీని గురించి కొన్ని ముచ్చట్లు. ఈ కిలిమాంజారో పర్వతం టాంజానియా దేశంలో భూమధ్య రేఖకు సమీపంలో ఉంది. ఈ పర్వతం ప్రపంచంలో గల పర్వత శ్రేణులతో సంబంధం లేకుండా ఒంటరిగా నిల్చున్న అతిపెద్ద అగ్నిపర్వతం.

సముద్ర మట్టానికి 5,895 మీటర్ల ఎత్తులో ఉంది ఈ పర్వతం. భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్నప్పటికీ దీని శిఖరం ఎల్లప్పుడూ మంచుతో కప్పబడి ఉంటుందట. అయితే పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఈ మంచు త్వరలోనే కరిగిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారండి. కదా, మరికొన్ని బడ్జెట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు రోబో చిత్రానికి జయవిద్దాలి సినిమా ఆల్పించిన పాట

0: ఉండొచ్చు. ఎంచుకోండి.
1: ప్రపంచంలోని 7 ప్రధాన శిఖరాలలో ఇది ఒకటి కిలిమాంజరో పర్వతం.

0: కొంచెం ఎంచుకోండి.
1: ప్రపంచంలోని 7 ప్రధాన శిఖరాలలో ఇది ఒకటి కిలిమాంజరో పర్వతం. ఈ పర్వత ప్రాంతం ఒక జాతీయ ఉద్యానవనం కూడా ఉందండి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది ఇదే కిలిమాంజరో నేషనల్ పార్క్.
2: తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం తొంభై సంవత్సరాల మధురవాణి మీ ఆకాశవాణి.
3: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
4: ఏదో బాగానే ఉన్నాన్లే.
3: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
4: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
3: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
4: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
3: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
4: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
3: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
4: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
3: ఆఫ్ కోర్స్.
5: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా
3: ఓన్లీ ఆన్ విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష ఈరోజు జరుగుతోంది. రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం పట్టణాలలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. తిరుపతిలో యూపీఎస్సీ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతిలోని 8 కేంద్రాల్లో 5096 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. పాకిస్తాన్లో ఘోర దుర్ఘటన జరిగింది. క్వెట్టా ప్రాంతంలోని రైల్వే స్టేషన్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోగా 50 మందికి పైగా గాయపడ్డారు. ఆర్మీ జవాన్లు వారి కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్న రైలు స్టేషన్ సమీపంలోకి రాగానే ఒకసారిగా పేలుడు సంభవించింది. ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. తన వద్ద ఉన్న అత్యంత శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వదులుకోవడానికి అంగీకరించింది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన అధికారులు వెల్లడించారు. దీంతో వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య త్వరలోనే ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్నారు. యుద్దాన్ని ముగించి హార్ముజ్ను తిరిగి తెరవడమే లక్ష్యంగా ఇరు దేశాలు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఇరాన్లో పర్యటిస్తున్న తమ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ పర్యటన ఫలప్రదంగా ముగిసిందని పాకిస్తాన్ సైన్యం వెల్లడించింది. ఇరు వర్గాల మధ్య తుది ఒప్పందానికి దాదాపుగా రంగం సిద్దమైందని పేర్కొంది. ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్లో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలాను అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనకరమైన పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.

ప్రస్తుతం కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్లలో వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు భారత ప్రభుత్వం కూడా ఎబోలాపై అప్రమత్తమైంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు ప్రయాణించవద్దని హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. ఈరోజు 21 మండలాల్లో తీవ్ర వడగాలులు, 214 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ప్రతిష్టాత్మక క్లే కోర్ట్ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ ఈరోజు మధ్యాహ్నం 2:30 ప్రారంభం కానుంది. స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్క్రాస్ మణికట్టు గాయంతో టోర్నీ నుంచి తప్పుకోగా వరల్డ్ నంబర్ 1 సిన్నర్పై అందరి దృష్టి నిలిచింది. ఇతర 3 గ్రాండ్ స్లామ్లను గెలిచిన సిన్నర్ ఫ్రెంచ్ ఓపెన్ కూడా సాధించి కెరీర్ గ్రాండ్ స్లామ్ను పూర్తి చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. సుదీర్ఘకాలంగా తన 25వ టైటిల్ వేటలో ఉన్న నొవాక్ జోకోవిచ్ మరోసారి పోరాటానికి సిద్దమయ్యాడు. ఐపీఎల్లో ఈరోజు మధ్యాహ్నం జరగనున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ బెర్త్ను సాధిస్తుంది. సాయంత్రం జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

సీతమ్మ వాకిట్లో సినిమాల్ని చిట్టుచ్చటానికి కార్తీక అంజనా స్వామి ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 1 గంట 7 నిమిషాలు దాటి 40 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై ధీరా స్త్రీల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధీరా కార్యక్రమంలో మనం ఈ రోజున ఏం చెప్పుకుందాం? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల సంక్షేమం, భద్రత మరియు సాధికారత కోసం పలు ప్రతిష్టాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టింది. వాటిలో అత్యంత ముఖ్యమైన పథకాల గురించి మాట్లాడుకుందాం. ప్రధానమంత్రి ముద్రా యోజన మహిళ పారిశ్రామికవేత్తలు మరియు చిన్న వ్యాపారులు చేసుకునే మహిళలకు 10 నుంచి 20 లక్షల వరకు ఎలాంటి పూచికత్తు లేకుండా రుణాలు లభిస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అద్భుతమైన పథకాలను అమలు చేస్తున్నాయి. వీటిలో వ్యాపార రంగాల నుంచి ఉచితమైన ప్రయాణాలు, పింఛన్లు, ప్రత్యేకమైన పొదుపు పథకాలు చాలానే ఉన్నాయి. వ్యాపార రుణాలు ఉన్నాయి, ఉచిత ప్రయాణాలు ఉన్నాయి, పింఛన్లు ఉన్నాయి, ప్రత్యేకమైన పొదుపు పథకాలు కూడా ఉన్నాయి. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు సిద్ధార్థ రాయ్ చిత్రం నుంచి పాట విందాం.

0: ఆదిత్య 369 చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన మెనలకంటి గీతం వినేశారు.
1: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
2: ఏదో బాగానే ఉన్నాన్లే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
3: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా,
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: సమయం 1 గంట 20 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. విజయవాడలో రెవెన్యూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలు ఎంతో పారదర్శకంగా జరిగాయని పురపాలక పట్టణ అభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. వార్తల వివరాలు. రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్దిదారులకు ఆయన ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 106 మంది లబ్దిదారులకు 44,50,000 రూపాయల విలువైన చెక్కులను అందించినట్లు చెప్పారు. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లోనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 13,60,00,000 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేస్తూ,
1: ఏ వారం చూసినా కూడా వారం తిరగకుండా 100,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మన కార్యాలయం దగ్గరికి మనం అందజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20-22 నెలలైంది. ఈ 20-22 నెలల్లోనే మనం

0: నియోజకవర్గంలోనే ఇప్పటికీ 13 కోట్ల 60 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చేస్తూ ఉన్నాం. ఏ ఆసుపత్రికి వెళ్ళినా మీరు బిల్లులు తెచ్చుకుంటే ఈవేళ మీకు కొంత ఆశ్రయిస్తున్నాం చెప్పులు ఇచ్చి.
1: రెవెన్యూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 3 నియోజకవర్గంలో 63 మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్తో కలిసి ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో 8 కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించడం అభినందనీయమని తెలిపారు. గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం దీనదయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి పరిధిలో వ్యక్తిగత సంస్థ రుణ దరఖాస్తు డిజిటల్ రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా ఎంఎస్ఎంఈ యూనిట్లు స్థాపించేందుకు 10 లక్షల రూపాయల వరకు వ్యక్తిగత రుణాలు పొందవచ్చని చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, ఫుడ్ ప్రాసెసింగ్, మిల్లెట్లు, మష్రూం, తేనె ఉత్పత్తి, చేపల ప్రాసెసింగ్ వంటి రంగాలకు ప్రాధాన్యం ఇస్తారని వెల్లడించారు. గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకులు స్త్రీనిధిని సంప్రదించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహించనుంది. జూన్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించి జూన్ 21వ తేదీన అమరావతిలో 25,000 మందితో రాష్టస్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఒక్కో జిల్లాలో ఒక్కో వర్గంతో వినూత్నంగా యోగాంధ్ర నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో పోలీసులతో, తూర్పుగోదావరి జిల్లాలో ఖైదీలతో ఇలా 28 జిల్లాలకు 28 ప్రత్యేక థీమ్లను ఖరారు చేసింది. ప్రతి జిల్లా కేంద్రంలో 1,000 మంది చొప్పున పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలు ఎంతో పారదర్శకంగా జరిగాయని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు పట్టణ నియోజకవర్గ పరిధిలోని పరమేశ్వరీనగర్ ట్రంక్ రోడ్డు ప్రాంతాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ది పనులను ఆయన అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద నెల్లూరు నగరంలో చేపట్టిన అభివృద్ది పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. నగరపాలక సంస్థ పరిధిలోని 14 ఉన్నత పాఠశాలలను విద్యా సంవత్సరం ప్రారంభంలోగా ఆధునీకరిస్తామని చెప్పారు. పరమేశ్వరీనగర్లో మైనార్టీ విద్యార్థుల కోసం అన్ని వసతులతో ఉన్నత పాఠశాలలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం 39వ వార్డులో ఈరోజు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్పొరేషన్ సిబ్బంది బ్లీచింగ్ పౌడర్ను నిల్వ చేసే గోడౌన్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతిలో జరుగుతున్న యూపీఎస్సీ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఈరోజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతిలోని 8 పరీక్షా కేంద్రాల్లో 5,096 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వివరించారు. గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్, అనుబంధ పాలిటెక్నిక్ కాలేజీలలో వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించింది. 10వ తరగతిలో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండానే 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చని విశ్వవిద్యాలయం తెలిపింది. విశాఖపట్నం జిల్లాలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల

0: విభాగం అధికారులు, సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలతో ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. జూన్ 15వ తేదీ నుంచి జులై 14వ తేదీ వరకు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించాలని సూచించారు. ప్రతి బీఎల్ఓ విధిగా క్షేత్రస్థాయిలో సందర్శించి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేసి తదుపరి ప్రక్రియలను పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్టంలో ఎండల తీవ్రత కొనసాగుతుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 214 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉండే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ పేర్కొన్నారు. ప్రజలు వీలైనంత వరకు మధ్యాహ్న సమయంలో ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. ముంబైలోని వాంకడే స్టేడియంలో ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మరో మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ స్టేడియంలో ఈ రాత్రి 7:30కు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా నిన్న జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ జట్టుపై పంజాబ్ కింగ్స్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. విజయవాడలో రెవెన్యూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలు ఎంతో పారదర్శకంగా జరిగాయని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

సింహస్వప్నం చూడండి కసిపి బాలసుబ్రహ్మణ్యం పిసిసిలు ఆల్పించిన ఆత్రేయ గీతం వినేశారు. స్టూడియోలో సమయం చూస్తే 1:34 దాటి 54 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. ధీరా వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. ధీరాలో స్త్రీల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకుంటున్నాం. సుకన్య సమృద్ధి యోజన, ఆడపిల్లల భవిష్యత్తు, చదువు, వివాహం కోసం పోస్ట్ ఆఫీసులో లేదా బ్యాంకుల్లో ఈ ఖాతాను తెరవచ్చు. ఇందులో సంవత్సరానికి 250,000 నుంచి 1,50,000 వరకు డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రధానమంత్రి మాతృవందన యోజన పిఎంఎంవై, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఆర్థిక సహాయం కింద మొదటి కాన్పుకు 5,000 వరకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. మరికొన్ని బడ్జెట్లో మాట్లాడుకుందాం. అందుకంటే ముందు శీలానికి శిక్ష చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసిసిలో ఆలపించిన పాట.

ఇది ఎక్కడో ఒక దిక్కులో ఉదయించే ఆ సూర్యునిలా ఎన్నో కమలాలను కవ్విస్తాను గగనాలను దున్నేస్తాను ఎక్కడో ఒక దిక్కులో ఉదయించే ఆ సూర్యునిలా ఎన్నో కమలాలను

వాయిస్ చిత్రానికి కార్తీక్ చిత్ర శివరామన్ ఆల్పించిన ఎర్ రెహమాన్ పాట వినేశారు. ధీరా వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. ధీరా కార్యక్రమంలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సంక్షేమం, భద్రత మరియు సాధికారికత కోసం పలు ప్రతిష్టాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టింది. వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. డ్వాక్రా రుణాలు, మహిళా సంఘాల కుటుంబాల పిల్లలు ఉన్నత విద్య కోసం, వారి కుమార్తెల వివాహాల కోసం పావులా వడ్డీతో 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు సులభ వాయిదాలతో రుణాలు అందిస్తోంది మన ప్రభుత్వాలు.

అమ్మ నన్న ఓ తమిళమ్మాయి చిత్రానికి చక్రీ కౌశల్య ఆల్పించిన సాహితీ గీతం వినేశారు. మీరంతా ఆర్చేంజ్ చేసి వింటున్నారు వేదు భారత ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. ఇప్పుడు వింటారు దసరా చిత్రానికి రామ్ మిర్యాల ధీ ఆలపించిన పాట.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
2: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
3: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
3: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
4: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
5: సౌందర్య సౌందర్య కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సౌందర్య సౌందర్యలో చిన్నబాబు అడిగే ప్రశ్నలకు సమాధానాలు వాట్సాప్ ద్వారాగా పంపించాలి. ఆ విషయం అందరికీ తెలిసిందే కదా. 0662 4111 నంబర్కు వాట్సాప్ చేయండి. అంతకంటే ముందు మన ఫ్రెండ్స్ కొంతమంది వాట్సాప్ చేశారు, చూద్దాం. సో కోఇన్సిడెన్స్, సేమ్ సాంగ్ ఇస్ ప్లేడ్ ఆన్ వివిధ భారతి విజయవాడ అండ్ హైదరాబాద్ స్టేషన్ అంటున్నారు. అవునా? ఇది ఎప్పుడు పంపించారండి? 11:30 పంపించారండి. ఎస్, అయ్యే బాబు, అవునా? ఓకే, సేమ్ సాంగ్ అయితే తెలియదు కదా నేను ఏది ప్లే చేశానో, వాళ్ళు కూడా అది ప్లే చేశారు అనుకుంటాను. అప్పల్ రాజు గారు పెద్ద జోగన రకాల నుంచి, హాయ్ చిరుబాబు, వచ్చేసావా? ఇక మామూలుగా ఉండదు ఈ ఆదివారం. ఈ ఆదివారం చికెన్ దమ్ బిర్యానీ లాంటి ఫుల్ మీల్స్ పాటల రూపంలో తీసుకువచ్చావు కదా, అందుకే ఇక భోజనం కట్. పాటలకి డాన్స్ చేయడమే నా పని. సాంద్రీ సాంద్రి నెక్స్ట్ వేరే లెవెల్లో ఉండాలంటున్నారు. అబ్బో, బాగానే ఉందండి అప్పల రాజు గారు. జరుపుతున్న పిచ్చి గారి కుటుంబ సభ్యులు కొత్తరాలపల్ నుంచి సౌందర్య సౌందరికి స్వాగతం అంటున్నారు. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ చిరుబాబు గారు, సులోచన కరీంనగర్ నుంచి శుభ మధ్యాహ్నం అందరికీ అంటున్నారు దంబోజి వెంకటాచార్య వారి కుటుంబ సభ్యులు. నెక్స్ట్ అల్మాస్ గూడ దంబోజి వెంకటాచార్య గారు. ఏంటండి అల్మాస్ గూడ అని పెట్టారు? అల్మాస్ గూడ నుండా? కామర్తి శంకర్ రాజుల నుంచి హాయ్ అంటున్నారు. కొండిటి శ్రీదుర్గ గారు పంపించారు హాయ్ అంటూ. నెక్స్ట్ ఎవరు, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారండి. ఎస్, హాయ్, మీ పేరండి? అంకే గారా? ఓకే, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సౌందర్య సౌందర్య అంటున్నారు. గణేష్ రాజు కర్నూలు కాన్పూర్ నుంచి పంపించారు సౌందర్య సౌందర్యకి స్వాగతం అంటూ. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. శుభ మధ్యాహ్నం చిన్నబాబు గారు, ఎలా ఉన్నారు? క్షేమమైన సందర్య సుందరికి స్వాగతం. మహమ్మద్ దినేతుల భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి నాకు అందిన వాట్సాప్ మెసేజ్లు అన్నీ కూడా ఇవేనండి.

0: అందరేసందులో
1: ఫస్ట్ క్వశ్చన్ గెట్ రెడీ. నాకు రెక్కలు ఉన్నాయి కానీ పక్షిని కాను, రోజంతా తిరుగుతాను, మా తిరుగుతూ తిరుగుతున్నాను కదా అని ప్రాణిని కాదు, ప్రాణవాయువునేమీ పీల్చను, ఎక్కడికి వెళ్ళను, కాకపోతే తిరుగుతాను కానీ ఎక్కడికి వెళ్ళను, రోజంతా తిరుగుతాను ఎక్కడికి వెళ్ళను. నీ నెవరిని చాలా ఈజీగా ఉంది కదా, నేను చెప్తుంటే నాకే డబ్బు వస్తుంది అంటే ఈజీ క్వశ్చన్ అడిగానా ఏంటని. నాకు రెక్కలు ఉన్నాయి పక్షిని కాను, రోజంతా తిరుగుతాను ఎక్కడికి వెళ్ళను, గాలిని నేను పీల్చలేను, ప్రాణిని కాదు, నేనెవరిని. ఆన్సర్ తెలిసిపోయిందా? వెంటనే 0662421 నంబర్కు వాట్సాప్ చేయండి. సందరే సందరే వింటున్నారు.

వైద్యరాజి చిన్నబాబు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం ఆలపించిన వేటూరి గీతం వింటున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుంచి

సౌందర్య సందర్యంలో నాకు ఈజీ క్వశ్చన్ అడిగాను, ఎందుకంటే మన ఆర్జెస్ చాలా మంది అడిగిన ప్రశ్న అనుకుంటాను. ఆ ప్రశ్నలోనే సమాధానం కూడా మీకు దొరికిపోయింది, వెంటనే మీరు క్యాచ్ చేశారని కూడా అనుకుంటున్నాను. ఎవరెవరు పంపించారు చూద్దాం, ఎవరు ఎవరు మీరెవరు చూద్దాం. నిజామాబాద్ వెంబడినండి మహమ్మద్ జరిదని స్నేహమాన రైట్ ఆన్సరే పంపించారండి. మ్యాక్సిమం అందరూ రైట్ ఆన్సరే పంపిస్తారు, తెలిసిన ప్రశ్నే కదా. ఎట్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి రైట్ ఆన్సర్. అప్పలరాజు గారు పెడన జోగానందరా అక్కడి నుంచి మొదటి పాటతోనే 100కి 100 మార్కులు కొట్టేసి వచ్చాను బాబు. అబ్బా సూపర్, అయితే నేను పాస్ అయిపోయానమాట. రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు విమానం అంటున్నారు. అబ్బా విమానం తిరుగుతుంది కదా, ఒక చోట నుంచి మరో చోటుకి వెళుతుంది కదండి. ఒకే ఒక్కడు గారు, అక్కడే ఉంటాను, తిరుగుతాను కానీ అక్కడే ఉంటాను. అక్కడే క్లూ దొరికిపోయింది. కలవందలపాడు నుంచి కాశీమూర్తి చేయాలి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ వంశీ రాజ్ గుంటూరు నుంచి ఏరోప్లేన్ అంటున్నారు. కొడెటి శ్రీదుర్గ గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరో అజ్ఞాత శ్రోత పంపించారు ఆన్సర్ మొబైల్ అంటూ. కాళ శ్రీనివాసరావు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, హాయ్ హాయ్ సార్ దిస్ ఇస్ రాజ్ ఫ్రమ్ కర్నూల్, ఆన్సర్ ఈజ్ రైట్. ఓకే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం, రైట్ ఆన్సర్ పంపించారు. నమస్తే చంద్రబాబు గారు అంటూ ఎరమిలి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు చూద్దాం, చాపరాల అరుణ గారు విజయవాడ నుంచి, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, ఎస్ షరీఫ్ బాబు గారా, షరీఫ్ రైట్ ఆన్సర్ పంపించారు. వీరు ఎక్కడి నుంచి పంపించారు, పంపించలేదు ఆన్సర్. ఓకే అమీదా బేగం గారు, షరీఫ్ గారు, నాగుల్ మీరా వీరంతా పంపించారు. ఎస్ రంభవరం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు చూద్దాం, పని సత్యశ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. మహాలక్ష్మి గారు, నారాయణరావు గారు ఫ్రమ్ విజయవాడ మధురా నగర్ రైట్ ఆన్సర్. ఆయన నమస్తే అండి, సందరికి స్వాగతం. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేశ్వర శ్యామల, రైట్ ఆన్సర్. ఓకే ఒక్కసారి భోజనం చేశారా సార్? నేను భోజనం చేశానండి. పాలం పొలయాలగడ నందరి నుంచి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ముజఫర్ నగర్ నుండి అనురాధ, తులసి, రాఘవేంద్ర, రామ, కార్తీక, వెన్నెల, ఎస్ మల్ మదన్ కుమార్ గారు రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు. నెక్స్ట్ నెల్లూరు డిస్టిక్ ఎక్కడి నుంచి పంపించారు, బంద్రపల్లి నుంచి అంకయ్య గారు. అంకయ్య గారు గడ్డం, ఇంటి పేరు గడ్డం అనుకుంటా, రైట్ ఆన్సర్ పంపించారు. జీరెడ్డ నంజీవ కాలనీ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, తరాలపల్లి నుంచి జరుపతులు బుచ్చి గారు రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా షబానా పెద్దగూడెం నుంచి పంపించారండి, పెద్దగూడెం విలేజ్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ గణేష్ రాజు శ్రీనివాస్ కాన్పూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు, లతా ఫ్రమ్ వియూర్ రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఓకే అక్కడ ఇప్పుడు పంపించారు రైట్ ఆన్సర్. ఇప్పుడే ట్యూన్ చేశానండి, క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. ఆహా క్వశ్చన్ అంటే నాకు రెక్కలు ఉన్నాయి, పక్షిని కాను, రోజంతా తిరుగుతాను, ఎక్కడికి వెళ్ళను, అలానే నేను గాలిని పీల్చలేను, ప్రాణిని కాదు, నేను ఎవరిని? అనంతపురం సర్రాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జరిదిన శ్రీభారి జరిదిన పంపించి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. సుదర్శన్ కృష్ణా జిల్లా నుంచి మచిలీపట్నం రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, బెన్నే ఓకే అది ఆన్సర్ అంటూ మొబైలా, కాదండి రిషి గారు, వినయ్ వీరంతా పంపించారు ఆన్సర్. ఎక్కడి నుంచి అనేది పంపించలేదు, బట్ రాంగ్ ఆన్సర్ మొబైల్. కొంకాల గ్రామరండి అరవింద లహరి గురు వీరంతా పంపించారు రైట్ ఆన్సర్. శుభ మధ్యాహ్నం కాళా శ్రీనివాసరావు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు చూద్దాం, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట నుంచి రైట్ ఆన్సర్. తర్వాత సులచిన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. అప్పలరాజు గారు ఓకే 45 డిగ్రీలు ఎండ వేడికి కూడా రెక్కలు లెక్క చేయకుండా ఎంజాయ్ చేస్తున్నామంటే అది కేవలం సినిమా పాటల వల్లే. అబ్బా సూపర్. నెక్స్ట్

ఎవరు పంపించారు? రమా గారు. రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ ఏంటంటే, మనం డైలీ రోజు ఇప్పుడు ఉన్న ప్రస్తుత కాలంలో ఎండాకాలంలో ఫ్యాన్ వేసుకుంటాం కదా, అదేనమాట. రెక్కలు ఉన్నాయి పక్షిని కాను, రోజంతా తిరుగుతాను ఎక్కడికి వెళ్ళను, గాలిని పీల్చను బట్ గాలిని ఇస్తాను, నేను ప్రాణిని కాను బట్ అది ఫ్యాన్. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్. నేను ఒక పాట వినిపిస్తాను, చిత్రం పేరు గుర్తుపడతారా? ఆల్రెడీ ఒకసారి విన్నారు, ఒకసారి చాలాసార్లు విన్నారు ఈ పాటను. పాట వినిపిస్తాను, సినిమా పేరు పంపించండి చాలు. 0662414 నెంబర్కు వాట్సాప్ చేయండి. సౌందర్య సౌందర్య వింటున్నారు వీత్యురాజ్ చిరబాబు. పాట జాగ్రత్తగా వినండి, చిత్రం పేరు పంపించండి.

0: 2:49:17
1: సౌందర్యసాధనారు విత్యురాజి చిన్నబాబు.
0: చిన్నబాబు ఒక పాట ప్లే చేశాడు, అది ఏ చిత్రంలో దాన్ని అడిగాడు, చాలా మంది పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి రిటర్న్స్ రే పంపించారండి. ఓ సూపర్, ఆల్రెడీ విన్నారు కదా. అప్పలరాజు గారు పెడన జోగంద్రరావు కాలనీ నుంచి రిటర్న్స్ రే పంపించారండి. నెక్స్ట్, చిన్నబాబు గారు మీరు ప్రోగ్రాంకు రాని రోజుల్లో కూడా ప్రతిరోజు కొంతమంది శ్రోతలు మీ పేరుని స్మరించుకుంటూనే ఉన్నారు. స్మరణకు వస్తున్నాడు ఈ చిన్నబాబు. థ్యాంక్ యూ అండి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. తర్వాత ఎవరు? నెక్స్ట్ బన్నే సరోజిని ఫ్రమ్ ఎస్ కృష్ణారం నుంచి. ఆన్సర్ రైట్ ఆన్సర్, సూపర్. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి పంపించారండి అనురాధ, తులసి, రాఘవేంద్ర, రామ, కార్తీక, వెన్నెలపల్లి, మదన్ కుమార్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? మూవీస్ అంటూ పంపించారు కదా బ్రూ, మీ పేరండి? రాజీ ఫ్రమ్ కర్నూల్. రైట్ ఆన్సర్ పంపించారు రాజీ గారు. గోవనెంట్ల గ్రామం నుండి లక్ష్మీదేవి గారు పంపించారు. రంగస్వామి శెట్టి, లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. రమ గారు పంపించారు. నెక్స్ట్ అక్కరపాక నుంచి అనమాట రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత జగ్గిపేట నుంచి పంపించారండి పేరు నాగా. రైట్ ఆన్సర్ పంపించారు మీరు కూడా, సూపర్. నెక్స్ట్ పని సత్యశ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్. ఎక్కువ సార్లు ప్లే చేశారు కాబట్టి చెప్పారనమాట. అసలు ప్లే చేయని సాంగ్ పెడితే అబ్బో మేమే కాచిరు బాబు, నువ్వు కూడా చెప్పలేమంటారు. కలవదలపాడు నుంచి కాశీమూర్తి చేయాలి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు రైట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ఎస్ ప్రకాష్ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పంపించారు గుంటూరు నుంచి వంశీ రాజ్ రైట్ ఆన్సర్. ఓకే, హ్యాపీ బ్రదర్స్ డే చిరుబాబు అంటున్నారు. అవును కదా, ఈ రోజున ప్రపంచ సోదరుల దినోత్సవం. తోబుట్టుల మధ్య అనుబంధాన్ని ప్రేమను పెంపొందించుకోవడానికి ఈ రోజును కేటాయిస్తారు. కష్టాల్లో తోడుండే అన్నలు తమ్ముళ్లతో జ్ఞాపకాలు నెమరవేసుకోవడం దీని ప్రత్యేకత. సూపర్, అందరికీ కూడా హ్యాపీ బ్రదర్స్ డే. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, జానకి రాజు, కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. కొంకల గ్రామం నుండి అరవింద లహరి గురు రైట్ ఆన్సర్, సూపర్. నెక్స్ట్ హరికృష్ణ గారు పంపించారు నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు అంటూ చంద్రవర్ధన్ గారు పంపించారండి ఎస్ కలమందలపాడు నుంచి రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. తర్వాత ఎవరు? హాయ్ అమ్మో, అజ్ఞాత శ్రోత అండి ఆనంద్ అంటున్నారు. తర్వాత ఎవరు? లతా ఫ్రమ్ ఊయూరు రైట్ ఆన్సర్. అనంతపురం చర్రద గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ షరీఫ్ బాబు అండ్ వీరు పంపించారు. ఎక్కడి నుంచి? మాధవి మనవాడు, మా మనవాడు సినిమా పేరా? షరీఫా పంపించారు, కాదండి నేను చెప్తాను. చంద్రశేఖర్ కొల్లాపూర్, చంద్రశేఖర్ విలేజ్ వనపర్తి డిస్టిక్ నుంచి పంపించారు. ఓకే, సాంగ్ వినిపించండి అంటున్నారు. ఏ సాంగ్? బ్రదర్స్ మూవీ ఆన్సర్. బ్రదర్స్ మూవీ పాట వినిపించారు కదా రామలు.

రవి. రైట్ ఆన్సర్ ఆన్సర్ వచ్చేసి బ్రదర్స్ అండి కదా. ప్రపంచ సహోదరుల దినోత్సవం సందర్భంగా వినిపించాను. మహమ్మద్ దీనదుల భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సవానా పెద్దగూడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. బ్రదర్స్ మూవీ అంటున్నారు జరుపుదల బుచ్చి గారు తరలపల్లి హనుమకొండ నుంచి. నెక్స్ట్ అన్నయ్య గుడ్ ఆఫ్టర్నూన్ బ్రదర్స్ మూవీ అంటున్నారు. వరలక్ష్మి ఎస్ రైట్ ఆన్సర్ అండి అమ్మ. నెక్స్ట్ శశిధర్ రావు ఎస్ శ్రీధర్ రావు సారీ పంపించారండి ఆధ్వర్యం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు బ్రదర్స్ డి నంద్యాల డిస్టిక్ నుంచి పంపించారు అంకయ్య గారు. అంకయ్య గడ్డం అంకయ్య గారు రైట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందపేట నుంచి దంబోజి వెంకటాచార్య వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీనివాస్ పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు భాస్కర్ పెడన రైట్ ఆన్సర్ పంపించారు. కాళ శ్రీనివాసరావు కోదాడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు ఆర్జిత్ సింగ్బాబు గారు పాట చాలా బాగుంది బ్రదర్ సినిమాలోది ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. మీ యాంకరింగ్ సూపర్ అన్నయ్య థ్యాంక్స్ అండి. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి అనురాధ తులసి రాఘవేంద్ర రామకార్తిక వెన్నెలవల్లి మల్లి మదన్ కుమార్ గారు. వెన్నెలవల్లి మదన్ కుమార్ గారు పేరు బాగుంది కదా. నెక్స్ట్ ఎవరు ఆన్సర్ బ్రదర్ అంటున్నారు ఓంకార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ నంద్యాల జిల్లా నుంచి. పాలంపోలే ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నార్కెట్పల్లి నుంచి నెమ్మారి గ్రామం నుండి పొన్నం వెంకటేశ్వరంలో రైట్ ఆన్సర్. తర్వాత ఆల్కాస్ గూడ నుండి దంబోజు నవీన్ చారి ఎస్ దంబోజు త్రిలోక్ నెహాన్ సౌమ్య పంపించారు రైట్ ఆన్సర్. నమస్కారం చిన్నబాబు గారు రంగారెడ్డి జిల్లా ఏకలయన నుంచి బిజిలీ వెంకటేశ్వర రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామచరణ్ హేమ రైట్ ఆన్సర్. లక్ష్మీ ఫ్రమ్ ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఈ అజ్ఞాత శ్రోత ఎవరు సార్, చిన్నబాబు వచ్చినప్పుడే వస్తారు ఈ అజ్ఞాత శ్రోత. ఏమో నాకెలా తెలుస్తుందండి అప్పలరాజు గారు, ఏమో గుర్ర మెగరావచ్చు అన్నట్టు నాకు తెలియదు. ఎవరు కడప జిల్లా నుంచి ముద్దునూరు ఆనంద్ నాకు తెలియదు రైట్ ఆన్సర్. నెక్స్ట్ పెడ నుంచి ప్రభాకర్ గంగాభవాని రైట్ ఆన్సర్. కొండేటి శ్రీదుర్గ గారు రైట్ ఆన్సర్. గవర్నర్పేట నుంచి పంపించారు విజయవాడ. భద్రాద్రి కొత్తగూడ జిల్లా నుంచి రాంపురం నుంచి కట్ల సతీ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు మంగళగిండి దామర్ల చిన్న మస్తానరావు పెద్ద మస్తానరావు రైట్ ఆన్సర్. చిన్నబాబు గారికి శుభ మధ్యాహ్నం సార్ అంటూ పంపించారండి సంతోష్ సుప్రియ ఎస్ భౌరంపేట హైదరాబాద్ భౌరంపేట నుంచి రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఆన్సర్ చెప్పాను కదా బ్రదర్స్ అని, రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సాంద్రే సాంద్రే వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. మరి ప్రశ్న అడగాలి కదా, గెట్ రెడీ. శ్రీనాథుడికి కవి సార్వభౌముడు అనేటటువంటి బిరుదుంది, పోతనకు సహజ కవి అనే బిరుదు కూడా కలదు. శ్రీనాథుడికి కవి సార్వభౌముడు, పోతనకు సహజ కవి, మరి వేమనకు కల బిరుదు ఏమిటి? బిరుదుల గురించి మాట్లాడుకుంటున్నాం మనం. శ్రీనాథుడి బిరుదు తెలుసు, పోతన బిరుదు తెలుసు, మరి వేమన బిరుదు ఏమిటో మీరే చెప్పండి. 0662484814 నంబర్కు వాట్సాప్ చేయండి. వింటుంటే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సాందరే సాందరే వింటున్నారు వి తీవ్ర ఆర్జే చిన్నబాబు. రంజిత్ మహాలక్ష్మి ఆలపించిన అతడు చిత్రం నుంచి సిరివెన్నెల గీతం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో ఇందిర. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రేపటి నుంచి కెనడాలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, భారత్ కెనడా మధ్య సయోధ్యను పెంపొందించేందుకు ఆయన ఒట్టావా, టొరంటోల్లో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం దీనదయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి పరిధిలో డిజిటల్ రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ది పనులను పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద నెల్లూరు నగరంలో చేపట్టిన అభివృద్ది పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. రెవెన్యూ అంశాలకు సంబంధించిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈరోజు విజయవాడలో పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 63 మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్తో కలిసి ఈరోజు అందజేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహించనుంది. జూన్ 7వ తేదీ నుండి 14వ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించి జూన్ 21వ తేదీన అమరావతిలోని 25 వేల మందితో రాష్టస్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్, అనుబంధ పాలిటెక్నిక్ కళాశాలల్లో వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించింది. దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష ఈరోజు జరుగుతోంది. రాష్టంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రముఖ అభ్యుదయ రచయిత, విమర్శకుడు డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ మరణం పట్ల సీపీఐఎం రాష్ట కమిటీ సంతాపం తెలియజేసింది. విద్యార్థి దశ నుంచే వామపక్ష భావజాలం వైపు ఆకర్షితులై అధ్యాపక వృత్తిలో స్థిరపడినప్పటికీ గేయకవిత్వం రచనలో కృషి చేశారు. ఆయన మృతి సాహిత్య రంగానికి తీరని లోటని వ్యక్తం చేశారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. ముంబైలోని వాంకడే స్టేడియంలో ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: సో ఇంటర్వ్యూ వినాలండి.
1: వస్తున్నా అమ్మా. ఇషు
0: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
3: స్టూడియోలో సమయం చూస్తే 3:04 దాటి 5 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సౌందర్య సౌందర్య వింటున్నారు విత్ యువర్ చిన్నబాబు. సౌందర్య సౌందర్యంలో చిన్నబాబు ఒక ప్రశ్న అడిగాడండి, మరి శ్రీనాథుడి బిరుదు పోతన బిరుదు కూడా చెప్పేశాడు, బట్ వేమనకు గల బిరుదు ఏమిటి అని అడిగాడు కదా. వేమనకు ఒక బిరుదు ఇచ్చారు కదా, ఆ బిరుదు ఏమిటి తెలిసిపోయిందా? 0662441 నెంబర్కి వాట్సాప్ చేయమని అడిగాను.

0: as the protector of the land, memory and consciousness of Sikkim. India has dispatched the first tranche of urgent medical supplies and protective kits to the Africa Centers for Disease Control and Prevention today. In a post to Next, External Affairs Minister Dr. S. Jayashankar said the supplies have been sent in response to the emerging Ebola public health emergency. He added that India remains committed to supporting Africa in responding to the crisis in coordination with the African Union. In Pakistan, 24 people were killed and several injured after a powerful explosion ripped through a railway line in Balochistan province today. The explosion occurred near Chaman Phatak railway station in capital city Quetta. A train suffered partial damage in the blast, while 10 vehicles parked in the area were also damaged. Following the incident, an emergency was declared in government hospitals across Quetta, with doctors and medical staff summoned to handle the situation. Railway authorities said that Peshawar-bound Zafar Express was stopped at Quetta railway station after the blast as a precautionary measure. Babar Yusufzai, the spokesperson to the Home Minister, said that all relevant institutions have been placed on high alert following an explosion in the city. The Indian Meteorological Department has issued red color warning for heat wave to severe heat wave conditions for East Uttar Pradesh, East Madhya Pradesh and Vidarbha today. The weather agency also forecast heat wave conditions in isolated pockets of Uttar Pradesh, Madhya Pradesh, Vidarbha, Punjab, Haryana, Chandigarh and Delhi during the next 5 days. The Met Department predicted that these places may experience severe heat wave conditions during the next 3 days. And that is the end of this news bulletin.
1: రైడర్స్ ని పంపించారండి మీరు కూడా. తర్వాత రమా గారు పంపించారు రైట్ ఆన్సర్ అంకర్పాక నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. డెడికేట్ వచ్చిన పంపిస్తారట. ఏమిటది కడప వినయ్ గారా? ఏం డెడికేట్ చేస్తున్నారండి నాకు ఆన్సర్నా? దస్తగిరి సంధ్య గారు రైట్ ఆన్సర్. అజ్ఞాత శ్రోత కాలేజీ టైంలో మిమ్మల్ని ఇష్టపడి అబ్బో శాంతినగర్ ఒకే ఒక్కడు ఏమండి ఇలా అంటున్నారు. ఆ అజ్ఞాత శ్రేత ఎవరు నాకు తెలియదండి. నెక్స్ట్ మహమ్మద్ చరిత్ర శ్రీభాను చరిత్ర పంపించారు రైట్ ఆన్సర్. రామానగర్ బడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్ రైట్ ఆన్సర్. సందేశ సదరికి స్వాగతం అంటున్నారు ఎస్ రైట్ ఆన్సరే. అసలు ఆన్సర్ ఏమిటి? వేమనకు గల విరుదు ప్రజాకవి. రైట్ ఆన్సర్ పంపారు మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్.

నేనొక పాట వినిపించాలని ఆశపడుతున్నాను. ఆ పాట విన్న శ్రోతలు ఆ సింగర్స్ యొక్క గొంతులు, ఆ గళాలను గుర్తుపట్టి వారి పేర్లు పంపాలని కోరుచున్నాను. సినిమా పేరు, చిత్రం పేరు కూడా తెలిస్తే చాలా మంచిది. సినిమా ఇట్టి కిరికిరిలు ఏదో పెడతాడు, ఏదో తెలియని పాట వినిపిస్తాడు, ఆ అబ్బబ్బా ఇదంతా తొండి అంటారా? కాదు కాదు, ఈ కొత్త కొత్త పాటలు, మీరు వినిన పాటలు కాస్త పరిచయం చేస్తూ ఉంటున్నాను. అసలు నైట్ పూట వినిపించిన రాగాలు వింటున్నారో లేదో ఎందుకైనా మంచిదే. ఈ పాట జాగ్రత్తగా వినండి, సినిమా పేరు చెప్పండి, సింగర్స్ పేరు చెప్పండి. వింటుండండి, వివిధ భారత FM 101.3 మెగాహెర్ట్స్ పై సందరే సందరే వింటున్నారు. వీతురాజ్ చిన్నబాబు.

अय्या रे सय्या सय्या सय्या सिनेमा पेरु चेप्पंडय्या సింగర్స్ పేరు సినిమా పేరు చెప్పమని ఒక పాట వినిపించారు. ఎంత చక్కగా ఉందండి ఈ పాట, ఎప్పుడైనా విన్నారా? వినలేదా? సరే ఎవరెవరు పంపించారు చూద్దాం. వినే ఉంటారు, చాలా మంది పంపించారు కదా. అప్పలరాజు గారు పెద్దల జోగరదర కాలించి రాజేష్ ఎంఎం శ్రీలేఖ అబ్బా కాదు, కేదరి వీరేష్ రాత్రి బండి నుంచి యోగి అంటున్నారు, అదే వేమన బిరుదుగా యోగి అంటున్నారు, ప్రజాకవి ప్రజాకవి అంటున్నారు బెంగళూరు కన్నోతుల సునీల్ లక్ష్మీరెడ్డి పల్లి మండలం అన్నమేజర నుంచి. ఆ ప్రశ్నకు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మాధురి అంటున్నారు, గీతా మాధురినా? గీతా మాధురి ఎంత మెలోడియస్గా పాడారా. ఎస్ మాధురి అంటున్నారు కొంకల గ్రామం నుండి. అరవింద లహరి గురు కాదు, నేను చెప్తాను. నెక్స్ట్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు లోకేష్, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు పంపించారు, సినిమా పేరు చెప్పండి. పర్వాలేదండి జయలక్ష్మి గారు, కరకరా పెడద. కృష్ణ అని పంపించారు, నీలిమ అంటున్నారు కాదు. ఎస్ కాళ శ్రీనివాసరావు శైలజ రేణు శ్రీ సాయి మనోజ్ ఓ మహేష్ మహేశ్వరరావు పవన్ బాలువు లక్కీ కోదాడ, వావ్ సూపర్ అండి.

తెలిసింది మీకు, రైట్ ఆన్సర్ పంపించారు వీళ్ళు. నెక్స్ట్ అబ్బో ఎవరు వీళ్ళు రైట్ ఆన్సర్ పంపించారు టుడే, పేరు చూడాలంటే పైకి రాజీ ఫ్రమ్ కర్నూల్, రాజీ గారు మీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు కర్నూల్ నుంచి, సూపర్. ఇప్పుడు ముజఫర్నగర్ నుంచి మదన్ కుమార్ అనురాధ గారు పంపించారు, కార్తిక్ వెన్నెల అంటున్నారు, రమ కార్తిక్ కాదండి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సాంగ్ కూడా ఫస్ట్ టైం వింటున్నాను, సూపర్ కదా పాట కదా, ఫ్రమ్ శ్రావణి అనంతపూర్ నుంచి, సూపర్ అండి పాట బాగుంది, నేను చెప్తాను డీటెయిల్స్ డీటెయిల్డ్గా. నమస్తే ఆర్జి చిన్నబాబు గారు, ఆన్సర్ అయితే మాకు తెలియదు, చెప్పండి ప్లీజ్. అద్భుతమైన పాట వినిపించారు చిన్నబాబు గారు కదా, ఎరవెలి సీతామాక్షి అమలాపురం నుంచి. అవునండి ఇలాంటి పాటలు చాలా మిస్ అవుతున్నాం, చిన్నబాబు వచ్చినప్పుడే ఈ పాటలు మీరు అందంగా వింటారు. సరే తర్వాత ఎవరో చూద్దాం. నార్కెట్పల్లి మండలం నెమ్మరి గ్రామం నుంచి పూర్ణ వెంకటేశ్వర హేమలత గారు పంపించాడు, ఈ పాట ఇప్పుడే వింటున్నామండి కదా. నెక్స్ట్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి, సూపర్ రైట్ ఆన్సర్ పంపించారు, ఎలా తెలిసిపోయింది, పాలంపాలి ఆళ్ళ గారు నందినది నుంచి పంపించారు రైట్ ఆన్సర్. కొబ్బరి మట్ట అంటున్నారు హరికృష్ణ నందిన నుంచి, కాదండి నేను చెప్తాను, నన్ను నుండి శోభరాణే సాగర్ వారి కుటుంబ సభ్యులు కే రైట్ ఆన్సర్ పంపారండి మీరు కూడా. అనంతపురం చంద్రరాధ గారు రైట్ ఆన్సర్, ఎలా తెలిసిపోయిందబ్బా. గన్నవరం నుంచి ఎవరు, శ్రీనివాస్ గన్నవరం నుంచి తిరుపతి రైట్ ఆన్సరే పంపించారు. తర్వాత ఎవరు చూద్దాం, గోర్లఖాన్ దొడ్డి నుంచి పాతింటి ఎల్లప్ప, జయ ఎల్లప్ప అండ్ జయమ్మ రమేష్ బాబు హేమలత రైట్ ఆన్సర్. నెక్స్ట్ కొండేటి శ్రీదుర్గ గవర్నర్పేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్ కానూ నుంచి తాతారావు గారు, నీ వల్లే మూవీ పాడినవారు చరణ్ సురలతట, కాదు చెప్తారండి తాతారావు గారు, మేమెప్పుడు వినలేదు చిరుబాబు గారు, దమ్మోజీ వెంకటాచారి వారి కుటుంబ సభ్యులు, మేమెప్పుడు వినలేదు చిరుబాబు గారు, దయచేసి మా ఊరి పేరు కూడా చదవండి, చిత్రాల గ్రామం చందనపేట మండలం, ఓకేనా. అందరికి తెలిసిపోయింది పాట ఏ సినిమాలో, ఇది సినిమా పాటేనా, అబ్బో డౌట్ వస్తుంది కాశీమూర్తి జావల నుంచి, లేదండి చాలామంది పంపిస్తున్నారు సినిమా పాటే. కేదరి విలేశ్వరాజుల మండించి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ సబానా పెద్దగూడెం నుంచి ఆన్సర్ వచ్చేసి ఓ రైట్ ఆన్సర్ అండి, ఈ సాంగ్ ఎప్పుడూ వినలేదు చిన్నబాబు అంటున్నారు సులోచన కరీంనగర్ నుంచి, చాలా బాగుంది కదండి, మంచి పాట మీకు పరిచయం చేశాను. మామ జీరిధర శ్రీవారి జీరిధరం పంపించారు రైట్ ఆన్సర్, పి సుశీల్ అట ఎస్వి వారట కాదండి, గణేష్ రాజు శ్రీనివాస్ కాన్పూర్ నుంచి, నేను చెప్తాను. నెక్స్ట్ రమా గారు పంపించారు అక్కరపాక నుంచి రైట్ ఆన్సర్, ఆహా కాదు కాదు ఆన్సర్ లేడీ సింగర్ తెలియట్లేదు, కృష్ణ చైతన్య అంటున్నారు, కాదండి చంద్రశేఖర్ అండ్ విలేజ్ షేఖాపూర్ వెనపర్తి డిస్టిక్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అప్పలరాజు గారు ఓ సూపర్, మీరెంత నిజాయితీగా ఒప్పుకుంటున్నారు, ఉప్పొందింది సార్ అటు, ఓకే అందుకని అందరూ గ్రూపులో గుసగుసలు జరిగి ఉంటాయి, అందరికి తెలిసిపోతుందంత. కడప నుంచి వినయ్ డెడికేట్ టు చిన్నబాబు సార్, ఏంటది ఈ పాట నాకు డెడికేట్ చేస్తున్నావా, ఓకే. నెక్స్ట్ హరికృష్ణ అంటున్నారు నంద్యాల నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి, సింగర్ హరికృష్ణ అంటున్నారు నంద్యాల నుంచి, నీలిమలై సినిమా పేరు నీలిమలై, సింగర్స్ వచ్చేసి ఎవరెవరు అంటే చెప్తాను, వావ్ ఇంకొన్ని మెసేజ్లు ఉన్నాయి చూస్తాను తర్వాత, ఈ డీటెయిల్స్ మీకు చెప్పిన తర్వాత ఎవరెవరు పాడారు అనేది నేను చెప్తాను ఇప్పుడు, ఇంకెవరు పంపించకండి. ఎస్ ఈదర లోకేష్, ఎస్ పప్పుల స్పందన, వీరిద్దరు పాడారు నీలిమలై సినిమాకు, సంగీతం వచ్చేసి వందే మాతరం శ్రీనివాస్. ఇంకొన్ని వాట్సాప్లు ఉన్నాయి చూద్దాం, మెసేజ్లు ఉన్నాయి చూద్దాం. దమ్మోజీ వెంకటేశారి వరలక్ష్మి, దమ్మోజీ కృష్ణమ్మ గారు చిత్రియాల చందంపేట మండలం నల్గొండ జిల్లా నుంచి పంపించారు, స్పందన అంటూ పంపించారు, వావ్ సూపర్. యడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి, సూపర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మహమ్మదీనేతల భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, ఇక అందరికీ ఆన్సర్ చెప్పాను మీరు ఇంకా పంపకండి. మరహారి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, జప భువనేశ్వర్ భూలక్ష్మి ఇళ్ళ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, ఇంకెంతవరకు నాకు అందిన రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఒకరినొకరిని అడుక్కొని అడిగి ఫోన్ చేసి కాల్ చేసి అడిగి అనంత నాకు తీవేండి మన దీపం, మీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు.

తెలుసుకోవడంలో తప్పులేదండి, నాకు కూడా తెలియని విషయాలు నేను చాలా వరకు అడుగుతుంటాను, తెలుసుకుంటాను. రైట్ ఆన్సర్ పంపండి. మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సందరి సందరి వింటున్నారు వీతివరాజీ చిన్నబాబు స్టూడియోలో. సమయం చూస్తే 3:23 దాటి 40 సెకండ్లు. మరో ప్రశ్న జాగ్రత్తగా వినండి. ప్రశ్న ఏమిటి అంటే, నాకైతే కాళ్ళు లేవు కానీ అందరు నన్ను కొండెక్కింది అంటారు. చాలా గట్టిగా చెప్పానా? నాకైతే కాళ్ళు లేవు కానీ అందరు నన్ను కొండెక్కింది అంటారు. మరి నేను ఎవరిని? ఆన్సర్ తెలిసిపోయిందా? 0662484 నంబర్కు వాట్సాప్ చేయండి. సందరి సందరి వింటున్నారు విత్యురాజే చిన్నబాబు. ప్రశ్న మరోసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నాకైతే కాళ్ళు లేవండి, అందరు నన్ను కొండెక్కింది అంటారు. నేను ఎవరిని? ఆన్సర్ తెలిసిపోతే 0662484 నంబర్కు వాట్సాప్ చేయండి. కార్తీక్ బెంగళూరు సినీ తాలిబిన్స్ యోగి చిత్ర నుంచి పాట చంద్రబోసు గీతం.

స్టూడియోలో సమయం చూస్తే 3:29 దాటి 5 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సందరి సందరి వింటున్నారు విత్ రాజీ చిన్నబాబు. సందరి సందరిలో చిన్నబాబు ఒక ప్రశ్న అడిగాడు కదా, నాకు కాళ్ళు లేవు, అందరూ నన్ను కొండెక్కింది అంటారు. అసలు కాళ్ళు లేకుండా కొండెక్కింది చిన్నబాబు కదా? అవును అంటారండి. ఎవరో పంపించారు చూద్దాం. అనంత నాకు తెలియండి నిఖిల్ మణిదీప ఎస్ ముద్దునూరు నుంచి రిటర్న్స్ పంపించారండి. ఇది చాలా మందికి తెలిసిన ఆన్సరే అనుకుంటా. వావ్ సూపర్, అర్ధ సెంచరీ దాటిపోయింది. సో రమా గారు పంపించారు అక్కర్పాక నుంచి రైట్ ఆన్సర్. మూల కోటేశ్వరరావు పలవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జైనిధర్ శ్రీభారి జైనిధర్ పంపించారు రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా ప్రతిటూరు కడుపుదల నుంచి రైట్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, వేడపాలెం రామానగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ పని సత్యశ్రీ తిరునాళ్ళ నుంచి రైట్ ఆన్సర్. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి రైట్ ఆన్సర్. వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకి రాజు నిజామాబాద్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. ఎర్రమిల్లి సీతమహాలక్ష్మి అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు చూద్దాం ఎవరై ఉంటారు. నెక్స్ట్ అరవింద లహరి గురు వీరంతా పంపించారు కొంకాల గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా షేరుపల్లి గ్రామం నుంచి శ్రీరామరంగాపురం మండల్ సుజాత ఆన్సర్ అంటే రైట్ ఆన్సర్. వీరు కూడా కొత్తగా వస్తున్నటువంటి శ్రోతలండి. వివిధ భారతి కార్యక్రమాలు వింటూ ఉండండి, మీరు వాట్సాప్ చేస్తూ ఉండండి, మా ప్రోగ్రామ్స్ వింటూ మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. నూతనంగా వస్తున్న శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. కొండారెడ్డి సిద్ధపట మండలం కడప జిల్లా నుంచి పంపించారు. ఓ చెప్పులట, అంతేలే చెప్పులు అక్కడే ఉంటాయి కదా, మనం కొండెక్కినప్పుడే అవి కూడా కొండెక్కుతాయి. సూపర్ రెడ్డి మీరు కొండారెడ్డి సిద్ధపట మండలం నుంచి, నేను చెప్తాను ఆన్సర్. నెక్స్ట్ కోట శ్రీమన్నారాయణ మూర్తి, కోట సుజాత, కోట సాయి ప్రీతం, భవానీపురం విజయవాడ నుంచి రేడియో మిత్రులకు శుభదినం రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా గొల్లెపల్లి నుంచి మిర్యాల గోవర్ధన్ రైట్ ఆన్సర్. హరికృష్ణ గారు నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ దినేతుల భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ తిరుపతి నుంచి పంపించారండి శ్రీనివాస్ ఎస్ గన్నవరం. గన్నవరం అనేది ఇంటి పేరండి. రైట్ ఆన్సర్ పంపించారండి వీరు. నెక్స్ట్ నీలిమా మాధవి మైలవరం ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. నీలిమా మాధవి కూడా కొత్తగా వస్తున్నటువంటి శ్రోతలు స్వాగతం, సుస్వాగతం అండి. మీకు కూడా నాయకటి మండలం నెమ్మని గ్రామం నుండి పొన్న వెంకటేష్ హేమలత గారు పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ సాంబశివరావు గారు పెడన రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా వీర కనకారావు గారు పంపించారు పార్వతి వీరభద్రాపురం నుంచి రైట్ ఆన్సర్. శ్రీను అండ్ ఐరాల చిత్తూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా కొత్తగా వస్తున్నటువంటి శ్రోతలు. 15 తారీఖు పంపించారు, మళ్ళీ ఇప్పుడు పంపించారు. నెక్స్ట్ గణేష్ రాజు శ్రీనివాస్ పంపించారు రైట్ ఆన్సర్. కాన్పూర్ కోనాపూర్ నుంచి, కాన్పూర్ అనకూడదు కోనాపూర్ అనమన్నారు కదా. ఎస్ నెక్స్ట్ ఎవరు పంపించారు, వినయ్ ఉత్తమ్ రెడ్డి గారంట. ఓకే శ్రీలేఖ రైట్ ఆన్సర్ పంపించారు. వీరు క్లాక్ కడప నుంచి పంపించారండి వీరు. నెక్స్ట్ ఎవరు, మా మెసేజ్లు 3 భాగాలు అయినాయండి. అవునా, ఎందుకలా డమ్మోజు మధుసూదనచారి శ్రీవాణి, దమ్మోజు రవీంద్రాచారి రాధిక, దమ్మోజు నవీన్ చారి సౌమ్య, దమ్మోజు శ్రీలోక్ నేహాన్. మీరే 3 సార్లు పంపిస్తున్నారా ఏమో, మరి 3 భాగాలని అంటున్నారు. జీ రెడ్డన్న ఎన్జీఓ కాలనీ రైట్ ఆన్సర్. కలవంతలపాడు నుంచి కాసిం బుత్తుజావలి రైట్ ఆన్సర్ పంపించారు. ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరండి, ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే నెక్స్ట్ ఎవరు చూద్దాం. హాయ్ అంటూ శ్రీకాకుళం జిల్లా నుంచి పంపించారు అప్పాపురం గ్రామం నుంచి బట్ట సూర్యరావు గారు, మహాలక్ష్మి గారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు,

తర్వాత ఎవరో చూద్దామండి. చిరుబాబు గారు కుసుమ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా రేడియో మిత్రులకు శుభదినం అంటూ పారిపల్లి సువర్ణరేఖ రాజ్విక వేద్విక పంపించారు. పారేపల్లి వీరు కూడా కొత్తగా వస్తున్న శ్రోతలు ఏమో స్వాగతం అండి, సుస్వాగతం. నాకైతే ఫస్ట్ మెసేజ్ లా కనిపిస్తుంది ఇక్కడ. మై నేమ్ ఈజ్ సుభాషిణి ఫ్రమ్ కర్నూల్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. లతా ఫ్రమ్ ఉయ్యూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ విలేజ్ శాఖాపూర్ వనపర్తి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. జప భువనేశ్వర్ భూలక్ష్మి విలేల నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ శభానా గారు పెద్దగూడెం నుంచి విలేజ్ రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా రామనకోట నుంచి రవి గారు రైట్ ఆన్సర్ పంపించారు. గోర్లకాన్ దొడ్డి నుంచి పాతింటి ఎల్లప్ప, ఎస్ జయమ్మ, రమేష్ బాబు, సుమలత రైట్ ఆన్సర్ పంపించారు. ఎలా ఉన్నారు, భోజనం తిన్నారా అంటూ పంపించారు. కొడుమూరు నుంచి నాగిళ్ళ విశ్వేశ్వరయ్య, రఘుపతి, వీరంతా ఈశ్వరమ్మ రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా ఆయిచిన బాబు గారు నమస్కారం అండి అంటూ రంగారెడ్డి చిలేకలే ఉన్న నుంచి బిజిలి వెంకటేశ్వర శ్యామల రైట్ ఆన్సరే పంపించారండి. టైప్ చేస్తూ ఉన్నారు వీరు. కొత్తగా వస్తున్న శ్రోత ఎవరు ఎవరంటే రాజ్విక వేద్విక సువర్ణరేఖ్య. నెక్స్ట్ హాయ్ చిన్నబాబు గారు కొడుమూరు నుంచి చదివాను కదా ఇది. నెక్స్ట్ నెల్లూరు నుంచి పంపించారు. క్లాక్ అంటున్నారు సుచిత్ర గారు. కాదండి నేను చెప్తాను, ఆన్సర్ వచ్చేసింది. ఇంకా కొన్ని ఉన్నాయి కండి, రావట్లేదేంటి. 13 వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయని ఉంది. ఓకే కింద ఉన్నాయా. ఓకే అప్పలరాజు గారి పేడన జోగానందరేఖ నుంచి రైట్ ఆన్సర్. కేదరి వీరేశ రాజుల మండలి నుంచి రైట్ ఆన్సర్. కనకారావు పేడన రైట్ ఆన్సర్. శాంతిరేఖ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్. మంగళగిరి జయలక్ష్మి గారు రైట్. కాళ్ళ శ్రీనివాసరావు గారు రైట్ ఆన్సర్. జయలక్ష్మి గారు కూడా రైట్ ఆన్సరే. తర్వాత సులోచన కరీంనగర్ నుంచి. నెక్స్ట్ రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ, వెన్నెలపల్లి, తులసి, రామ కార్తిక్ వీరంతా ముజఫర్ నగర్ కర్నూలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. రాజా ఫ్రమ్ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్ దక్ష ఫ్రమ్ విజయవాడ ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించారు. వీరికి కొత్తగా వస్తున్న శ్రోతలు స్వాగతం, సుస్వాగతం అండి. చందంపేట మండలం నుంచి దమ్మోజీ వెంకటాచారి గారు, వరలక్ష్మి వెంకటాచారి గారు వీరంతా నల్గొండ చెరు చందంపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్. కొండేటి శ్రీధర్ గారు రైట్ ఆన్సర్. అవి ఆన్సర్స్ అన్నీ చదివేశారండి, ఎవరు కూడా మిస్ అవ్వలేదు. ఎవరెవరు పంపినా కానీ నా మెసేజ్. కర్నూలు నుంచి గొనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి వీరంతా పంపించారు. లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాజా. ఓకే రాజీ. ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. ఆన్సర్ వచ్చేసి నాకు కాళ్ళు లేవు, అందరూ నన్ను కొండెక్కింది అంటారు. నేనెవరిని, దీపం కొండెక్కింది అంటారు కదా. ఆన్సర్ వచ్చేసి దీపం అండి. రైట్ ఆన్సర్ పంపండి మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. చిన్నబాబు ఒక పాట వినిపిస్తాడు. సుశీలమ్మ, లెజెండరీ సింగర్ సుశీలమ్మ గారితో కలిసి పాడిన ఆ గాయకుడు ఎవరు? ముందు పాట వినిపించు చిన్నబాబు అంటారా? పాట వినండి. సుశీలమ్మ గారితో కలిసి పాడినటువంటి ఆ సింగర్ ఎవరో చెబితే సరిపోతుంది. వెంటనే పాట వినేసేయండి. ట్యూన్ చేసి ఉంచండి వివిధ భారతి FM 101.3 MHz పై. సౌందర్య సందర్భం వింటున్నారు విత్ రాజ్య చిన్నబాబు.

పాట జాగ్రత్తగా వినండి, సింగర్ వాయిస్ గుర్తుపట్టండి, తెలిస్తే సినిమా పేరు కూడా పంపండి. నా పేరైతే చదవలేదంటున్నారు సులోచన గారు కరీంనగర్ నుంచి.

పాట విన్నారు కదా, ఆ పాట సుజలమ్మ గారితో కలిసి పాడిన సింగర్ ఎవరు అని అడిగాను. ఎవరెవరు? సులోచన గారు చదివేనేమోనండి, మీ పేరు చదవలేదని పంపించారు. కనకారావు పేడ నుంచి పంపించారు. వావ్, ఓ సూపర్ అండి, మీరు ఎలా, మీకు ఎలా తెలిసిపోయింది? కనకారావు గారికి తెలిసిపోయిందండి ఆన్సరు. అప్పలరాజు గారు పేడ జోగరంద్రరావు కలిసి పేరైతే టైప్ చేసి పెట్టుకున్నారు. పాలెం పోలయ్య రామానగర్ వేటపాలెం నుంచి రామానగర్ బడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కేదర్ విరోజు రాజమండ్రి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ రమా గారు అక్రపాక నుంచి రైట్ ఆన్సరే పంపించారు. మహా కాదు, మహమ్మద్ రఫీ అంటున్నారు. నెక్స్ట్ విజయవాడ ఆన్సర్ ఈజ్ ఐ డోంట్ నో. దక్ష గారు పంపించారు, ఐ డోంట్ నో అంటున్నారు. కొత్తగా వస్తున్న శ్రోత అండి వీరు, నేను చెప్తానండి. నెక్స్ట్ ఎవరండి మీ పేరు? లోకేష్ స్పందన తిరుపతి నుంచి పంపించారండి. పేరు చూడాలంటే పైకి వెళ్తుంది. దేవసేన తిరుపతి నుంచి ఇప్పుడు టైప్ చేశారు. ఆయచిరుబాబు గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ ఏకలవ్య నగర నుంచి బిజిలి వెంకటేశ్వర శ్యామల గారు సమాధానం చెప్పేస్తారు. మరి ఇది సినిమా పాట వచ్చేసి పాడిన సింగర్ పేరు వచ్చేస్తారు చెప్తారు. ఓకే, రైట్ ఆన్సర్ పంపారండి మీరు, సూపర్. మహమ్మద్ రఫీ అంటున్నారు శాంతినగర్ నుంచి. ఒకే, ఒకడు కాదు. వాస శ్రీనివాస్ బెంగళూరు ఎస్పీ బాలు అంటున్నారు. కాదు, నేను చెప్తాను. మై నేమ్ ఈజ్ సుభాషిణి ఫ్రమ్ కర్నూల్. ఆన్సర్ వచ్చేసి రమేష్ అంటున్నారు. కాదు, నేను చెప్తాను. ఓకే, రామకృష్ణ గారు పంపించారు. ప్రభక్కర్ రావు గారు, రామకృష్ణ గారు కాదండి పాడింది, నేను చెప్తాను. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. కర్నూలు నుంచి బాలాజీ గారు, బాలాజీ నగర్ నుంచి పంపించారు. మాలాంబి ఆన్సర్ వచ్చేసి మహమ్మద్ రఫీ అంటున్నారు. కాదండి, నేను చెప్తాను. కలమంద్రపాడు నుంచి కాసిం పూర్తి చేయాలి. రైట్ ఆన్సర్ ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కోర నుంచి. సూపర్ రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుంచి మహమ్మద్ రఫీ గారు సుశీల గారు అంటున్నారు. కాదు. తర్వాత వచ్చేసి మహమ్మద్ రఫీ అంటున్నారు. నెల్లూరు జిల్లా వెంకటరాజు సర్వేపల్లి వీరు పంపించారు. కాదండి, నేను చెప్తాను. నరకటిపల్లి మండలి నెమ్మని గ్రామం నుంచి పొన్న వెంకట శ్యామలత రైట్ ఆన్సర్. తిరుపతి నుంచి పంపించారు సుబ్రహ్మణ్య రైట్ ఆన్సర్. ఆయిచిన బాబు గారు ఆన్సర్ వచ్చేసి సిద్ధు శ్రీరామ్ అంటున్నారు. శేఖర్ పాలకొల్లు నుంచి శేఖర్ గారు, కొత్తగా వస్తున్న శ్రోతలండి మీరు, వెల్కమ్. స్వాగతం సుస్వాగతం వివిధ భారతికి. ఇలాగే వాట్సాప్ చేయండి. కానీ నేను ఆన్సర్ చెప్తాను, వెయిట్ చేయండి. ఆన్సర్ కూడా సినిమా పేరు, సింగర్ పేరు పెట్టారు. మనోహర్ యశోద జానకి రాజు నిజామాబాద్ నుంచి. సూపర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. రేడియో మిత్రులకు నమస్కారం అంటూ శుభదినం అంటూ కోట శ్రీమన్నారాయణమూర్తి, సుజాత, సాయిప్రీతం భవానీపురం నుంచి రైట్ ఆన్సర్. జాప భువనేశ్వర భూలక్ష్మి వెల్లెల నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ రఫీ అంటున్నారు. శ్రీను

ఐరాలా కాదండి, నేను చెప్తాను. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి తులసి రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ గారు, మహమ్మద్ రఫీ అంటున్నారు. కాదు, మహమ్మద్ ఇనైతుల భవానీపేట గ్రామం. వీరు రైట్ ఆన్సర్ పంపించారండి. ఆన్సర్ కడప దస్తగిరి సంధ్య గారు, పొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు సినిమా పేరు కూడా. తర్వాత పారేపల్లి సువర్ణలేఖ్య, రాజ్విక, వేద్విక, భవానీపురం నుంచి రైట్ ఆన్సర్. నూతనంగా వస్తున్న శ్రోత అని చెప్పాను కదా, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. మువ్వలు కోటేశ్వరరావు పోలవరం నుంచి రైట్ ఆన్సర్, సినిమా పేరు కూడా చెప్పారు. మీరు భలే పంపించారండి, చాలామందికి సినిమా పేరు కూడా తెలిసిపోయింది. ఎస్, ఎంఎంఎస్ నిహాస్ నల్లపాడు నుంచి రైట్ ఆన్సర్. ఆహా కాదు, మీరు జేవీకి రాగవాలంటారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ అరవింద లహరి గురు, కొంకల గ్రామం నుంచి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, రైట్ ఆన్సర్ సినిమా పేరు కూడా. నెక్స్ట్ ఎవరు, సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కొండేటి శ్రీధర్ గర్నూలుపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రాజు మూవీ నేమ్ పిల్డ్, ఓకే రాజు పంపించారండి. వీరు ఎక్కడి నుంచి పంపించారు రాజు? రాజు మీ పేరు చెప్పారా? మూవీ పేరు వచ్చేసి ఓకే సింగర్ అంటూ మోహన్. మీ పేరు చూడాలంటే పైకి చూడాల్సి వస్తుంది. లోకేష్ పెడన, రైట్ ఆన్సర్. నెక్స్ట్ దమ్మోజు మధుసూదనాచారి, శ్రావణి దమ్మోజు, రవీంద్రాచారి, రాధిక దమ్మోజు, నవీనాచారి, సౌమ్య దమ్మోజు, త్రిలోకు నేహన్, ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు, బణి సత్యశ్రీ తిరునాళ్ళ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎవరండి, గణేష్ రాజు పంపించారు కోనాపూర్ నుంచి, రైట్ ఆన్సర్. శబానా పెద్దగూడెం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ సూర్యరా మహాలక్ష్మి అట, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. కాళశ్రీనివాసరావు కోదాడ, రైట్ ఆన్సర్. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, రైట్ ఆన్సర్. అంకయ్య గారు గడ్డం, వీరు కూడా పంపించారు. బందరపల్లి నుంచి, నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్. జి ఆనంద్ అంటున్నారు, కాదండి నేను చెప్తాను. మహమ్మద్ జరిదిరి శ్రీహబాను జరిదిరి ఉమ్మడి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. కడప జిల్లా నుంచి అనంతనాగ్ త్రివేణి మణిదీప, వీరు పంపించారు, రైట్ ఆన్సర్. అప్పల్ రాజు గారు, వీరి కట ఉప్పు ఉప్పు అందించిన బాబు అంటూ రైట్ ఆన్సర్ పంపారు. ఇన్నిసార్లు ఉప్పు అందుకుంటారండి వీరు. తర్వాత వచ్చేసి వీర కనకారావు వీరభద్రపు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మాలమ్మి కర్నూలు నుంచి, బాలాజీ నగర్ నుంచి ఆన్సర్. కేజీ యేసుదాస్ అంటున్నారు, కాదండి నేను చెప్తాను. ఆయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటే మోహన్ రాజు, రైట్ ఆన్సర్ పంపించారు. వాణి ఫ్రమ్ విజయవాడ. అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి సూర్యరమ మనో, రైట్ ఆన్సర్. మనో గారు అంటున్నారు, కాదండి నేను చెప్తాను. నెక్స్ట్ ఎవరు పంపించారు, హాయ్ చిరుబాబు గారు, ఆన్సర్ ఇస్ శ్రీరామ్ శేఖర్ ఫ్రమ్ పాలకొల్లు. ఆన్సర్ వచ్చేసి సిద్ధ శ్రీరామ్ అంటున్నారు, శేఖర్ గారు. శేఖర్ గారు నేను చెప్తానండి, వీరికి కొద్దిగా వస్తున్న శ్రోతలని చెప్పాను కదా. ఆన్సర్ ఏమిటి, సినిమా పేరు ఏమిటి, వినిపించిన పాట ఏమిటి, కొంతమంది చాలామంది పంపించారు, కొంతమంది కాదు. పెళ్ళి కాని పెళ్ళి, అది ఎవరి పెళ్ళి? కేబీకే మోహన్ రాజు, పి సుశీల ఆలపించిన పాట. సత్యం సంగీతం దాస్తరది గీతం కదా, పాట విన్నారా? అంతకుముందు వినే ఉంటారు, ఎందుకని చాలామంది శ్రోతలు పంపారు కదా. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. స్టూడియోలో సమయం చూస్తే 3:40 దాటి 4 సెకన్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై సౌందర్య సందరి వింటున్నారు విత్ రాజ చిన్నబాబు. సౌందర్య సందరిలో మరో ప్రశ్న, మనిషి హృదయంలో ఎన్ని గదులుంటాయో తెలుసు కదా, 4. మరి చేప గుండెలో గదుల సంఖ్య ఎంత? చేప గుండెలోని గదుల సంఖ్య ఎంత? ఆన్సర్ తెలిసిపోయిందా? ఆన్సర్ తెలిసిపోతే 0662488114 నెంబర్కు, 0662488114 వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 సందరే సందరే వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిరుబాబు.

గారు రైటర్స్ పంపించారు. నెక్స్ట్ కామెడీ టీచర్ల నుంచి మహమ్మద్ దినైతుల్లా భవన్పేట గ్రామం నుంచి రైటర్స్ పంపించారు. ఎక్కువ ఆన్సర్స్ వస్తాయి కదా స్పీడ్కి చదవాలని, అలా స్పీడ్లో ఫ్లోలో వెళ్ళిపోతుంది అనమాట. చాలామంది శ్రోతలు చక్కగా అందమైన ముత్యాలు లాంటి తెలుగులో టైప్ చేస్తారు, కొంతమంది స్పెల్లింగ్స్ కొంచెం స్పేస్ కామాలు ఫుల్ స్టాప్లు పెట్టకుండా ఇంగ్లీష్లో టైప్ చేస్తారు, అక్కడ కొంచెం స్పీడ్లో కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ పడుతుంటుందమ్మా రాజీ గారు. మరోలా అనుకోకండి, జీరెడ్డి చిన్న ఎన్జీఓ కాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. ఈ నెక్స్ట్ ఎవరు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ సమాధానం వచ్చేస్తారు. హాయ్ సార్, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం వచ్చేస్తాయి అంటున్నారు. వచ్చినాయి, చాలా వచ్చినాయి. నెక్స్ట్ శేఖర్ ఫ్రమ్ పాలకొల్లు ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించారు. మీరు వీర కనకరావు వీరభద్రపురం నుంచి రైట్ ఆన్సర్, సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపారు కదా మరలా. ఓకే ఓకే, ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపారు, ఇందాక కూడా రైట్ ఆన్సర్ పంపించారు. జాప భువనేశ్వర భూలక్ష్మి వెల్లల నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ 8 గదులు ఉంటాయి అనుకుంటున్నాను ఎంఎంఎస్ నివాస్, ఎందుకంటే అంత పొడవుగా ఉంటుంది చేప, చాలా పొడవుగా ఉంటుంది అందుకని గుండి కూడా పొడవుగా ఉంటుంది. 8 గదుల దాకా తప్పకుండా ఉంటాయి. కాదండి నేను చెప్తాను. నెక్స్ట్ వినుకొండ నుండి సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ శబానా పెద్దగొండ నుంచి రైట్ ఆన్సర్. శ్రీకాకుళం నుంచి భాస్కర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు, అంకయ్య గడ్డం అంకయ్య గారు బందరు బందరపల్లి నుంచి రైట్ ఆన్సర్. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు స్వరూప వీరంతా పంపించారండి రైట్ ఆన్సర్. తవర జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి ఉడియంపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దక్షిణ చిరుబుల్లంక నుంచి అవనిగడ్డ మండలం నుంచి సుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్ పంపించారు ఎస్వి సుబ్రహ్మణ్యం గారు. నెక్స్ట్ మహమ్మద్ జరిద్ర శ్రీహాబాను జరిద్ర రైట్ ఆన్సర్ పంపించారు. కొత్తగా వచ్చిన శ్రోతలు వెల్కమ్ అండి. దస్తగిరి సందే గారు ప్రతి మన విజయవాడ 101.3 ఎఫ్ఎంకి కొత్తగా వచ్చిన శ్రోతలకు వెల్కమ్ పలుకుతున్నారు. దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడవజల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా సూపర్. శివదాసిరెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ చిన్నబాబు గారు మీరు చాలా అందంగా నవ్వుతారండి, సగం నవ్వు నవ్వుతారు, పూర్తిగా నవ్వకూడదండి రేడియోలో. థ్యాంక్ యూ. మానవుని హృదయంలో 4 గదులు ఉంటే చేప హృదయంలో 2 గదులే ఉంటాయి. రైట్ ఆన్సర్ బాబు, మీకు అందరికీ కంగ్రాచులేషన్స్. ఆశా శ్రీనివాస్.

నవ్వు నవ్వుతారు పూర్తిగా నవ్వకూడదండి రేడియోలో. థ్యాంక్ యూ. మానవుని హృదయంలో నాలుగు గదులు ఉంటే చేప హృదయంలో రెండు గదులే ఉంటాయి. రైట్ ఆన్సర్ పంపండి. మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ వచ్చేసి రెండు గదులు అన్నమాట.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో ఇందిర. భారత్ అమెరికా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలంగా ఉందని, ఇందుకు ఆ దేశాల్లోని ప్రజల మధ్య గల సంబంధాలే మూలమని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ముఖ్యమంత్రి సహాయ నిధించి మంజూరైన చెక్కులను లబ్దిదారులకు ఆయన ఈరోజు అందజేశారు. గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం దీనదయాళ్ అంత్యోదయ యోజన పథకం ద్వారా మహిళలు 10 లక్షల రూపాయల వరకు వ్యక్తిగత రుణాలు పొందవచ్చని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ జీవిత ప్రస్థానాన్ని ఆవిష్కరించే ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకావిష్కరణ సభ విశాఖపట్నంలో అత్యంత వైభవంగా జరిగింది. విశాఖపట్నం మద్దెలపాలెంలోని కాకతీయ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఈ ఆత్మీయ అవలోకన కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ జూన్ 14, 2027 వరకు పొడిగించింది. పౌరులు తమ గుర్తింపు చిరునామాకు సంబంధించిన పత్రాలను మై ఆధార్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఎటువంటి రుసుము లేకుండా అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కేంద్రాలకు వెళ్తే మాత్రం నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుందని యుఐడిఐఏ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఏలూరు జిల్లా డీఎస్పీ, ఎస్పీ ఆదేశాల మేరకు ఈరోజు నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ ఐవి నాగేంద్ర కుమార్ రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజాశాంతికి భంగం కలిగించేలాగా ఎవరైనా ప్రవర్తించినా ప్రజాశాంతికి లేదా ప్రైవేట్ సెటిల్మెంట్లకు ప్రయత్నం చేసేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట వ్యాప్తంగా రేపటి నుండి 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. గుంటూరు జిల్లాలో 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు 3,000 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. గత వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా స్పందించడంతో దేశంలోని టాప్ 10 కంపెనీలలో 6 మార్కెట్ విలువలు భారీగా పెరిగాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు 1 వికెట్ నష్టానికి 4 ఓవర్లలో 33 పరుగులు చేసింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.
2: స్టూడియోలో సమయం చూస్తే 4:05 దాటి 34 సెకండ్లు. వివిధ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వివిధలో ఒకే చిత్రం నుంచి ఒకే సినిమా పాటలు వినాలి కదా. ఈరోజు బొంబాయి ప్రియుడు ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి గారు సంగీతం అందించారు. ఎంఎం కీరవాణి చిత్రాలు పిచ్చిన పాటతో ప్రారంభిద్దాం.

ఏది చోద్యమా నిన్ను అపసాధ్యమా.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పెంచిన చంద్రబోస్ గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు బొంబాయి ప్రియుడు ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పెంచిన వేటూరి గీతం.

0: ఓహో హిందోళ బాగుంది, పాడండి పాడండి.
1: బాలమురళి కృష్ణ మాకు బాల్యమిత్రుడే, ఆశభోంసే అక్షరాల

షడ్జమల్లో పాడితే లోకమంతవు గదా, మధ్యమల్లో పాడితే మత్తులోన మునగదా. గొంతు విప్పి పాడితే మంత్రముగ్ధులబ్బరా, శ్రోతలంత బుద్ధి.

0: గాసని దాని మానవ గమ్మద్దని సగ్గ మానవ సగ్గ గాసని దాన్ని సగ సమగసని గసని దసని దమగసని సాగమదామగ సాగమదామగ సాగమదామగ సాగమదామ గమదనీదమ గమదనీదమ మాదని దానిద మాదని దానిద సాగసని సని సాగసని సని సాగసని సని సాగసని సని సమ్మ గసని దని సా
1: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిచ్చిన చంద్రబోస్ గీతం వినేశారు బొంబాయి ప్రియుడు చిత్రం నుంచి వివిధ వెంటున్నారు వీత్యురాజే చిన్నబాబు వివిధ కార్యక్రమంలో ఒకే చిత్రంలోని పాటలు బొంబాయి ప్రియుడు చిత్రం నుంచి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిచ్చిన చంద్రబోస్ గీతం.

எம்எம் கீரவாணி அனுபமா சித்ரால் பெஞ்சினா சந்திரபோஸ் கீதம் வீணேசாரு బాంబాయ్ పీరియడ్ చిత్రం నుంచి కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రతిమారావు ఆల్పించిన సిరివెన్నెల గీతం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు

0: సినిమా విశేషాలు.
1: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు.
2: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు. సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: వీణ వేణువైన సరిగమ విన్నావా?
3: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
4: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
3: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
3: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
3: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
4: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
5: మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వేదు భారత్ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. వివిధ వింటున్నారు విత్యురాజీ చిన్నబాబు. బొంబాయి ప్రియుడు, ఈ వివిధాలో బొంబాయి ప్రియుడు చిత్రం నుంచి పాటలు వింటున్నాం కదా. 1996లో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఈ చిత్రంలో జడి చక్రవర్తి, రంభ ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులోని పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కారణం, ఎంఎం కీరమణి గారు సంగీతం అందించారు. ఈ చిత్రం నుంచి ఎంఎం శ్రీలేఖ సుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట విందామా?

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: స్టూడియోలో సమయం చూస్తే 4:50 దాటి 11 సెకండ్లు. నేనైతే టాటా బాయ్ చెప్పే సమయం ఆసనమైంది. ప్రాయోజిత కార్యక్రమం వెన్నెల

హలో నమస్తే ఆదాబ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్జే చేతన్. మీ ఫేవరెట్ వెన్నెలా ప్రోగ్రాంలు ఈవినింగ్ కాగానే చేతన్ ఏం చెప్తాడు, ఎంత ఇన్ఫర్మేషన్ చెప్తాడు అని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మన లైఫ్ స్టైల్ గురించి ఉంటుంది, ఫిట్నెస్ గురించి ఉంటుంది, హెల్త్ గురించి ఉంటుంది, మెంటల్ హెల్త్ గురించి ఉంటుంది, అండ్ ఆల్సో అబౌట్ రిలేషన్షిప్స్. అంతా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, కాబట్టి మీరు హాయిగా ఫోకస్డ్గా వినండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది, అండ్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవచ్చు. ఇవాళ నేను సెకండ్ పేరెంటింగ్ లేదా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర మీ పిల్లలు పెరిగితే ఎలా ఉంటుంది, గ్రాండ్ పేరెంట్స్ యాజ్ కేర్ గివర్స్, ఈ టాపిక్పై మాట్లాడుతున్నానండి. ఒకప్పుడు అన్ని ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. ఇంట్లో ఎంతమంది పిల్లలు పుట్టినా ఎక్కువ మంది ఉండేవారు, కాబట్టి పిల్లల పెంపకం కూడా పెద్ద కష్టంగా ఉండేది కాదు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇంటి పనులు, పొలం పనులు చేసుకున్నా పిల్లల పెంపకం మొత్తం అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్యలే చూసుకునేవారు. మన ముందు జనరేషన్ మొత్తం గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగినవారు, కానీ ఇప్పుడు అలా కాదు. గ్రాండ్ పేరెంట్స్ ఎక్కడో ఊళ్ళల్లో ఉంటే పిల్లలు పేరెంట్స్ దగ్గర సిటీల్లో పెరుగుతున్నారు. అమ్మమ్మ నాన్నమ్మలే ప్రేమ కూడా పెద్దగా దక్కడం లేదనే చెప్పాలి. కానీ పిల్లల పెంపకంలో ఖచ్చితంగా గ్రాండ్ పేరెంట్స్ పాత్ర ఉండాలి అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మనం చాలా మటుకు ఏంటంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యాయి. ఒక జనరేషన్ ముందు నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయితే ఇంకా ఎక్కువగా పాపులర్ అయ్యాయి. వెస్టర్న్ కల్చర్ అంటారో మరి ఈస్టర్న్ కల్చర్ అంటారో, కల్చర్ ఏదైనప్పటికీ కూడా మనం ఏంటంటే ఈ ఫ్యామిలీస్ ఇవాల్వ్ అవుతూ ఉన్నాయి. వలస వెళ్లాల్సి వస్తుంది, వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు చాలా మంది. పేరెంట్స్ని కూడా తీసుకు వెళ్ళలేరు, ఒక పార్ట్నర్ని అయితే ఒప్పుకుంటారు, వీసా ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అలాగే ఊళ్ళల్లో నుంచి వచ్చే వాళ్లకు సిటీలో స్థిరపడేదాకా టైం పడుతుంది. మరి వాళ్ల తల్లిదండ్రులు అక్కడ ఒక్కసారి ఊర్లో ఇన్ని సంవత్సరాలు పొలం పని చేసో ఏ ఒక వర్క్ చేసో అక్కడే ఉండిపోయి అక్కడ అలవాటు పడిపోతారు, పిల్లలతో పాటు రాలేరు. వాళ్ళ ఊరిపైన వారి ఇంటిపైన వాళ్లకు మమకారం ఉంటుంది. రోజు కొన్ని అలవాట్లు అయి ఉంటాయి, వాళ్ళని చూడడం, వీళ్ళతో కబుర్లు చెప్పుకోవడం, అలా మాట్లాడడం, జీవితం అలా సాగిపోతూ ఉంటుంది. సడన్ గా రీలొకేట్ కావాలంటే ఆ పెద్దవాళ్ళు కూడా రీలొకేట్ కాలేరు. ఈ కొత్తగా మ్యారీడ్ కపుల్స్ లేదా ఈ చిన్న పిల్లలు ఉన్న కపుల్స్ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్లాల్సి వస్తుంది, వృత్తిరీత్యా వెళ్లాల్సి వస్తుంది, జాబ్ డబ్బు కాబట్టి దే హ్యావ్ టు మూవ్. ఆర్మీ ఫ్యామిలీస్, మిలిటరీలో ఉన్న వాళ్ళకైతే ఇవి ఇంకా ఏంటంటే చాలా తరచుగా అవుతూ ఉంటాయి. ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ ఉన్నా కానీ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వెళ్లాల్సి వస్తుంది. స్కూల్స్ మారుతూ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే కల్చర్ షాక్ ఉంటుంది, కొత్త కల్చర్, డైవర్స్ కల్చర్ ఇవన్నీ చూస్తారు, దాంతో ఎంతో నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే పెద్దల పర్యవేక్షణ చాలా మటుకు ఉండదు. ఈ కాలంలో చూస్తే మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ ఆర్ వర్కింగ్, హస్బెండ్ వైఫ్ ఇద్దరు పని చేస్తేనే ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది. ఎందుకంటే ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు చూసుకోవాలి, అది పిల్లలకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, మంచి

0: స్కూల్స్ లో వేయాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, దాని తర్వాత వాళ్ళని ఇంకో కంట్రీకి పంపాలి, ఇలాంటివి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కాబట్టి బోత్ ద పేరెంట్స్ ఆర్ వర్కింగ్, ఒక నానీని పెట్టుకుంటారు, ఇంకెవరినో పెట్టుకుంటారు. బట్ జస్ట్ అండర్స్టాండ్, ఇది ఏంటి అంటే ఒక ఆబ్లిగేషన్ కింద అప్పటి వరకు పని పూర్తయితుంది, పబ్బం గడుపుకునే పనే. కానీ క్యాన్ అ నానీ బి అ గ్రాండ్ పేరెంట్? నో, దట్ పర్సన్ క్యాన్ నెవర్ బికమ్ అ గ్రాండ్ పేరెంట్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఎందుకు పెరగాలో ఇప్పుడు వెన్నెల ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతన్ చెప్తాడు. పిల్లలకు కేవలం ఒకవైపు గ్రాండ్ పేరెంట్స్ కాదు, రెండు వైపులా గ్రాండ్ పేరెంట్స్తో బాండింగ్ ఉండాలి. అమ్మమ్మ తాతయ్యతో ఎంత మంచి బాండింగ్ ఉంటుందో నాన్నమ్మ తాతయ్యలతోనూ అదే బాండింగ్ ఉంటుంది. వారి పెంపకాల్లో పెరిగితే పిల్లలకు మంచి విలువలు తెలుస్తూ ఉంటాయి. రెండు వైపుల నుంచి వారికి ప్రేమ అందడమే కాకుండా ఆ ప్రేమ విలువ కూడా తెలుస్తుంది. ఇలా తెలిస్తే మంచిదే, కానీ చాలా మటుకు ఏంటంటే విమెన్ ఇన్ ద ఫ్యామిలీస్ అబ్బా మా అమ్మ దగ్గరే ఎక్కువ ఉంటారండి, మా అమ్మే చాలా బాగా చూసుకుంటుంది అంటుంది. ఇన్ కపుల్స్ ఏంటంటే పేరెంట్స్ కొడుకు పిల్లల్ని బాగా చూసుకుంటారట, కూతురు పిల్లల్ని కూడా బాగా చూసుకుంటారు. ఏదేమైనా వాళ్ళకే కాబట్టి అది బాగానే చూసుకుంటుంది, కానీ కోడలు వచ్చాక కొంచెం మారుతుంది. కోడలు ఏంటంటే ఎప్పుడు వాళ్ళ అమ్మ ఇంటికి పంపించాలి అనేది. ఇవన్నీ రిలేషన్షిప్ డైనమిక్స్, ఇవన్నీ కొంచెం మీరు వర్కౌట్ చేసుకోవాలి. మీకు ఇంట్లో ఎలా ఉంది, వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్, దట్ యూ హ్యావ్ టు వర్కౌట్. పేరెంట్స్ తమ పిల్లలను ప్రేమిస్తారు, కానీ గ్రాండ్ పేరెంట్స్ ప్రేమ మాత్రం అన్కండిషనల్ గా ఉంటుంది. వారి నుంచి పిల్లలకు ఎమోషనల్ సపోర్ట్ లభిస్తుంది, అంతేకాదు మంచి భద్రత కూడా లభిస్తుంది. పిల్లల్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెరగడానికి సహాయపడుతుంది. పేరెంట్స్ ఆఫీస్ వర్క్ తో హడావిడిగా ఉంటారు, పిల్లలతో సమయం గడిపే ప్రయత్నం చేసినా కూడా అది మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కానీ టైర్డ్ అయి వచ్చాక వాళ్ళకి అంత ఫోకస్ ఉండదు, ఆ ఇంట్రెస్ట్ ఉండదు, ఆ ఎంతూజియాజం కూడా ఉండదు. ఏదో వీకెండ్ దొరికిందో సండే దొరికిందంటే ఇంటి పనులన్నీ చూసుకోవాలి, వాళ్ళకు పెండింగ్ వర్క్ ఏమన్నా ఉంటే చేసుకోవాలి, నెక్స్ట్ మండేకి ఏదేం చేసుకోవాలి, ఆ ప్రిపరేషన్స్ అన్నిటితో పిల్లలకు, ఎందుకంటే వాళ్ళ వరల్డ్ చాలా చిన్నది, ఇంకా ఎక్స్పోజర్ రాలేదు వాళ్ళకు. పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్సే వాళ్ళ మొత్తం ప్రపంచం, అది కూడా లేకుండా ఉంటే దే ఫీల్ ఐసోలేటెడ్. అందుకే గ్రాండ్ పేరెంట్స్ ఇంపార్టెంట్ అంటారు. కానీ గ్రాండ్ పేరెంట్స్తో సమయం ఎక్కువ గడిపే అవకాశం ఉంటుంది పిల్లలకి. వాళ్ళు మనకు లైఫ్ లెసన్స్ చాలా నేర్పిస్తారు, వారి అనుభవాలు పంచుకుంటారు, మంచి కథలు చెప్తారు, అవి పిల్లలకు భవిష్యత్తులో ఎక్కువగా సహాయపడతాయి. పేరెంట్స్ ఎంత సరదాగా ఉన్నా ఏదో ఒక సమయంలో పిల్లలతో కఠినంగా వ్యవహరిస్తారు, కానీ గ్రాండ్ పేరెంట్స్తో ఉంటే అలా ఉండదు. వాళ్ళు పిల్లల్ని ఎప్పుడు సరదాగా ఉంచాలని, నవ్వించాలని, అవసరమైతే గేమ్స్ కూడా ఆడతారు, వారితో బంధం బలపడుతుంది, మధురమైన జ్ఞాపకాలు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. గ్రాండ్ పేరెంట్స్ నుంచి పిల్లలు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అమ్మలకు రాని ఎన్నో ట్రెడిషనల్ వంటలు గ్రాండ్ పేరెంట్స్ కి మాత్రమే తెలుస్తాయి. అదొకటే కాదు, గార్డెనింగ్ లాంటి ఎన్నో విషయాలు గ్రాండ్ పేరెంట్స్ పిల్లలకు నేర్పిస్తారు. పిల్లలకు కుటుంబ విలువలు తెలవాలన్నా, వారికి ప్రపంచాన్ని విభిన్న కోణంలో చూడాలన్నా, అన్ని విషయాలు నేర్చుకోవాలన్నా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరగాల్సిందే. పెరిగే పిల్లలకి కొన్ని నేర్పించాలి. తల్లిదండ్రులు బిజీగా ఉంటే గ్రాండ్ పేరెంట్స్ అయినా ఆ విషయంలో చొరవ తీసుకుని వంట చేయడం, తోట పని వంటి పనులు చేయడం, ఫ్యూచర్లో ఎవరు ఇంట్లో లేని టైంలో వారు ఇబ్బంది పడకుండా అన్ని పనులు నేర్పించాలి. అదేవిధంగా వారు ఏ విషయంపై ఇంట్రెస్ట్ పడుతున్నారో, పెయింటింగ్, ఫిషింగ్ వంటి వాటిపై, ఇంకా ఏమన్నా హాబీస్ ఉంటే అలాంటి విషయాలను కూడా నేర్పించవచ్చు. అట్ ద సేమ్ టైం వారికి అనేక నీతి కథలు, సాంప్రదాయాలు, కుటుంబం చరిత్ర వంటివి చెప్పడం వల్ల అన్ని విషయాలు నేర్చుకోగలుగుతారు. దీంతో పాటు వాళ్ళ స్క్రిప్చర్స్, వాళ్ళ వాల్యూస్, ఎథిక్స్ కూడా నేర్పించవచ్చు. గ్రాండ్ పేరెంట్స్ చేయాల్సిన మరో ముఖ్యమైన పని ఏంటంటే ఎదిగే పిల్లల్ని గ్యాడ్జెట్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వైపు దృష్టి మళ్లించి వాళ్ళని రియల్ లైఫ్ లో ఎంజాయ్ చేసేటట్టు చేయాలి. కలిసి ఆడడం, పాడడం, మాట్లాడుకోవడం చేయాలి. దీంతో వారి మధ్య బంధం మరింత స్ట్రాంగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం గ్రాండ్ పేరెంట్స్ నైతికత, మర్యాద, విలువలు నేర్పించడం చేయొచ్చు. దీంతోపాటు వారిని ఎప్పటికప్పుడు కంటిరెప్పల్లా కాపాడుకోవడం ముఖ్యం. వారి అనుభవాలను వీరికి కథలుగా చెప్తూ భవిష్యత్తులో వచ్చే సమస్యల్ని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం గ్రాండ్ పేరెంట్స్ తమ మనవళ్ళు, మనవరాళ్లతో ఆడడం, ఇండోర్ గేమ్స్, పెయింటింగ్ వేయడం, ఇలా సరదాగా ఏవైనా గేమ్స్ ఆడితే ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గ్రాండ్

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. నిలయంలో సమయం 5 గంటలు దాటి 12 సెకండ్లు. ఇప్పుడు విందాం

0: ఉందా?
1: సైబాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
3: జీవితం అనే ఈ నిరంతరమైన పరుగులో మనం చాలా సార్లు కొన్ని విషయాలు మర్చిపోతాం, కానీ ఎవరైనా మనల్ని పట్టించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అలానే ఆర్బీఐ పట్టించుకుంటుంది మీ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గురించి.
4: 10 ఏళ్లుగా లేదా ఎక్కువగా ఎలాంటి లావాదేవీ జరగని బ్యాంక్ ఖాతాలు, అలాంటి ఖాతాలు ఆర్బీఐ యొక్క డిఏఈ ఫండ్ కు వెళ్లిపోతాయి. మీ బ్యాంక్ లోని ఏ బ్రాంచ్ కి అయినా వెళ్లి మీ కేవైసీ వివరాలు అప్డేట్ చేయించండి, మీ అన్క్లెయిమ్ డిపాజిట్స్ మళ్ళీ పొందండి.
3: అలాగే ఆర్బీఐ పట్టించుకుంటుంది.
4: తెలుసుకుని ఉండండి, జాగ్రత్తగా ఉండండి. దేశంలో అన్ని జిల్లాలలో అక్టోబర్ నుండి డిసెంబర్ 2025 వరకు అన్క్లెయిమ్డ్ అసెట్స్ పై ప్రత్యేక శిబిరాలు నిర్వహించబడుతున్నాయి.
5: ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో ముందుగా లలిత భక్తి గీతాలు, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విందాం. ముందుగా విందాం లలిత భక్తి గీతాలు.

లలిత భక్తి గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఇప్పుడు వినండి వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. దేశంలోని పలు ప్రాంతాలలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమవుతున్న వడగాల్పుల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలోని ఆయుష్ విభాగం కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ ప్రస్తుత వేసవి కాలానికి గాను సమగ్రమైన ప్రజారోగ్య సలహాలను జారీ చేసింది. ఇందులో వడదెబ్బ, ఎండ తీవ్రత నుండి తగిన రక్షణ పొందేందుకు వీలుగా సాధారణ ప్రజలు, వృద్ధులు, గర్భిణులు, ఉద్యోగులు, కార్మికులు, అలాగే బహిరంగ సభలు, క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనే వారి కోసం వివరణాత్మక మార్గదర్శకాలను అందించింది. శరీరానికి సరిపడా నీరు తాగడం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్న సమయాల్లో నేరుగా ఎండ తగలకుండా చూసుకోవడం, లేత రంగు కాటన్ దుస్తులను ధరించడం, ఆయా కాలాల్లో లభించే పండ్లు, ఎలక్ట్రోలైట్లు ఎక్కువగా ఉండే ద్రవ పదార్థాలను తీసుకోవడం వంటి అంశాల గురించి వివరించింది. వడగాలుల సమయంలో శిశువులు, చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు, ఎండలో పనిచేసే కార్మికులు, గుండె జబ్బులు, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు చాలా త్వరగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని, వీరి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు నిరంతరం పర్యవేక్షణ అవసరమని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పని ప్రదేశాలు, బహిరంగ సభల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలను సూచించింది. వీటిలో విశ్రాంతి తీసుకోవడానికి నీడ కలిగిన ప్రాంతాలను ఏర్పాటు చేయడం, క్రమం తప్పకుండా నీరు త్రాగేందుకు విరామం తీసుకోవడం, వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేలా కార్మికులకు తగిన వసతులు కల్పించడం, వడదెబ్బ లక్షణాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. తీవ్రమైన ఎండల కారణంగా వచ్చే అనారోగ్యాల పట్ల, వాటి ప్రమాద సంకేతాల పట్ల ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య సూచనల్లో తెలిపింది. కళ్ళు తిరగడం, తలనొప్పి, వాంతులు, కంగారుగా లేదా స్పృహ తప్పడం లాంటి లక్షణాలు, ఇంకా శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరగడం, డీహైడ్రేషన్, ఫిట్స్ రావడం వంటి వాటిని తీవ్ర లక్షణాలుగా గుర్తించాలని పేర్కొంది. ముఖ్యంగా వడదెబ్బను తక్షణ వైద్య సహాయం అవసరమయ్యే వైద్య అత్యవసర పరిస్థితిగా గుర్తించింది. పరిస్థితి విషమంగా ఉంటే వెంటనే 108 లేదా 102 అత్యవసర హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేయాలని తెలిపింది. వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విన్నారు.

వనిత లోకం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రతి బ్యాంకుకు వేర్వేరు కేవైసీ పేపర్లు, అన్నిటికీ ఒకే తాళం ఉంటే బాగున్నా.
2: ఉందిగా నాన్న.
1: సీకేవైసీ అంటే?
2: బ్యాంక్ మీ కేవైసీ రికార్డ్ వివరాలను సీకేవైసీ రిజిస్ట్రీలో అప్లోడ్ చేస్తుంది. దాంతో మీకు దొరుకుతుంది ఒక ప్రత్యేకమైన 14 అంకెల సీకేవైసీ ఐడి. ఇది అన్ని ఆర్థిక లావాదేవీల్లో చెల్లుతుంది. ఇది ఒక చోట కేవైసీ అప్డేట్ తో మిగతా బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో కూడా అప్డేట్ అయిపోతుంది.
1: వాహ్, ఆర్బీఐ అంటుంది
2: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: కోల్కతాలోని భారత ప్రభుత్వానికి చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ సిఐఎల్ మైనింగ్ విభాగంలో
0: శ్రోతలకు నమస్కారం.
1: మేనేజ్మెంట్
0: ట్రైనింగ్ తిరుపతి కేంద్రం
1: E1 గ్రేడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
0: యువవాణి
1: మొత్తం పోస్టుల సంఖ్య 276. అర్హత, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మైనింగ్ ఇంజనీరింగ్ లో డిగ్రీ బిఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. జనరల్ లేదా ఓబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 60% మార్కులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కనీసం 55% మార్కులు ఉండాలి. దీనితో పాటు గేట్ 2025 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు 30.

0: 4/2026 నాటికి 30 సంవత్సరాలు ఉండాలి. వేతనం బేసిక్ పే నెలకు 60,000 నుండి, ఎంపికైన విద్యార్థులకు శిక్షణా కాలంలో నెలకు 60,000 నుండి 180,000 వరకు పే చేస్తారు. ఎంపిక విధానం గ్రేట్ 2025 స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ 7/6/2026. పూర్తి వివరాలకు https://www.coalindia.in అనే వెబ్సైట్ సందర్శించాలి.
1: భావిస్తూ
0: విద్యా సమాచారం. న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి కల్చరల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్ స్కీమ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంగీతం, నృత్యం, నాటకం, చిత్రలేఖనం, శిల్పకళ, సాహిత్యం రంగాలలో అసాధారణ ప్రతిభ కనపరిచే 10 నుండి 14 సంవత్సరాలలోపు బాలలకు ఈ స్కాలర్షిప్ ను అందజేస్తారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. స్కాలర్షిప్ వివరాలు ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో మొత్తం 650 కొత్త స్కాలర్షిప్లు అందజేస్తారు. ఎంపికైన వారికి ప్రతి సంవత్సరం 3,600 స్కాలర్షిప్లతో పాటు గరిష్టంగా 9,000 వరకు శిక్షణ ఫీజు రీఎంబర్స్మెంట్ లభిస్తుంది. మొత్తం 12,600 వరకు అందిస్తారు. జనరల్ కేటగిరీ 375 స్కాలర్షిప్లు. సాంప్రదాయక కళాకారుల కుటుంబాలకు టీఐఎఫ్ 125 స్కాలర్షిప్లు. కనీసం గత 3 సంవత్సరాలుగా కళారంగంలో ఉన్న కుటుంబాల పిల్లల కోసం గిరిజన, సంస్కృతి, షెడ్యూల్ తెగలు, ఎస్టీ వీరికి 100 స్కాలర్షిప్లు. సృజనాత్మక రచన, సాహిత్య కళలు
1: ప్రభుత్వ రంగం
0: ఉన్నవారికి 30 స్కాలర్షిప్లు.
1: ప్రభుత్వ రంగ
0: దివ్యాంగులు 20 స్కాలర్షిప్లు అందిస్తారు. అర్హత గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న లేదా సాంప్రదాయ ప్రదర్శన కళాశాల కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు అర్హులు. సంబంధిత కళారూపంలో కనీసం 3 ఏళ్ల శిక్షణ కలిగి ఉండాలి. సృజనాత్మక రచన మినహా తల్లిదండ్రులు నెలవారి ఆదాయం 8,000 కంటే తక్కువ ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. వయస్సు విద్యార్థులు 10 నుండి 14 సంవత్సరాల మధ్య ఉండాలి. 2026-27 సంవత్సరానికి 12/6/2016 మధ్య
1: అందిస్తుంది.
0: జన్మించిన పిల్లలు మాత్రమే అర్హులు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను 15A సెక్టార్ 7 ద్వారక న్యూఢిల్లీ 1100075 చిరునామాకు పంపించాలి. దరఖాస్తులకు చివరి తేదీ 31/5/2026. ప్రాంతీయ స్థాయి ఇంటర్వ్యూలు 2026 నుండి ప్రారంభం కావచ్చు. వెబ్సైట్ https://cctiindia.gov.in అనే వెబ్సైట్ను సందర్శించాలి.
1: శ్రోతలకు నమస్కారం అందిస్తుంది.

ఉద్యోగ సమాచారం విన్నారు. ఇప్పుడు పాట విందాం.

0: ప్రతి బ్యాంకుకి వేర్వేరు కేవైసీ పేపర్లు, అన్నిటికీ ఒకే తాళం ఉంటే బాగున్ను.
1: ఉందిగా నాన్న.
0: సీకేవైసీ అంటే?
1: బ్యాంక్ మీ కేవైసీ రికార్డ్ వివరాలను సీకేవైసీ రిజిస్ట్రీలో అప్లోడ్ చేస్తుంది. దాంతో మీకు దొరుకుతుంది ఒక ప్రత్యేకమైన 14 అంకెల సీకేవైసీ ఐడి. ఇది అన్ని ఆర్థిక లావాదేవీల్లో చెల్లుతుంది. ఇది ఒక చోట కేవైసీ అప్డేట్ తో మిగతా బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో కూడా అప్డేట్ అయిపోతుంది.
0: ఆర్బీఐ అంటుంది,
1: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
2: వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. భారతీయ రైల్వే 2025-26 సంవత్సరంలో తన టెలికాం డిజిటల్ మౌలిక సదుపాయాలను పెంపొందించడం, కార్యకలాపాల సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, పటిష్టమైన కమ్యూనికేషన్ వ్యవస్థలు ప్రయాణికుల అవసరాలకు వినూత్నమైన పరిష్కారాలను చేపట్టడం ద్వారా ఆధునికీకరణ దిశగా ఇది కీలక పాత్ర పోషించింది. ఏకీకృత టెలికాం ఆధారిత మౌలిక సదుపాయాల అభివృద్ధి

ఈ సంవత్సరంలో సాధించిన ప్రధాన విజయాలలో ఇంటర్నెట్ ప్రోటోకాల్, మల్టీ ప్రోటోకాల్, లేబుల్ స్విచ్చింగ్, సాంకేతికత ద్వారా ఏకీకృత టెలికాం ఆధారిత మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ఒకటి. రైల్వేకి సంబంధించిన అత్యంత కీలకమైన నెట్వర్క్ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ వ్యవస్థను వీడియో పర్యవేక్షణను కేంద్రీకృత పద్ధతిలో నిర్వహించడానికి వీలు కల్పిస్తోంది. అలాగే మొబైల్, ట్రైన్, రేడియో కమ్యూనికేషన్, ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్, అన్రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్, ఫ్రైట్ ఆపరేషన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్, వీడియో కాన్ఫరెన్సింగ్, ఇతర కార్యాచరణ అప్లికేషన్ల వంటి కీలక రైల్వే వ్యవస్థలకు మద్దతు ఇస్తోంది. డిజిటల్ అనుసంధానిత రైల్వే వ్యవస్థ ఒక దిశగా ముఖ్యమైన చర్యగా ఇప్పటి వరకు 1396 రైల్వే స్టేషన్లలో ఐపీ ఎంపీఎల్ఎస్ వ్యవస్థను విజయవంతంగా ప్రారంభించారు. ప్రయాణికుల భద్రత కోసం ఏఐ ఆధారిత వీడియో పర్యవేక్షణ, ప్రయాణికుల భద్రత, రక్షణ విషయంలో భారతీయ రైల్వే తన వీడియో పర్యవేక్షణ వ్యవస్థను 1874 రైల్వే స్టేషన్లకు విస్తరించింది. ఈ వ్యవస్థలో చొరబాట్లు, అనుమానాస్పద సమాచారాన్ని స్వయంచాలకంగా గుర్తించే అత్యాధునిక ఏఐ ఆధారిత వీడియో అనలిటికల్స్తో పాటు వ్యక్తులను తక్షణమే గుర్తించడానికి, పర్యవేక్షించడానికి ముఖ గుర్తింపు ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ కూడా అందుబాటులో ఉంది. రైల్వే మంత్రి గతంలో ఈ సాంకేతిక పురోగతి ప్రాముఖ్యతను వివరిస్తూ కెమెరాలు ఈ వ్యవస్థకు కళ్లుగాను, ఏఐ దాని మెదడుగాను పనిచేస్తుందని పేర్కొన్నారు. రైల్వే భద్రతను బలోపేతం చేయడంలో కృత్రిమ మీద పోషించే పరివర్తనాత్మక పాత్రను ఆయన ప్రముఖంగా వివరించారు. తక్షణ ప్రకటనలతో ప్రయాణికుల సమాచార వ్యవస్థల స్థాయిని పెంపొందించడం, ప్రయాణికుల సమగ్ర సమాచార వ్యవస్థ ఇంటిగ్రేటెడ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఐపీఐఎస్ విస్తరణతో ప్రయాణికుల సమాచార వ్యవస్థలు కూడా పెద్ద ఎత్తున ఆధునికతను సంతరించుకున్నాయి. ఎలక్ట్రానిక్ ట్రైన్ ఇండికేటర్ బోర్డులు, కోచ్ గైడెన్స్ సిస్టమ్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్లతో కూడిన ఈ ఐపీఐఎస్ రైళ్లకు సంబంధించిన సమాచారాన్ని సరైన సమయంలో ప్రయాణికులకు చేరవేసేలాగా రూపుదిద్దుకుంది. నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ ఐపీఐఎస్ అనుసంధానం కావడం వల్ల స్టేషన్లలో స్వయంచాలకంగా ఎప్పటికప్పుడు ప్రకటనలు అందించడం సాధ్యమవుతోంది. ఇప్పటి వరకు భారతీయ రైల్వే వ్యాప్తంగా 1405 స్టేషన్లలో ఈ అనుసంధానం పూర్తయింది. అంతరాయం లేని అనుసంధానం కోసం టనెల్ కమ్యూనికేషన్ సిస్టమ్ కమ్యూనికేషన్ సామర్థ్యాలను మరింత పెంపొందిస్తూ వ్యూహాత్మకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టుతో సహా పలు రైల్వే జోన్లలో టనెల్ కమ్యూనికేషన్ వ్యవస్థల ఏర్పాటును చేపట్టారు. ఈ వ్యవస్థ టనెల్స్ లోపల ఉండే సిబ్బందికి, ప్రధాన కార్యాలయాలకు, ఆపరేషన్ కంట్రోల్ సెంటర్లకు మధ్య అంతరాయం లేని రేడియో కమ్యూనికేషన్ను నిర్ధారిస్తుంది. తద్వారా సవాళ్లతో కూడిన భౌగోళిక ప్రాంతాలతో భద్రతను, సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. ఆధునిక సురక్షితమైన సాంకేతికత ఆధారిత రైల్వే వ్యవస్థ పట్ల నిబద్ధత కలిగి ఉండడం 2025-26 కాలంలో చేపట్టిన ఈ చర్యలు మరింత సురక్షితమైన, సున్నితమైన, సమర్థవంతమైన రైల్వే నెట్వర్క్ను నిర్మించడానికి అత్యాధునిక సాంకేతికతను, ఆవిష్కరణలను ఉపయోగించడంలో భారతీయ రైల్వే నిబద్ధతను చాటి చెబుతున్నాయి. టెలికాం మౌలిక సదుపాయాల నిరంతర విస్తరణ, ఏఐ ఆధారిత వ్యవస్థల వినియోగం, ప్రయాణికుల సమాచార సేవల మెరుగుదల, ఇవన్నింటినీ కలిపి ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా స్పందించే డిజిటల్ ఇండియా దార్శనికతను అనుగుణంగా ఉండే ఆధునిక రైల్వే వ్యవస్థకు తోడ్పడుతూ ఉన్నాయి. వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలను మీరింతవరకు విన్నారు.

శ్రోతలు, ఈరోజు అంతర్జాతీయ మార్కోర్ దినోత్సవం. అంటే ప్రకృతి వైవిధ్యాన్ని, వన్యప్రాణుల సంరక్షణ అవసరాన్ని ప్రపంచానికి గుర్తు చేసే ముఖ్యమైన రోజు ఈరోజు అంతర్జాతీయ మార్కోర్ దినోత్సవం. ప్రతి సంవత్సరం మే 24వ తారీఖున ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్య పరిరక్షణపై అవగాహన పెంచడం దీని ప్రధాన లక్ష్యం. మార్కోర్ అనేది అడవి మేకల జాతికి చెందిన అరుదైన వన్యప్రాణి. దీని శరీర నిర్మాణం ఎంతో బలంగా ఉంటుంది. ముఖ్యంగా దీని పొడవైన వంకర తిరిగిన కొమ్ములు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మార్కోర్ అనే పదానికి పర్షియన్ భాషలో పాములను తినేది అని అర్థం ఉందని చెబుతారు. ఇది ప్రధానంగా ఎత్తైన కొండలు, రాతి ప్రాంతాలు, చల్లని పర్వత ప్రాంతాల్లో జీవిస్తుంది. ఈ జాతి ఎక్కువగా పాకిస్తాన్ దేశంలో కనిపిస్తుంది. అక్కడ మార్కోర్ను జాతీయ జంతువుగా కూడా గుర్తించారు. ఇదేవిధంగా ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాల్లో కూడా ఈ జాతి నివసిస్తుంది. ప్రకృతిలో ప్రతి జీవి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మార్కోర్ వంటి వన్యప్రాణులు అడవుల పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. కానీ అక్రమ వేట, అడవుల నాశనం, పర్యావరణ కాలుష్యం, వాతావరణం మార్పుల వల్ల ఈ జాతి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని యునైటెడ్ నేషన్స్ మరియు అంతర్జాతీయ వన్యప్రాణి సంరక్షణ సంస్థలు మార్కోర్ పరిరక్షణకు చర్యలను చేపట్టాయి. ప్రజల్లో అవగాహన పెంచడానికి అంతర్జాతీయ మార్కోర్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మార్కోర్ను రక్షించడం అంటే కేవలం ఒక జంతువును కాపాడడం మాత్రమే కాదు, ప్రకృతి సంపదను, అడవుల జీవ వైవిధ్యాన్ని రక్షించడం కూడా. అడవులు ఆరోగ్యంగా ఉండాలంటే అక్కడి వన్యప్రాణులు సురక్షితంగా ఉండాలి. మన భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఎంతో గొప్ప స్థానం ఉంది. చెట్లు, జంతువులు, పక్షులను దైవస్వరూపాలుగా భావించే సాంప్రదాయం మనది. అందుకే పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి యొక్క బాధ్యత. విద్యార్థులకు చిన్నప్పటి నుండే ప్రకృతిని ప్రేమించడం నేర్పించాలి. మొక్కలు నాటడం, అడవులను కాపాడడం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, వన్యప్రాణులను రక్షించడం వంటి చర్యల ద్వారా మనం ప్రకృతికి సేవ చేయాలి. ఈరోజు మనకు ఈ దినోత్సవం ఒక గొప్ప సందేశాన్ని అందిస్తోంది. ప్రకృతి ఉంటేనే జీవం ఉంటుంది, వన్యప్రాణులు ఉంటేనే పర్యావరణ సమతుల్యత నిలుస్తుంది. కాబట్టి ప్రకృతిని ప్రేమిద్దాం, వన్యప్రాణులను రక్షిద్దాం. అంతర్జాతీయ మార్కోర్ దినోత్సవం సందర్భంగా మనందరం ప్రకృతి పరిరక్షణకు కట్టుబడి జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు సంకల్పిద్దాం. అంతర్జాతీయ మార్కోర్ దినోత్సవం గురించిన వివరాలను మీరు ఇంతవరకు విన్నారు.

యువవాణి యోజనల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈ పూట రేపు ఆకాశవాణి తిరుపతి కేంద్రం ద్వారా ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు శ్రోతలు ప్రసార విశేషాల్లో ముందుగా వినండి. రేపు సాయంత్రం 5 గంటలకు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌ

0: కాబోయే కార్యక్రమాల వివరాలు. శ్రోతలు, ప్రసార విశేషాల్లో ముందుగా వినండి. రేపు సాయంత్రం 5 గంటలకు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు పాల్గొననున్న పద్మ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఇక ప్రసార విశేషాల్లోనికి వివరాలను తెలుసుకుందాం. ప్రసార విశేషాల అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 ఆకాశవాణి 90 వసంతాలను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. ఆ తర్వాత తరిగొండ గీతరవళి భక్తి గీతాలు, 7:05 వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లెసీమల కార్యక్రమంలో వేసవిలో లోతదుక్కుల ప్రాముఖ్యత గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ డి సుబ్రహ్మణ్యం గారి ప్రసంగం, 7:45 క్రైస్తవ భక్తి గీతాలు, 8:00 చిత్రకుసుమాలు, 8:15 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి రిలే, 8:30 వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 చిత్రకుసుమాలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 ఆపాత మధురాలు పాత చిత్రాల నుండి పాటలు, 10:00 రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ఇక రేపు ఉదయం 5:53 నుండి మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. 6:00 ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తి రంజని శివభక్తి గీతాలు, 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీమతి ఇంద్రగంటి జానకీ బాల, 6:35 పొలం కబుర్లు, 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 సంస్కృతంలో వార్తలు, 7:00 ప్రసార విశేషాలు, 7:05 వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. ఆ తర్వాత 1000 పడగలు నాటిక ధారావాహిక మొదటి భాగం నవలా మూలం శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిక్కుటూరి శ్యామలాదేవి, నిర్వహణ ఎల్లంరాజు సరోజా నిర్మల గారు, 7:45 ఉదయరాగం సినీ గీతాలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ, 8:35 రత్నదీపికావళి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమం, ప్రముఖ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త గణిత శాస్త్రవేత్త శ్రీ సత్యేంద్రనాథ్ బోస్ గారి గురించిన జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం, 9:00 హలో ఆకాశవాణి కార్యక్రమం చరిత్రలో ఈరోజు, 10:00 ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి, 10:15 వివిధ భారతి కార్యక్రమాలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 వివిధ భారతి కార్యక్రమాలు, 12:30 వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 వివిధ భారతి కార్యక్రమాలు, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు, 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 3:10 వివిధ భారతి కార్యక్రమాలు, సాయంత్రం 5:00 న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు పాల్గొననున్న పద్మ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. 6:00 ప్రసార విశేషాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు, 6:30 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. ఆ తర్వాత కేరాఫ్ ఆకాశవాణి ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలు ఇచ్చే కార్యక్రమం, సమాధానాలు అందించేవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్, 7:05 వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుండి, ఇందులో వ్యవసాయంలో ఎల్నినో ప్రభావం గురించి గుంటూరు లామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అగ్రోనమీ సేద్య విభాగ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం రత్నం గారు అందించే వివరాలు, 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల సంక్షేమ పథకాల గురించిన కార్యక్రమం కొత్తగూడెం కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 8:00 చిత్రకుసుమాలు, 8:15 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ, 8:30 వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్, 9:30 ఆపాత మధురాలు, 10:00 శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. ఇవి ఈ పూట రేపు ఆకాశవాణి తిరుపతి కేంద్రం ద్వారా ప్రసారం కాబోయే కార్యక్రమాలు. నిలయంలో సమయం 6:00.
1: This is Akashwani, the news read by

0: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది, పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది, ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: ఈవేళ పార్టీ కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఇది నీ కార్డు పిన్ను, ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచి చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్ ఇచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి?
2: బిల్లట సంగతి.
1: ఏది నీ కాడి పిన్ని? ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో ముందస్తు చర్యలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. పేదల ఆరోగ్యానికి రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని ప్రముఖ సినీ నటుడు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ కోరారు. వార్తల వివరాలు. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తితో పాటు కేసులు, మరణాల నమోదు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన హెచ్చరికలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తున్న ప్రత్యేక మార్గదర్శకాల ఆధారంగా ఎబోలా వైరస్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని విశాఖపట్టణం, తిరుపతి, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా వచ్చే ప్రయాణికులు, పర్యాటకులకు ఎబోలా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. వైరస్ లక్షణాలు కలిగిన వారిని క్వారంటైన్ చేసి పక్కనున్న వారికి కూడా వైద్య పరీక్షలు చేస్తామని సత్యకుమార్ యాదవ్ తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం నుంచి తిరుమలకు కాలినడకన కేంద్ర మంత్రి ఈరోజు చేరుకున్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ కాలినడక దారిలో భక్తుల కోసం టీటీడీ చేసిన ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని అన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
4: మనం నిరంతరం కూడా మన దేవాలయాలు కానీ, మన ఆచారాలు కానీ, సాంప్రదాయాలు కానీ, మన పండగలు కానీ, ఇవన్నీ కూడా వైభవంగా, విశేషంగా మన భావితరాలకి కూడా అందించాల్సినటువంటి బాధ్యత ఈరోజు మనందరి మీద ఉంది. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మళ్ళీ మన రాష్ట్రంలో ఒక ఆధ్యాత్మిక శక్తిని ముందుకు నడిపించడానికి ఎంతో కృషి చేస్తుంది.
3: పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తూర్పు నియోజకవర్గ పరిధిలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 87 లక్షల రూపాయల విలువైన చెక్కులను స్థానిక శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్తో కలిసి 63 మంది లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్కరూ అనారోగ్యంతో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని ప్రముఖ సినీ నటుడు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర దూరదర్శన్ నాటక అభివృద్ధి సంస్థ చైర్మన్గా పి భరత్ భూషణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవాడలో ఈరోజు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగులకు మంచి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. ఆయా ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. పూర్వ గవర్నర్ బండారు దత్తాత్రేయ తన జీవిత ప్రస్థానాన్ని తెలియజేస్తూ రచించిన ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకాన్ని ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు ఆవిష్కరించారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హరిబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజల మధ్య నుంచి ఎదిగి గవర్నర్ పదవి వరకు చేరుకున్న దత్తాత్రేయ జీవిత ప్రయాణం యువతకు ఆదర్శప్రాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు ఈరోజు ప్రశాంతంగా జరిగాయి. విశాఖపట్టణంలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్, సంయుక్త కలెక్టర్ జి విద్యాధరి పరీక్షా కేంద్రాలను సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. అదేవిధంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ స్థానిక యూపీఎస్సీ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. కోస్తాంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాలలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షం ఈరోజు పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలోని పలుచోట్ల గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. అదేవిధంగా రేపు కోస్తాంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాలలో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో 17 జిల్లాల్లో తీవ్ర వడగాలులతో వేడి వాతావరణం నెలకొని ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 44 డిగ్రీ సెల్సియస్ వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జనగణన గృహ జాబితా లెక్కింపు కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలోని దుర్గాపురం ప్రాంతంలో జనగణన కార్యక్రమాన్ని కలెక్టర్ ఈరోజు పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి సేకరిస్తున్న వివరాలు, నమోదు విధానం, ప్రజల స్పందన తదితర అంశాలను స్వయంగా పర్యవేక్షించారు. గృహాల వివరాలు నమోదు చేసే సమయంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో ముందస్తు చర్యలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. పేదల ఆరోగ్యానికి రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని ప్రముఖ సినీ నటుడు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు, మొబైల్ వదిలేయ్.
2: అక్క, బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
1: నంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు.
2: మరైతే సరైన నంబర్?
1: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
2: మీరు నన్ను కాపాడారక్క.
1: పని నుండి కాదు,
2: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
3: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
1: సర్దుబాటు అయింది.
3: దేనికి?
1: చిన్ని ఫీజుకి.
3: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను.
2: ఆర్బీఐ చెబుతుంది
3: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
4: ఆకాశవాణి సంప్రతి వార్త.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్. మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఇప్పుడు వినండి, ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. భారతీయ ప్రజాస్వామ్య చరిత్రలో సమాచార రంగంలో సాంస్కృతిక వికాసంలో అపూర్వమైన సేవలు అందించిన మహోన్నత సంస్థ మన ఆకాశవాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ అనే మహోన్నత ధ్యేయంతో 90 వసంతాలు విజయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న ఆకాశవాణి కోట్లాది భారతీయుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. రేడియో అనే చిన్న పరికరం ఒకప్పుడు ప్రతి ఇంటిలోనూ ఒక సభ్యుడిగా ఉండేది. ఉదయం సుప్రభాతంతో మొదలై వార్తలు, వ్యవసాయ కార్యక్రమాలు, సంగీతం, నాటికలు, విద్యాప్రసారాలు, సాహిత్య చర్చలు, భక్తిగీతాలతో రోజంతా ప్రజలకు తోడుగా నిలిచేది ఆకాశవాణి. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్, టెలివిజన్ కూడా లేని కాలంలో ప్రజలకు ప్రపంచాన్ని పరిచయం చేసిన అద్భుతమైన మాధ్యమం మన రేడియో. అందులోనూ ఆకాశవాణి ప్రజల విశ్వాసాన్ని పొందిన గొప్ప సంస్థ. 1936లో జూన్ 8వ తారీఖున ఆలిండియా రేడియోగా ప్రారంభమైన ఈ సంస్థ స్వాతంత్ర్య అనంతరం ఆకాశవాణిగా ప్రజల్లో మరింత ఆదరణ పొందింది. ఆకాశం నుండి వినపడే వాణి అనే అర్థాన్ని కలిగిన ఈ పేరు ఎంతో అందంగా ఉందో, ఎంతైతే అందంగా ఉందో ఆ సంస్థ సేవలు కూడా అంతే గొప్పగా ఉన్నాయి. ప్రముఖ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ పేరును సూచించారని చెబుతారు. స్వాతంత్ర సమర కాలంలో ఆకాశవాణి పాత్ర విశేషమైనది. దేశభక్తి సందేశాలు, జాతీయోద్యమ వార్తలు, నాయకుల ప్రసంగాలు ప్రజల్లో స్వాతంత్ర స్ఫూర్తిని పెంపొందించాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ నిర్మాణంలో ప్రజలను భాగస్వాములుగా మార్చడంలో ఈ సంస్థ ముఖ్య పాత్ర పోషించింది. ప్రజలకు ప్రభుత్వ పథకాలు, ఆరోగ్య సూచనలు, వ్యవసాయ మార్గదర్శకాలను చేరవేసింది. ప్రత్యేకంగా రైతులకు ఆకాశవాణి అందించిన సేవలు మరువలేనివి. రైతు కార్యక్రమాలు, పంట సాగు విధానాలు, ఎరువుల వినియోగం, వర్షపాతం సమాచారము, పశు సంవర్ధక సలహాలు వంటి అనేక అంశాలపై ప్రసారాలు చేసిన రైతు జీవితానికి తోడ్పడినటువంటి గొప్ప సంస్థ మన ఆకాశవాణి. గ్రామీణ అభివృద్ధికి ఆకాశవాణి నిజమైన మార్గదర్శకులుగా నిలిచింది అంటే ఏమాత్రం సందేహం లేదు. విద్యారంగంలో కూడా ఆకాశవాణి చేసిన సేవలు విశిష్టమైనవి. విద్యార్థుల కోసం ప్రత్యేక పాఠ్య కార్యక్రమాలు, పరీక్షా మార్గదర్శకత్వాలు, విజ్ఞాన ప్రసారాలు నిర్వహించబడేవి పడుతూ ఉన్నాయి కూడా. ఎన్నోమంది విద్యార్థులు రేడియో ద్వారా విజ్ఞానాన్ని సంపాదించారు. ముఖ్యంగా దూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు విద్య అందించడంలో రేడియో ప్రధాన పాత్ర పోషించింది. సంగీతం, సాహిత్యం, కళారంగాలకు ఆకాశవాణి సేవలు అమూల్యమైనవి. ప్రముఖ కవులు, రచయితలు, సంగీత విద్వాంసులు, నాటక కళాకారులకు మన ఆకాశవాణి వేదికగా నిలిచింది. తెలుగు భాష వికాసానికి ఆకాశవాణి విశేషంగా దోహదపడింది. హరికథలు, బుర్రకథలు, జానపద గీతాలు, పద్యపఠనాలు, సాహిత్య చర్చలు ప్రజల్లో సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించాయి. శాస్త్రీయ సంగీతాన్ని ప్రజల్లోనికి తీసుకెళ్లడంలో ఆకాశవాణి చేసిన కృషి విశేషమైనది. ఎంతోమంది గొప్ప గాయకులు, వాద్యకారులు, సంగీత విద్వాంసులు ఆకాశవాణి ద్వారా ప్రజలకు పరిచయమయ్యారు. భక్తి సంగీతం, లలిత సంగీతం, జానపద సంగీతం, సినీ సంగీతం అన్నింటికీ సమాన ప్రాధాన్యత ఇచ్చింది, ఇస్తూ ఉంది కూడా మన ఆకాశవాణి. ప్రతిరోజు ప్రసారమయ్యే వార్తలు ప్రజలకు నమ్మకమైన సమాచార వనరులుగా నిలిచాయి. ముఖ్యంగా యుద్ధ సమయాలు, ప్రకృతి విపత్తులు, ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సరైన సమాధానాన్ని అందించి విశ్వాసాన్ని నిలబెట్టుకుంది మన ఆకాశవాణి. అందుకే ఆకాశవాణి వార్తలకు ప్రత్యేకమైన విశ్వసనీయత ఏర్పడింది. మహిళల కోసం, సాధికారత కోసం కూడా ఆకాశవాణి అనేక కార్యక్రమాలను నిర్వహించింది. మహిళా ఆరోగ్యం, విద్య, ఉపాధి, కుటుంబ సంక్షేమం వంటి అంశాలపై అవగాహన కల్పించింది. యువత కోసం ప్రేరణాత్మక కార్యక్రమాలు, ఉపాధి సమాచారం, వ్యక్తిత్వ వికాస ప్రసారాలను నిర్వహిస్తోంది కూడా.

బాలల కోసం ప్రసారమైన బాలానందం వంటి కార్యక్రమాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి, ఇప్పటికీ ఎంతో ప్రాధాన్యతని సంతరించుకునే ఉన్నాయి. కథలు, పాటలు, పద్యాలు, విజ్ఞాన అంశాలు పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందిస్తూనే ఉన్నాయి. ఒక తరం బాల్యంలో ఆకాశవాణి మధుర జ్ఞాపకంగా నిలిచిపోయింది బాలానందం కార్యక్రమం. ఆకాశవాణి కేవలం వినోద మాధ్యమం మాత్రమే కాదు, ఇది ఒక భావోద్వేగం. కుటుంబ సభ్యులంతా కలిసి రేడియో చుట్టూ కూర్చుని కార్యక్రమాలు వినే రోజుల్ని ఎంతోమంది ఇప్పటికీ మర్చిపోలేరు. వార్తలు వినడానికి గడియారం చూసుకునే కాలం అది. సంగీత కార్యక్రమాల కోసం ఆసక్తిగా ఎదురుచూసే రోజులు గతం రోజులు. నేటి డిజిటల్ యుగంలో టెలిఫోన్, టెలివిజన్, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియా వచ్చినా కూడా ఆకాశవాణి తన ప్రత్యేకతను ఏమాత్రం కోల్పోలేదు. ఎఫ్ఎం ఛానల్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్, మొబైల్ యాప్స్ ద్వారా కొత్త తరానికి చేరువైంది. సాంప్రదాయక విలువలను కాపాడుకుంటూనే ఆధునిక సాంకేతికతను ఆహ్వానించి ఆస్వాదింపజేస్తోంది. ఆకాశవాణి 90 వసంతాల ప్రయాణం భారతదేశ సామాజిక, సాంస్కృతిక, ప్రజాస్వామ్య చరిత్రకు ప్రతిబింబం. కోట్లాది శ్రోతల ప్రేమాభిమానాలతో ఎదిగిన ఈ మహాసంస్థ భవిష్యత్తులో మరిన్ని శతాబ్దాలు ప్రజాసేవలో ముందుకు సాగాలని మనసారా కోరుకుందాం. మారుతున్న కాలానికి మారని మాధుర్యం మన ఆకాశవాణి. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన స్వరం మన ఆకాశవాణి. ఇంతవరకు మీరు 90 వసంతాలను పూర్తి చేసుకుంటున్న ఆకాశవాణి గురించిన కొన్ని వివరాలను విన్నారు. ఇప్పుడు విందాం తరిగొండ గీతరవళి భక్తి గీతాలు.

తరిగుండ గీతరవళి భక్తిగీతాలు పేరింతవరకు విన్నారు. నిలయంలో సమయం 7:05 కావస్తోంది. మరికొంచెం సేపట్లో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఎబోలా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొడి విడతను భారత్ ఈరోజు పంపించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ప్రదానం చేస్తారు. వాంకటేశ్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. వాణిజ్యం, ఇంధనం, మానవ వనరుల మార్పిడి, ప్రాంతీయ భద్రత వంటి కీలక రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ జయశంకర్, రెండు దేశాల మధ్య త్వరితగతిన వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే ఇంధన వాణిజ్యం విస్తరణను స్వాగతిస్తూ భారత్కు విభిన్న ఇంధన వనరులు అత్యంత అవసరమని తెలిపారు. ఇరాన్ అంశంపై మాట్లాడుతూ గ్లోబల్ ఇంధన ధరలు తక్కువగా ఉండడం, అంతర్జాతీయ వాణిజ్యానికి ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగడం భారత్ అమెరికా రెండింటికి ముఖ్యమన్నారు.
1: Our government's fundamental responsibility is to address the needs of 1.4 billion people. Obviously, ensuring the accessibility and affordability of energy for them is our prime objective. Secretary and I therefore welcome the expansion in our energy trade in recent months. Diversified supplies are at the heart of energy security for India.
0: అమెరికా విదేశాంగ మంత్రి రూబియో మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమని, ప్రపంచంలో భారత్ అమెరికాకు అత్యంత ముఖ్యమైన భాగస్వాముల్లో ఒకటని పేర్కొన్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొనడానికి రూబియో 4 రోజుల పర్యటనలో భాగంగా నిన్న భారత్కు చేరుకున్నారు. ఈ సదస్సు ఈ నెల 26వ తేదీన జరుగుతుంది. ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొలి విడతను భారత్ ఈరోజు పంపించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సోషల్ మీడియాలో ఈ విషయం వెల్లడిస్తూ ఎబోలా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఆఫ్రికాకు సహాయంగా భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అలాగే ఆఫ్రికన్ యూనియన్తో సహకారం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఈ సహాయం ద్వారా ఆఫ్రికా దేశాలతో భారత్ కొనసాగిస్తున్న ప్రజారోగ్య సహకారం మరోసారి స్పష్టమైంది. ఎబోలా ఒక తీవ్రమైన ప్రాణాంతక వైరల్ వ్యాధి. దీని వ్యాప్తిని అరికట్టేందుకు అత్యవసర ప్రజారోగ్య చర్యలు, అంతర్జాతీయ స్థాయి సమన్వయం ఎంతో అవసరం. పశ్చిమ బెంగాల్లోని ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన రీపోలింగ్లో బీజేపీ అభ్యర్థి దేబాన్షు పండా ఘన విజయం సాధించారు. ఆయన 109,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సిపిఐ అభ్యర్థి శంభునాథ్ కుర్మి 40,600కు పైగా ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ రజాక్ మొల్లా 3వ స్థానంలో నిలిచారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఫల్తా నియోజకవర్గంలో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలు గెలుచుకుని సువేందు అధికారి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో మొట్టమొదటిసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సిబిఎస్ఈ రీవాల్యుయేషన్ ప్రక్రియ ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఐఐటి మద్రాసుకు చెందిన ప్రొఫెసర్లు, సాంకేతిక నిపుణుల బృందాన్ని సిబిఎస్ఈకి సహాయంగా పంపించాలని నిర్ణయించారు. సిబిఎస్ఈ పోస్ట్ రిజల్ట్ సేవల పోర్టల్పై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వ్యక్తం చేసిన ఆందోళనలు ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ఐఐటి మద్రాస్ నిపుణుల బృందం సాంకేతిక వ్యవస్థల్లో మెరుగుదల చేపట్టి ముఖ్యంగా పోర్టల్ స్థిరత్వం, సర్వర్ పనితీరును పరిశీలిస్తుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా ఆకాశవాణి తమ ప్రత్యేక కార్యక్రమాల శ్రేణిలో భాగంగా మొత్తం 16 ప్రత్యేక

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఆఫ్రికాలో విస్తరిస్తున్న

0: కార్యక్రమాలు ప్రసారం చేస్తుంది. ఈ ఎపిసోడ్లలో పద్మ పురస్కార గ్రహీతల జీవితం, సేవలు, సాధనలు, వారి కృషిపై ప్రత్యేక సమాచారం అందిస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9:10 ఆకాశవాణి గోల్డ్ ఛానళ్లలో, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్, న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రసారమవుతుంది. విస్తృత ప్రజా సంప్రదింపుల కోసం విబిజీరామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. దీనిపై ఏ వ్యక్తి అయినా భాగస్వామ్య పక్షాలు, సంస్థలు లేదా విద్యా సంస్థలు తమ అభ్యంతరాలను లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ చట్టం 20 సంవత్సరాల నాటి పాత మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో వస్తోంది. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుండి 125 రోజులకు పెంచడం దీని ముఖ్య లక్ష్యం. మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని సెక్షన్ 33 ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. ఈ కొత్త చట్టం వేతనాల చెల్లింపు సకాలంలో పారదర్శకంగా జవాబుదారీతనంతో జరిగేలా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే నిర్దేశిత సమయంలోగా పని కల్పించని పక్షంలో నిరుద్యోగ భృతి అందించే నిబంధనను కూడా ఈ చట్టం కలిగి ఉంది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడం, కాపాడడం పట్ల ప్రభుత్వం నిబద్దతతో ఉందని తెలియజేశారు. భక్తుల సౌకర్యార్థం కాలినడక మార్గంలో టీటీడీ చేసిన ఏర్పాట్లను మంత్రి అభినందించారు. తిరుమలలో కల్పించిన సదుపాయాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ఈ సౌకర్యాలు ఎన్డీఏ ప్రభుత్వ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టుతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ను ఎంచుకుంది. ఇక కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఈరోజు రాత్రి జరిగే మరొక మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతంలో ఈరోజు రైల్వే ట్రాక్ లక్ష్యంగా జరిగిన ఒక శక్తివంతమైన పేలుడులో కనీసం 30 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. బలూచిస్తాన్ రాజధాని నగరం క్వెటాలోని చమన్ ఫాటక్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక రైలు పాక్షికంగా దెబ్బతినగా ఆ ప్రాంతంలో పార్క్ చేసి ఉన్న 10 వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఘోర ఘటన అనంతరం క్వెటా అంతటా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పరిస్థితిని సమీక్షించడానికి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడానికి వైద్యులు, వైద్య సిబ్బందిని అత్యవసరంగా రప్పించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొలి విడతను భారత్ ఈరోజు పంపించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ప్రదానం చేస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.

0: పల్లెసీమలు. ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో వేసవిలో లోతు దుక్కుల ప్రాముఖ్యత గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ డి సుబ్రహ్మణ్యం గారి ప్రసంగం వినండి.
1: వేసవిలో లోతు దుక్కులకు ప్రాముఖ్యతను గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. మెట్టలో బెట్టును తట్టుకుని పంటలు పండటంలో లోతు దుక్కుల పాత్ర ఎంతైనా ఉంది. చాలా వరకు మన ఆంధ్రప్రదేశ్లో వర్షాభావం కింద వేరుశనగను మరియు ఇతర పంటలను సాగు చేస్తున్నాం. ముఖ్యంగా చిత్తూరు పడమర ప్రాంతాలు, కడప జిల్లా, కర్నూలు మరియు అనంతపురం జిల్లాలో చాలా వరకు వేరుశనగ మరియు చిరుధాన్య పంటలు మనము ఈ వర్షాధారం కిందనే సాగు చేస్తున్నాం. కానీ వాటి యొక్క పంటల యొక్క ఉత్పాదకత చూసినప్పుడు చాలా వరకు తక్కువగా ఉంటా ఉంది. ముఖ్యమైన కారణం ఏమిటంటే వర్షపాతం నమోదైనప్పుడు ఆ వర్షాన్ని భూమిలో ఇంకిపోకుండా వృధాగా భూమి పై పొరల నుంచి సముద్రానికి చేరుతూ ఉంది. ఒక అంచనా ప్రకారం మన భారతదేశంలో కురిసేటువంటి వర్షపు నీటిలో సుమారు 75% భూమిలో ఇంకకుండా భూమిపై పారిపోయి సముద్రంలో కలిసి ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ క్రమంలో సారవంతమైన మట్టి నీటి ద్వారా కొట్టుకుని పోయి పొలాలు నిస్సారంగా నిర్వీర్యంగా తయారవుతున్నాయి. ఇలా కురిసినటువంటి వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా పోవడానికి కారణం భూమి లోపల పొర గట్టిగా తయారవడం, రాయిలాగా మారి నీటిని భూమిలోనికి పోనీయకుండా ఉండటమే. ఈ గట్టి పొరను మనమకాన వివిధ పద్ధతుల్లో ముఖ్యంగా లోతుదుక్కులు చేయడం వల్ల మనము చాలా వరకు ఈ పంటల యొక్క దిగుబడిని పెంచేదానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా వర్షపు నీరు భూమిలోకి ఇంకి పంట బెట్టను తట్టుకునే శక్తి వస్తుంది. ఈ లోతుదుక్కులు ఏ సమయంలో చేయాలి అనుకున్నప్పుడు ప్రప్రథమంగా ఈ వేసవి దుక్కులు ముఖ్యంగా ఏప్రిల్ నుంచి మే మాసం వరకు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో మాత్రమే చేయడం వల్ల దాని యొక్క ఉపయోగాలు చాలా బాగా ఉంటాయి. లోతు దుక్కులు చేయడంలో మన పూర్వీకులు భూమిని లోతుగా దున్నుటకు అనువైన పెద్ద మడకల్ని, అంటే పెద్ద కొయ్యతో చేసిన నగల్ని తయారు చేయించుకుని రెండు జతల భారీ ఎద్దులతో దున్నే ఆచారం ఉండేది. కాలక్రమంలో ఆ నాగళ్ళు కనుమరుగవడమే కాకుండా ప్రస్తుత యాంత్రీకరణ పద్ధతుల్లో ట్రాక్టర్ ద్వారా మనము 9 మడకలు కానీ లేకపోతే 5 మడకలు కానీ నాగళ్లను దున్నడం వల్ల ఆ నాగళ్ళు పై పొరలో మాత్రమే మట్టిని పెకలించడం వలన కింది వరకు ఈ నాగళ్ళు పోవటం లేదు. అందువలన చాలా వరకు భూమి గట్టిగా తయారవుతూ ఉంది. అంతేకాకుండా గత కొద్ది రోజులుగా మనం వాడుతున్నటువంటి ట్రాక్టర్లు అయితేనేమి, కంబైన్ హార్వెస్టర్లు, ముఖ్యంగా వరి పంటల్లో వాడేటువంటి కంబైన్ హార్వెస్టర్లు అయితేనేమి, వీటి వలన కూడా గట్టి పొరలు మట్టిలో గట్టి పొరలు ఏర్పడుతున్నాయి. ఇలా గట్టి పొరలు ఏర్పడడం వల్ల నీరు యొక్క ఇంకే స్వభావం తగ్గి వేర్లు కూడా లోనికి పోయినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ముఖ్యంగా ఈ గట్టి పొర భూమి పొరల్లో ఏర్పడడం వల్ల పంట మొక్కలు వేర్లు లోనికి పోయి తేమను పోషకాలని ఎక్కువ శాతం తీసుకోకుండా దిగుబడులు తగ్గిపోతూ ఉన్నాయి. అందువలన మనము వీలైనంత వరకు ఈ మెట్ట ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ లోతు దుక్కులు చేసేందుకు ఎంబీ ప్లవ్ కానీ లేదా డిస్క్ ప్లవ్ కానీ లేదా సబ్సాయిల్ కానీ లేదా సిజెల్ ప్లవ్ కానీ ఉపయోగించవచ్చు. ముఖ్యంగా ఎటువంటి పరిస్థితుల్లో ఈ నాగళ్ళను ఉపయోగించుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఎంబీ ప్లవ్, అంటే మనకి ఉలి నాగల్లాగా ఒకే ఒక కర్రు ఉండి పెద్ద కర్రుగా ఉండి 45 నుంచి

60 సెంటీమీటర్ లోతు వరకు కూడా భూమిని పెకలించేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఎంబీ ప్లవ్ ద్వారా ఇది ట్రాక్టర్తో మనకి నడుపుకోవచ్చు. ఇది ముఖ్యంగా ఎండాకాలంలో ఇటువంటి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ నాగలతో దున్నడం ఎంతైనా అవసరం ఉంటుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ ఇసుక పొలాల్లోనైతే ముఖ్యంగా మనకి ఈ పల్లెపు నాగలి అంటే డిస్క్ ప్లవ్ను కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ 2 నాగళ్ళు అంటే ఉలి నాగలి లేదా పల్లెపు నాగలిని చాలా వరకు రైతు సోదరులు ఈ వేసవి దుక్కుల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా విత్తనం వేసే ముందు కూడా అంటే వారం 10 రోజులకు ముందు విత్తనం వేసే ముందు కూడా మనము ఈ సబ్సాయిలర్ అంటే ఒకే నాగలి కర్రులాగా లోతుగా దుక్కి చేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ కర్రు నాగలి లేదా సబ్సాయిలర్లో మనకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మట్టి పైకి ఇన్వర్ట్ చేయకుండా భూమి లోపలనే సన్నటి గీతలాగా ఏర్పడి ఆ గట్టి పొరను పగలగొట్టడం జరుగుతుంది. అందువలన విత్తనం వేసేటువంటి వారం రోజులకు ముందు మనం ఈ సబ్సాయిలర్తో కానీ దున్నించినట్లయితే గాన చాలా వరకు నీటి ఆదా అవ్వడమే కాకుండా నీరు భూమి లోపలికి బాగా ఇంకి దిగుబడులు వివిధ పంటలలో దిగుబడులు పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా మనకి దీనివల్ల ఈ లోతు దుక్కుల వల్ల ఎంతవరకు మనకి ఉపయోగం ఉంటుంది అనుకున్నప్పుడు మనకి ఈ లోతు దుక్కుల వల్ల చాలా వరకు పంట మొక్కలు ఏర్లు లోనికి పోయి తేమను పోషకాన్ని ఎక్కువ శాతంలో తీసుకోవడం వల్ల అధిక దిగుబడులు మరియు అధిక నాణ్యత కలిగినటువంటి పంటను మనము తీసుకునే దానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా సారవంతమైనటువంటి నేల పై పొర కొట్టుకుపోకుండా తద్వారా చెరువులు కుంటలు పూడిక చేరకుండా కూడా మనకి కొంతవరకు ఈ వేసవి దుక్కుల వలన సాధించవచ్చు. ముఖ్యంగా భూసారం కూడా సుస్థిరంగా ఉండి చెదిరిపోకుండా పంటలకు వాటి పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా వివిధ మనము పంటల మీద వేసినటువంటి వివిధ రసాయనిక ఎరువులు పురుగు మందులు నీటిలో కొట్టుకుని పోకుండా జలాశయాల్లోకి చేరకుండా భూమి పైపొరల్లోనే అవి విచ్ఛిన్నం చెంది వాటి యొక్క ఫలితాలు లేదా ఇతర కాన్సిక్వెన్సెస్ అంటే వాటి యొక్క రసాయనిక మందులు కలుపు మందులు వివిధ పురుగు మందులు నీటితో పాటు కొట్టుకుని పోకుండా జలాశయాల్లోకి చేరకుండా అక్కడే ఎక్కడైతే మనము అప్లై చేస్తామో అక్కడనే ఈ యొక్క ఉష్ణోగ్రతకి విచ్ఛిన్నమైపోయి ముఖ్యంగా కొన్ని విషయాల్లో చూసినట్లయితే ఈ లోతు దుక్కుల వలన ముఖ్యంగా మనకి చాలా వరకు ఈ మొండి జాతి కలుపు మొక్కలను కూడా మనము నివారించుకోవచ్చు. ఈ మొండి జాతి కలుపు మొక్కలు ఎలా అంటే మనకి చాలా వరకు కలుపు మొక్కలు యొక్క విత్తనాలు భూమి పై పొరల్లోనే చాలా వరకు డిపాజిట్ అయి ఉంటాయి. ఈ విత్తనాలన్నీ కూడా ఈ ఎండాకాలం దుక్కి వలన ఆ విత్తనాలన్నీ కూడా ఎక్కువ ఉష్ణోగ్రతకి అంటే 45 నుంచి 46 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఎక్స్పోజ్ కావడం వలన చాలా వరకు ఈ విత్తనాలు కూడా పూర్తిగా నశించిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా వేసవి దుక్కుల వలన మనకి ఈ భూమిలో ఉన్నటువంటి కోశస్థ దశలోని పురుగులు మరియు శిలీంధ్రాల యొక్క కోశస్థ దశలు కూడా ఎక్కువ ఉష్ణోగ్రతకి చాలా వరకు నశించిపోతాయి. అంతేకాకుండా ఈ లోతు దుక్కుల వలన భూమి పొరలు బాగా ఎండడం వలన మరియు వర్షానికి తడడం వలన భూమి యొక్క స్వభావము అంటే స్ట్రక్చరు సాయిల్ స్ట్రక్చరు కూడా బాగా గుల్లబారుతుంది. తద్వారా భూమిలో ఆక్సిజన్ శాతం పెరగడమే కాకుండా తద్వారా పంట దిగుబడులు కూడా పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. భూమి పొరలలో ఉన్నటువంటి వ్యవసాయ వ్యర్థాలు కూడా తొందరగా డికంపోజ్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ లోతు దుక్కుల వలన భూమి పొరల్లో ఎలా నీటి యొక్క లభ్యత పెరుగుతుంది అన్నప్పుడు మనకు ఈ నాగళ్లతో దున్నినప్పుడు ఆ గట్టి పొర పగిలిపోవడం వలన వర్షం పడినప్పుడు ఆ వర్షపు నీరు కూడా వృధాగా రన్ ఆఫ్ రూపంలో పోకుండా మొత్తం కూడా సరే భూమిలోనికి ఇంకిపోయి భూమి లోపలి భాగాల్లో నీరు చేరుతుంది. తద్వారా మనకి ఆ నీరు చేరడం వలన పంటలకు ముఖ్యంగా దాని యొక్క సున్నిత దశలలో పంట బెట్టకు గురి కాకుండా కొద్ది రోజులు మనకి పంటను కాపాడుకునే దానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా భూమి

బాగా లోతుకు దుక్కి దున్నడం వలన భూమిలో ఉన్నటువంటి చాలా వరకు మొండి జాతి కలుపు మొక్కలు మరియు ఇత్తనాలు నశించడమే కాకుండా దానితో పాటుగా ఆర్గానిక్ మ్యాటర్ అంటే సేంద్రియ కార్బనం, భూమిలో ఉన్నటువంటి సేంద్రియ కార్బనం కూడా చాలా వరకు పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ దున్నడం వలన కలుపు మొక్కలు అవన్నీ కూడా భూమిలోకే ఇన్కార్పొరేట్ చేయడం వలన భూమిలో సేంద్రియ కార్బనం కూడా పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. ఇంతే కాకుండా ఈ పంటలతో పాటుగా ఈ వేసవి దుక్కులు ముఖ్యంగా మనకి బహువార్షిక కలుపు మొక్కలైనటువంటి తుంగ, గరిక వాటి యొక్క శాకీయ ప్రత్యుత్పత్తి భాగాలు కూడా బాగా ఎక్స్పోజ్ కావడం వలన, అనగా బాగా ఎక్కువ ఉష్ణోగ్రతకు ఎక్స్పోజ్ కావడం వలన చాలా వరకు ఇవి కూడా మొలకెత్తకుండా నశించిపోతాయి. అంతే అదేవిధం కాకుండా చాలా వరకు కలుపు ఇత్తనాలు కూడా ఈ ఎక్కువ టెంపరేచర్లో అంటే ఈ ఎక్కువ ఉష్ణోగ్రతలో పూర్తిగా నశించిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా వేసవిలో లోతు దుక్కులతో పాటుగా రైతు సోదరులు ముఖ్యంగా కొన్ని విషయాలు పాటించినట్లయితే చాలా వరకు మనకి అధిక దిగుబడులు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. వాటిలో ముఖ్యంగా మనకి నేల సదును చేసుకోవడం, అంటే వాలుగా ఉన్నటువంటి భూములను పదునులో ఉన్నప్పుడు దున్ని సదరముగా చేసుకోవడం వల్ల నీరు భూమి మీద సమాంతరంగా నిలబడి ఎక్కువ నీరు భూమిలోనికి ఇంకేదానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా వాలుకు అడ్డంగా సేద్యం చేయడము, అంటే కాంటూరు సేద్యం, భూమి చాలా వరకు వాలుగా ఉన్నప్పుడు భూమిని వివిధ భాగాలుగా చేసుకుని తదనుగుణంగా వ్యవసాయ పనులు అన్నీ కూడా ఈ కాంటూరు లైన్ వెంబడే చేయడం వలన, అంటే వాలుకి అడ్డంగా చేయడం వలన నీటి యొక్క ప్రవాహ వేగం తగ్గి నేల కోతను అరికట్టడమే కాకుండా 50% వరకు భూసారాన్ని నష్టాన్ని తగ్గించి దిగుబడులు పెంచవచ్చును. అంతేకాకుండా ఈ వేసవి దుక్కుల వల్ల కూడా మనకి చాలా వరకు ఖరీఫ్ పంటల్లో దిగుబడులు జరిగింది. ఎటువంటి పొలాల్లో ఈ వేసవి దుక్కులకు ఉపయోగము ఉంటుంది అనుకున్నప్పుడు ముఖ్యంగా ఇవి ఇసుక పొలాలు, ఎర్రమట్టి పొలాలు, రేగడి పొలాల్లో దీని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ నల్ల రేగడి పొలాల్లో మాత్రము ఇది ఈ వేసవి దుక్కులు దున్నడం వలన మనకి చాలా వరకు నీరు భూమిలోకి దిగేదానికి ఆస్కారం ఉంటుంది. దాంతోపాటుగా వ్యవసాయ పంటలు వేసే ముందు కూడా మనం రైతు సోదరుల జాగ్రత్త పాటించి సబ్సాయిలర్తో కానీ సిజల్ ప్లో కానీ దున్నడం వలన మనకి చాలా వరకు నీరు యొక్క లభ్యత భూమి పొరల్లో చేరుతుంది. అదేవిధంగా కొంతమంది రైతు సోదరులు ఈ భూమిలోని తేమ ఎండ ద్వారా ఆవిరైపోకుండా ఈ మల్చింగ్ వ్యవసాయం చేయడం ద్వారా కూడా మనం చాలా వరకు నీటిని మనము భూమి పొరల్లో ఎక్కువ కాలం ఉండేటట్లుగా చేసుకోవచ్చు. మరియు ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వర్షపు నీరుని కొంత భాగం భూమిలో ఇంకిపోగా మిగిలిన నీటిని పల్లపు ప్రాంతాల్లో సేకరించి ఆ నీటిని పంట యొక్క సున్నిత దశలలో మనము ఉపయోగించుకున్నట్లయితే పంట యొక్క దిగుబడి పెంచేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఈ వర్షపు నీరు స్టోర్ చేసేదానికోసం అని చెప్పని ఫారం పాండ్స్ మనం మామూలుగా మనం కట్టుకోవడం జరుగుతూ ఉంది. ఈ ఫారం పాండ్స్ యొక్క కుంట పరిమాణము 250 గన్ఫ మెట్లు ఉండేలా ఒక హెక్టార్కి చూసుకున్నట్లయితే మనము చాలా వరకు పంటలను సున్నిత దశలో మనం కాపాడేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ సున్నిత దశలో కూడా మనము ఈ ఫారం కుంటల్లో ఉన్నటువంటి నీటిని మైక్రో ఇరిగేషన్ ద్వారా, అనగా స్ప్రింక్లర్తో కానీ డ్రిప్తో కానీ ఇచ్చుకున్నట్లయితే తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణాన్ని మనము విస్తీర్ణంలో మనం పంటలను కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఈ కొన్ని ప్రాంతాల్లో ఈ రాతి కట్టడాలు లేదా మట్టి కట్టడాలు వాలుకి అడ్డంగా కట్టడం వల్ల భూమి యొక్క ప్రవాహ వేగం తగ్గి తద్వారా నీటిని నిల్వ చేసడమే కాకుండా భూగర్భ జలాల యొక్క జలసాంద్రత పెరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో మనకి ఈ స్ట్రిప్ వ్యవసాయము అని కూడా మనకి చాలామంది రైతు సోదరులు ఈ మెట్ట ప్రాంతాల్లో వాడుతూ ఉన్నారు. ఈ పద్ధతిలో కాంటూరు పద్ధతిలో ఎట్లయితే మనము వ్యవసాయ పనులన్నీ చేస్తామో అలానే చిరుధాన్య పంటల్ని మరియు వేరు వ్యవస్థ బాగా ఉన్నటువంటి ఎడల్పాకు పంటలను, అనగా పత్తి కానీ కంది కానీ లేదా ప్యూమినస్ జాతి అనగా పప్పుధాన్య పంటలు కానీ ఒక స్ట్రిప్ తర్వాత ఒక స్ట్రిప్ వేసుకోవడం వల్ల కూడా మనం చాలా వరకు ఈ అధిక దిగుబడి వచ్చేదానికి ఆస్కారం ఉంది. తద్వారా మనము ఈ నీటిని చాలా వరకు

0: స్టోర్ చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది.
1: ఇంతవరకు మీరు వేసవిలో లోతు దుక్కుల ప్రాముఖ్యత గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ డి సుబ్రహ్మణ్యం గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు విందాం.

విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇందులో వ్యవసాయంలో ఎల్నినో ప్రభావం గురించి గుంటూరు లామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అగ్రోనమీ సేద్య విభాగ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం రత్నం గారు అందించే వివరాలను తెలుసుకోవచ్చు. ఇప్పుడు మరొక చిత్రగీతం వినండి.

పల్లెసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు వినండి క్రైస్తవ భక్తి గీతాలు.

క్రైస్తవ భక్తి గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. చిత్రకుసుమాలు సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ శ్వేతామోహన్ పాడిన భాస్కర్ భట్ల గీతం వినండి. సంగీతం సమకూర్చిన వారు భీమ్ సిలిరియో.

0: అల్లో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: చిత్రకుసుమాల కార్యక్రమంలో తర్వాత వినండి. కుబేర చిత్రం నుండి సింధూరి విషయాలు పాడిన నందకిషోర్ గీతం, సంగీతం సమకూర్చిన వారు దేవిశ్రీ ప్రసాద్.

0: నాకు తట్టలు.
1: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
2: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
2: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
1: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
2: తప్పక వినండి రత్న దీపికావళి
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
2: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.

చిత్రకుష్మ సినిమా పాటలు మీరు ఇంతవరకు విన్నారు. నిలయంలో సమయం 8:15 కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం మరికొంచెం సేపట్లో విజయవాడ కేంద్రం నుండి

0: ఆకాశవాణి తొంభై వసంతాల ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని వింటారు.
1: ఆకాశవాణి తొంభై వసంతాల ప్రస్థానంలో ప్రసారం చేస్తోన్న ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు నెల్లూరు ఆకాశవాణి అందిస్తోన్న ప్రముఖ శ్రోతల అభిప్రాయాల మాలిక వింటారు.
2: ఆకాశాన్ని తాకే తరంగాల ద్వారా మన హృదయాలను కలిపే అద్భుత మాధ్యమం రేడియో. కోట్లాది భారతీయుల జీవితాల్లో చెరగని ముద్ర వేసిన సంస్థ ఆకాశవాణి. భారతదేశంలో మొదటి రేడియో ప్రసారాలు 1927 బొంబాయి, కలకత్తా నగరాల్లో ప్రారంభమయ్యాయి. 1936 ఆల్ ఇండియా రేడియోగా అధికారిక రూపం దాల్చింది ఆకాశవాణి. ఆ తర్వాత 1957 దీనికి ఆకాశవాణి అనే పేరును పెట్టారు. ఆకాశం నుంచి వినిపించే వాణి అనే అర్థం ఉన్న ఈ పదం భారతీయ సంస్కృతికి ఎంతో దగ్గరగా ఉంటుంది.

0: మన దేశ స్వాతంత్ర పోరాట కాలంలో దేశ నాయకుల సందేశాలు ప్రజలకు చేరేందుకు రేడియో ప్రధాన సాధనంగా మారింది. స్వాతంత్ర్యం వచ్చిన రాత్రి మన భారతదేశ మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేసిన ప్రసిద్ధ ప్రసంగం ట్రైస్ట్ విత్ డెస్టినీ రేడియో ద్వారా దేశమంతా వినింది. ఆ సమయంలో దేశ ఐక్యత, జాతీయ భావన పెంపొందించడంలో ఆకాశవాణి చేసిన సేవలు అపారమైనవి. వందే మాతరంతో మొదలై ఆదిదేవుడైన సూర్యభగవానుని స్తుతిస్తూ పల్లె పల్లెల్లో విద్యుత్ లేకపోయినా చిన్న చిన్న బ్యాటరీల రేడియోల ద్వారా ప్రజలు రేడియోలో ఈ కార్యక్రమాలను ఎంతో శ్రద్ధతో వినేవారు.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు విజయప్రకాష్. నేను నెల్లూరులో కేఎన్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నాను. నేను గత 35 సంవత్సరాలుగా ఆకాశవాణి శ్రోతలను చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. రేడియో దాదాపుగా 35 సంవత్సరాలుగా నా జీవితంలో ఒక భాగమైపోయింది. రేడియో వినకుండా ఒక్కరోజు కూడా నాకు గడవదు. రేడియోలో ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమం వినడం నాకు అలవాటైపోయింది. చివరకు కార్మికుల కార్యక్రమం, పాడి పంట వంటి కార్యక్రమాలు కూడా తప్పకుండా నేను వింటూ ఉంటాను. ప్రతి కార్యక్రమాన్ని విని ఆస్వాదిస్తూ ఉంటాను. రేడియో ద్వారా నేను ఎంతో విజ్ఞానాన్ని, వినోదాన్ని పొందాను, పొందుతున్నాను కూడా. మహిళల కోసం, విద్యార్థుల కోసం, యువత కోసం, కార్మికుల కోసం, రైతుల కోసం, ఇలా అన్ని వర్గాల వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేయడం నాకు చాలా ఆనందం ఇస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా రేడియో కార్యక్రమాల్లో జనరంజకమైన కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు. ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలను వివిధ కార్యక్రమాలతో అలరిస్తూ విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచుతున్న మా ఆకాశవాణికి 90 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఇవే మా శుభాకాంక్షలు.
2: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో ఆకాశవాణితో నా అనుభవాలు. నా పేరు బత్తిని గోవిందస్వామి. సీనియర్ జర్నలిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. నా చిన్నతనం నుండి ఆకాశవాణి వింటున్నాను. ఆకాశవాణి అంటే నాకు ఒక స్నేహితుడితో సమానం. ఎందుకంటే మా చిన్నతనంలో రేడియోనే ప్రసార సాధనంగా మాకు ఎంతో ఉపయోగపడేది. రేడియోలో వచ్చే వార్తలు, కథనాలు, సినిమా పాటలు వింటుంటే ఎంతో మైమర్పించేది. నెల్లూరులో ప్రారంభించిన సింహగిరి ఎఫ్ఎం కేంద్రం మమ్మలను, మా మనసులను ఎంతో రంజింపజేస్తుంది. ముఖ్యంగా ఉదయం 6:45 వచ్చే వార్తలు ప్రధానంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా వింటుంటాను. నెల్లూరు జిల్లాలో జరిగే ప్రధాన సంఘటనలతో వార్తా మాలిక, ఇతరత్ర కార్యక్రమాలన్నీ కూడా చాలా జనరంజకంగా ఉంటాయి. ముఖ్యంగా నెల్లూరుకు వచ్చే తుఫాన్లు ప్రజలకు తెలియజేస్తూ వారిని అప్రమత్తం చేసి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఎంతో సహకరిస్తుంది. ధన్యవాదాలు.
3: అందరికీ నమస్కారం. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో ఆకాశవాణితో నా అనుభవాలు. నా పేరు లొల్లా శంకర్. నెల్లూరులో సీనియర్ మ్యాథమెటిక్స్ లెక్చరర్ గా పనిచేస్తున్నాను. ఆకాశవాణితో నా అనుభవాలు చెప్పే సందర్భం నాకు వచ్చినందుకు, అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆకాశవాణిని గురించి చెప్పాలంటే, ఆకాశవాణి టెలివిజన్, ఇంటర్నెట్ రాకముందే ప్రజలకు సమాచారాన్ని చేరవేసింది. భిన్నత్వంలో ఏకత్వం అది ఆకాశవాణి నినాదం. ఎందుకంటే భారతదేశంలో అనేక భాషల్లో ప్రసారాలు చేసింది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు అందరినీ కలిపిందండి ఆకాశవాణి. ప్రాంతీయ సంస్కృతిని కాపాడుతూ జాతీయ ఐక్యతను కూడా పెంపొందించింది. భాషలు వేరు కానీ భావం మాత్రం ఒకటే. అదే ఆకాశవాణి మహిమ. ఆ రోజుల్లో విద్యాసేవలు, విద్యార్థులకు విద్యా కార్యక్రమాలు ఇచ్చేది, అంటే స్కూల్స్ జరిగే టైంలో చక్కగా రేడియో పాఠాలని వాళ్ళు అందించేవాళ్ళు. సహజమైన పద్ధతిలో నిజంగా ఒక ఉపాధ్యాయురాలు, ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధిస్తున్నట్టుగానే చాలా సహజంగా విద్యార్థులుగా వేసిన వాళ్ళు కూడా చాలా సహజంగా ఆ కార్యక్రమాలని బాగా రక్తి కట్టించారండి. ఈ రోజుల్లో డిజిటల్ మీడియా వచ్చినప్పుడు కూడా ఆకాశవాణి తనను తాను అప్డేట్ చేసుకుని ఎఫ్ఎం రూపంలో, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ రూపంలో, ఈ రోజున కార్లలో వెళ్లే వాళ్ళందరూ కూడా ఎఫ్ఎం లో తన ప్రసారాలని, అలాగే మన ఆల్ ఇండియా రేడియో యాప్ ద్వారా ఇండియాలో ఉన్న మన అన్ని రకాల స్టేషన్స్ ని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా క్రిస్టల్ క్లియర్ క్వాలిటీ తోటి మనం వినగలుగుతున్నాం యాప్ ద్వారా. కాబట్టి ఆకాశవాణి తన కొత్త రూపంలో కూడా మనకి ఎంతో సేవ చేస్తుంది. 90 సంవత్సరాలుగా భారత

0: ప్రజల మనసులని కలిపిన మధుర స్వరం మన ఆకాశవాణి అండి. 90 వసంతాల కార్యక్రమాల సందర్భంగా నా అనుభవాలు మీతో పాలు పంచుకునే అవకాశం నాకు ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి, నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు వసంత కుమారి మారెళ్ళ, నేను రిటైర్డ్ తెలుగు టీచర్ని. ఆకాశవాణి గురించి మాట్లాడటానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఆకాశవాణి అనే పేరు వినగానే నా మనసులోని జ్ఞాపకాల దొంతరలు కదిలినట్లయింది. ఆకాశవాణి అనేది నాటి తరానికి, నేటి నాటి తరాలకు ఒక అందమైన మధురమైన జ్ఞాపకం. ఆ పేరు విన్నప్పుడు నా బాల్య స్నేహితుల్ని కలిసినంతగా ఆనందంగా ఉంటుంది. తూర్పున సూర్యుడు ఉదయించినప్పుడు వెలుగు కిరణాలు ప్రసరించడం మొదలవుతూనే ఆకాశవాణిలో జ్ఞాన కిరణాలు ప్రసారం అయ్యేవి. ఆ వందే మాతరంతో మొదలు రాత్రి పొద్దుపోయే వరకు కూడా ఎన్నో కార్యక్రమాలను ప్రసారం చేస్తుండగా అవి చాలా ఉపయుక్తంగా ఉండేవి. ఆపాల కోపాలన్నీ అలరించేవి. అన్ని వయసుల వారికి కావలసినటువంటి జ్ఞానాన్ని, ఆనందాన్ని, విజ్ఞానాన్ని అందించేవి. ఒక విధంగా చెప్పాలంటే ఆకాశవాణి అనేది ఒక మంచి గురువు, ఒక మంచి మిత్రుడు, ఒక విజ్ఞాన ఖని అని కూడా చెప్పొచ్చు. ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సాయంత్రం పూట చిన్నక్క పెద్దయ్య అంటూ వారిద్దరి మధ్య జరిగేటటువంటి సంభాషణ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి చీడపీడలు, తెగుళ్ళు, వాటి నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వీటి గురించి మాట్లాడుతూ ఉంటే అటు పెద్దవాళ్లే కాదు, చిన్నవాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా వినేవాళ్ళు. వాళ్ళ యొక్క సంభాషణ అంత బాగా చక్కగా ఉండేది. ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ఉపయుక్తమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా ఆ ఆకాశవాణిలో ప్రసారం అయ్యేవి. శ్రీపాద కృష్ణమూర్తి గారు రచించినటువంటి మాకు ఉన్నాయి స్వగతాలు, అనుభవాలు, జ్ఞాపకాలు రచనల్లో ఆకాశవాణిని కూడా చేర్చి ఉంటే ఎన్నో మనకి ఈరోజు ఆకాశవాణి ద్వారా ఎన్నో రకాలైనటువంటి విషయాలు, అనుభవాలు కూడా అందరికీ తెలిసి ఉండేవేమో అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంలో నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.
2: ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ గౌస్ భాష. నేను నెల్లూరు జిల్లా జన విజ్ఞాన వేదిక అధ్యక్షుణ్ణి. ఆకాశవాణి విజ్ఞానాత్మకంగా, వినోదాత్మకంగా ఎన్నో కార్యక్రమాలను సుమారు 90 సంవత్సరాల ముందు ప్రసారం చేయటం ప్రారంభించింది. ఆకాశవాణిలో ఉదయాన్నే భక్తి రంజన్ అనే కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. దేవుని ప్రార్థనతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సంగీత కార్యక్రమాలు, నాటకాలు, కార్మికుల కార్యక్రమాలు మొదలైనవి ప్రముఖమైనవి. సంగీత కార్యక్రమాల్లో సినీ సంగీతము, జానపద గేయాలు, క్లాసికల్ సంగీతము ఉండేవి. నాటకాల్లో నాడు ఉన్నటువంటి రచయితలు రాసిన వివిధ నవలల ఆధారంగా, చిన్న చిన్న కథల ఆధారంగా నాటకాలను రూపొందించి సమాజానికి ఉపయోగపడే విధంగా నాడు రేడియోలో ప్రసారం చేసేవాళ్ళు. కార్మికుల కొరకు కార్మికుల కార్యక్రమం, రైతుల కొరకు పాడి పంటలు అనే కార్యక్రమం ప్రసారమయ్యేది. వివిధ భారతి అనేటటువంటి కార్యక్రమం, వినోదాత్మకమైన కార్యక్రమం సుమారు 24 భాషల్లో ప్రసారమయ్యేది. దీనిలో ప్రధానమైనవి బోలే బిసరే, జయమాల, హవామహల్ అనే కామెడీ కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. పిల్లల కొరకు బాలానందం, దీనిలో కథలు, పాటలు, ఆటలు మొదలైన కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. వీటిలో ప్రధానమై ది మెజీషియన్, చందు, మిస్టర్ కమెడియన్ అనేవి ప్రధానమైనవి. పెద్దల కొరకు క్రికెట్, హాకీ కార్యక్రమాలు, కామెంటరీలు ప్రసారమయ్యాయి. దీని కొరకు రేడియోలు పట్టుకుని చెవుల దగ్గర పెట్టుకుని నాటి జనాలు తిరిగేవా. జనరంజన అనే ఒక కార్యక్రమం శ్రీశ్రీ గారు రచించినటువంటి అనేక కవితలు, పాటలు, రచనలు ఎంతో వినోదాత్మకంగా ప్రసారమయ్యాయి. అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమము అమోస్ ఎన్ ఆండి మరియు క్రైమ్ డ్రామా షాడో అనే కార్యక్రమం సుమారు 30 సంవత్సరాల పాటు ప్రజాదరణ పొందినటువంటి కార్యక్రమం. స్వాతంత్ర సమరంలో కూడా ఆకాశవాణి పాత్ర ప్రముఖమైనది. చివరి దశకంలో స్వాతంత్ర సమరంలో దేశంలో జరిగేటటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఆకాశవాణిలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం

0: వార్తల రూపంలో ప్రసారం చేసేవి. వీటిని గ్రామ పంచాయతీల మైకుల ద్వారా పొద్దున్న సాయంత్రం వినిపించేవారు. ఈ విధంగా సుమారు 1936లో ప్రారంభమై నేటికి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంత గొప్ప వినోదాత్మక విజ్ఞానాత్మక కార్యక్రమాలని ప్రసారం చేసినటువంటి ఈ ఆకాశవాణికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో ఆకాశవాణితో నా అనుబంధాలు. నా పేరు డాక్టర్ కొండేటి మాధవి. నేను ప్రస్తుతం నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. నాకు ఆకాశవాణితో చాలా చిన్నప్పటి నుంచి ఎంతో ఆసక్తితో చాలా కార్యక్రమాలను వినేదాన్ని. ముఖ్యంగా ఆకాశవాణి యొక్క వినాక గీతమాలిక నా చాలా ఇష్టమైన కార్యక్రమం. అది వినందే నేను స్కూల్కి కూడా వెళ్ళేదాన్ని కాదు, కరెక్ట్గా 8 ఇంటికి అలాగా మొదలయ్యేది. ఒక అరగంట సేపు ఆ వినాక గీతమాలిక వింటేనే నా మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించేది. అది నాకు ఎన్ని పరీక్షలున్నా కూడా ఆ కార్యక్రమాన్ని మిస్ అయ్యేదాన్ని కాదు. ఇది నాకున్న చాలా ఆనందమైన అనుభవం ఆకాశవాణితో. ఇప్పుడు నేను ఆకాశవాణిలో డాక్టర్గా నేను ఇప్పుడు చేస్తున్న వృత్తితో నేను అనీమియా అంటే రక్తహీనత మీద, తర్వాత థైరాయిడ్ సమస్యల మీద, తర్వాత షుగర్ డయాబెటీస్ మీద, అండ్ వేసవి కాలంలో వచ్చే కొన్ని రుగ్మతలకు వాటికి అన్నిటికీ కూడా నేను ఆకాశవాణి వారి నాకు ఇచ్చిన అవకాశంతో ప్రజలకు డాక్టర్ గారి సలహాలు సూచనలు పాల్గొన్నాను. ఇంకా ముందు ముందు వారు ఎంతో మంచి కార్యక్రమాలు చేయాలని, ప్రజలకు చాలా చేరువగా ఉంటుంది, అందరూ ఈ కార్యక్రమాలని ఆస్వాదించి ఆనందించాలని ఆకాశవాణికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు.
2: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాల ప్రస్థానంలో ప్రసారం చేస్తోన్న ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా ప్రముఖ శ్రోతల అభిప్రాయాల మాలిక విన్నారు. సేకరణ ఎస్విఏ ప్రసన్నలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: మీరింతవరకు విన్న 90 వసంతాల ఆకాశవాణి ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. భారత్ అమెరికా దేశాల మధ్య లోతైన విస్తృతమైన సహకారం ఉందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ కొత్త చట్టం జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఎబోలా వ్యాధికి సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టుపై విజయం సాధించడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లే ఆఫ్కు చేరుకుంది. వార్తల వివరాలు. భారత్ అమెరికా దేశాల మధ్య లోతైన విస్తృతమైన సహకారం ఉందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని త్వరలో ఆ దేశ బృందం భారత్కు రానుందని చెప్పారు. వాణిజ్యం, ఇంధనం, రవాణా, ప్రాంతీయ భద్రత వంటి కీలక సహకారం

0: సహకార రంగాలపైన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో విస్తృత చర్చలను న్యూఢిల్లీలో ఈ రోజు జరిపారు. ఇరు దేశాల సంబంధాలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయని పాత్రికేయులతో జైశంకర్ పేర్కొంటూ,
1: In terms of the political understanding between India and the United States, we have a strategic partnership which emanates from a convergence of national interests in many areas. And in our meeting at the embassy, we took up developments pertaining to West Asia, Middle East, to the Indian subcontinent and to East Asia.
0: అనంతరం అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడుతూ, ప్రపంచంలో అమెరికాకు అత్యంత ముఖ్యమైన భాగస్వాములలో భారత్ ఒకటని అభివర్ణించారు. భారత్ అమెరికా రెండు ఉగ్రవాద బాధిత దేశాలేనని పేర్కొంటూ, ఉగ్రవాదంపై పోరులో భారత్తో కలిసి నడుస్తామని తెలిపారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ కొత్త చట్టం జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీబీజీ రామ్జీ ముసాయిదాను ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. ముసాయిదా నిబంధనలపై ప్రజలు, నిపుణుల నుంచి అభిప్రాయాలను జూన్ 21వ తేదీ వరకు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. కొత్త విధానం ప్రకారం గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్ర నిధులు కేటాయింపులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పెద్ద రాష్ట్రాలు, ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ముసాయిదాలో పేర్కొంది. 11వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం జనాభా, తలసరి ఆదాయాన్ని ఆధారంగా తీసుకుని నిధులను పంపిణీ చేయనుంది. ఇందులో తలసరి ఆదాయం తక్కువగా ఉన్న రాష్ట్రాలకు 42.5% అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించింది. అలాగే ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకంలో వేతన భారం మొత్తం కేంద్ర ప్రభుత్వం భరించగా, కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 60% కేంద్రం, 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. రెండో ఏడాది నుంచి రాష్ట్రాల పనితీరు ఆధారంగానే అదనపు నిధులు కేటాయింపు ఉండనుంది. ఈ మార్పులతో గ్రామీణ ఉపాధి పథకాల అమలులో పారదర్శకత, బాధ్యత పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలను రేపు ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణిలో ప్రజల పద్మ సిరీస్లో భాగంగా 16 కార్యక్రమాలను ప్రసారం చేస్తారు. ఈ ఎపిసోడులలో పద్మ పురస్కార గ్రహీతల వృత్తి జీవితం గురించి శ్రోతలకు తెలియజేస్తారు. ఈ ఎపిసోడులు ఈరోజు, రేపు 100.1 ఆకాశవాణి గోల్డ్లో ప్రసారం అవుతాయని నిర్వాహకులు తెలిపారు. భారతదేశంలో ఎబోలా వ్యాధికి సంబంధించి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఎబోలా వ్యాప్తికి సంబంధించిన మారుతున్న పరిస్థితుల దృష్ట్యా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్లకు అత్యవసరం కాని ప్రయాణాలను నివారించాలని దేశ ప్రజలకు సూచించింది. ప్రస్తుతం ఈ దేశాలలో నివసిస్తున్నా లేదా అక్కడ ప్రయాణిస్తున్న భారతీయ ప్రజలు, స్థానిక అధికారులు జారీ చేసే ప్రజారోగ్య మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ఆఫ్రికాలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాలో బుండి బుగ్యో రకం ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు నిర్ధారణ అయింది. దీని తీవ్రతను పరిగణలోకి తీసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఈ పరిస్థితిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 నెంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఆరోగ్యకరమైన సమాజంతో మాత్రమే సంపన్నమైన దేశ నిర్మాణం సాధ్యపడుతుందని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మున్సుఖ్ మాండవీయ అన్నారు. కామన్వెల్త్ దినోత్సవం సందర్భంగా గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహించిన సైకిల్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని యువతను ఉద్దేశించి కేంద్ర మంత్రి ఈరోజు ప్రసంగించారు. కాలుష్యానికి సైక్లింగ్ సరైన పరిష్కారమని చెప్పారు. సైక్లింగ్ ద్వారా ఇంధనాన్ని కూడా ఆదా చేయవచ్చునని మన్సుఖ్ మాండవీయ పేర్కొంటూ,
2: సండే ఓన్ సైకిల్ కి 75వ ఎడిషన్.

0: और आज कॉमनवेल्थ डे भी है। 2030 में गुजरात कॉमनवेल्थ होस्ट करने जा रहा है। देश को आगे बढ़ाना है, मोदी जी के विकसित भारत के स्वप्न को साकार करना है तो देश के नागरिक को फिट रहना आवश्यक है। इस संदेश है कि हम सब देश के नागरिक साइकिलिंग को अपनाएं, फिट रहे और विकसित भारत के सपने के साथ जुड़े।
1: ఆఫ్రికన్ యూనియన్లో విస్తరిస్తున్న ఎబోలా వ్యాధిని ఎదుర్కొనేందుకు మొదటి విడతగా అక్కడి ప్రజలకు అవసరమైన అత్యవసర వైద్య సామగ్రిని భారతదేశం ఈరోజు పంపింది. ఆ వివరాలను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. ఆఫ్రికన్ యూనియన్లో విస్తరిస్తున్న ఎబోలా వ్యాధిని నియంత్రించే క్రమంలో ఆఫ్రికన్ యూనియన్కి సహాయంగా ఈ వైద్య సామగ్రిని పంపినట్లు చెప్పారు. ఆఫ్రికన్ యూనియన్తో సమన్వయం చేసుకుంటూ ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం కట్టుబడి ఉందని జైశంకర్ స్పష్టం చేశారు. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టుపై 30 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆ జట్టు ప్లే ఆఫ్కు చేరుకుంది. మరోవైపు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన కోల్కతా తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. దేశంలోని తూర్పు, ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాలలో తీవ్రమైన వడగాలుల ప్రభావం నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు ఎరుపు రంగు ప్రమాద హెచ్చరికలను భారత వాతావరణ విభాగం ఐఎండీ ఈరోజు జారీ చేసింది. అదేవిధంగా రాబోయే 5 రోజుల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో వడగాలుల పరిస్థితులు ఉంటాయని కూడా ఐఎండీ అంచనా వేసింది. రాబోయే 3 రోజుల్లో ఈ ప్రాంతాలలో సైతం తీవ్రమైన వడగాలుల పరిస్థితులు ఏర్పడవచ్చునని పేర్కొంది. ఆ వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త శ్రీవాత్సవ తెలియజేస్తూ,
2: if we talk about the advance of southern monsoon, then conditions are favorable for further advance of southern monsoon into some more parts of southwest and southeast Arabian Sea, Comorin area, southwest, southeast and east central Bay of Bengal and remaining parts of Andaman Sea during next 2 to 3 days. If it was not the conditions, the western disturbance as a cyclonic circulation was seen over Jammu at lower tropospheric level. There is also a cyclonic circulation over southern parts of Bihar in lower tropospheric level. A north-south trough runs from south Bihar to north coastal Andhra Pradesh.
1: పశ్చిమ బెంగాల్లోని ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన రీపోలింగ్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దేబాంశు పాండా ఘన విజయం సాధించారు. ఆయనకు 1,09,000 పైగా ఓట్ల మెజారిటీ లభించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్ట్ అభ్యర్థి శంభునాథ్ కుర్మి 40,600 పైగా ఓట్లతో 2వ స్థానంలో నిలిచారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ అమెరికా దేశాల మధ్య లోతైన విస్తృతమైన సహకారం ఉందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ కొత్త చట్టం 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఎబోలా వ్యాధికి సంబంధించి 1 కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టుపై విజయం సాధించడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లే ఆఫ్స్కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. చిత్రకుసుమాలు సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి అఖండ చిత్రం నుండి ఎస్పీ చరణ్, ఎంఎల్ శృతి పాడిన కళ్యాణ చక్రవర్తి గీతం, సంగీతం సమకూర్చిన వారు ఎస్ఎస్ తమన్.

చిత్రకుసుమాల కార్యక్రమంలో తర్వాత వినండి. అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రం నుండి రామ్ మిరియాల పాడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం సమకూర్చిన వారు జై క్రిష్.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.

0: కవ్యవేదికలో ప్రతివారం పద్మవిభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: చిత్రకుస్మాలి కార్యక్రమంలో తర్వాత వినండి ద ఫ్యామిలీ స్టార్ చిత్రం నుండి కార్తీక్ మంగ్లీ పాడిన అనంత శ్రీరామ్ గీతం.

0: చిత్రకుసుమల కార్యక్రమంలో చివరిగా వినండి డాకు మహారాజ్ చిత్రం నుండి విశాల్ మిశ్రా పాడిన ఈ పాట విందాం.
1: Jolly, jolly new today.

చిత్రకుసుమలు సినిమా పాటలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. నిలయంలో సమయం 9 గంటలుగా వస్తోంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం ఆపాత మధురాలు, పాత చిత్రాల నుండి పాటలు. కార్యక్రమంలో ముందుగా వినండి వాయిస్ పిలిచింది చిత్రం నుండి వాణి జయరాం పాడిన ఆరుద్ర గీతం. సంగీతం సమకూర్చిన వారు ఇళయరాజా.

ఆపాత మధురాలు కార్యక్రమంలో తర్వాత వినండి. సీతామాలక్ష్మి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం సమకూర్చిన వారు కెవి మహాదేవన్.

తర్వాత వినండి. సూత్రధారులు చిత్రం నుండి శైలజ పాడిన శ్రీనారాయణ రెడ్డి గీతం, సంగీతం సమకూర్చిన వారు కెవి మహాదేవన్.

103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఆపాత మధురాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి. సింధూర పువ్వు చిత్రం నుండి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన రాజశ్రీ గీతం, సంగీతం సమకూర్చిన వారు మనోజ్ జ్ఞాన్.

ఆపాత మధురాలు కార్యక్రమంలో తర్వాత వినండి. గీతాంజలి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం, సంగీతం సమకూర్చిన వారు ఇళయరాజా.

ఆపాత మధురాలు కార్యక్రమంలో చివరిగా వినండి. జీన్స్ చిత్రం నుండి నిత్యశ్రీ పాడిన రెహమాన్ గీతం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరింతవరకు విన్నారు. నిలయంల సమయం 11 గంటలు దాటి 4 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 నుండి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.